ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు నమస్కారం. శాలివాహన శక సంవత్సరం 1948వ సంవత్సరం, ఆషాఢమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 29వ తేదీ సోమవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ మీడియం వేవ్, ఎఫ్ఎం 102 మెగాహెచ్పై ఈనాటి ప్రభావిత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెచ్, రాజమండ్రిలో 102.9 మెగాహెచ్, కాకినాడలో 100.1 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీలో ప్రసారమవుతున్నాయి. నిలయంలో సమయం 5 గంటల 57 నిమిషాలు దాటి 12 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం రచన డాక్టర్ అలుకా జయహింద్రెడ్డి సంగీతం శ్రీ పివి సాయిబాబా వినండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు చింతన. సంకలనం శ్రీ స్వామి యతిరాజానంద్. పఠనం కె కామాక్షమ్మ గారు.
1: వివేకానందుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి. వీరి మాటలు పండితులకు, విజ్ఞాన శాస్త్రవేత్తలకే కాకుండా సాధారణ మానవుని హృదయానికి హత్తుకుని వారిలో మార్పును కలిగించేవి. ఇప్పటికీ వారి ప్రవచనాలు చదువుతున్న వారికి అటువంటి మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. వీరు పలికిన ప్రతి మాటలోని కొత్తదనం తేటతెల్లంగా ఉంటుంది. వీరు భౌతిక, సాంఘిక, ఆధ్యాత్మిక విషయాలలో మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు తన్మయత్వంతో నిశ్చేష్టులై దృష్టిని వారిపై నుండి మరల్చేవారు కాదట. అందుచేతనే రోమేరోలా అనే ప్రఖ్యాత గ్రంథకర్త ఇలా అన్నారు: 30 ఏళ్లకు మునిపే గ్రంథరూపాన వెదజల్లబడి ఈ వివేకానంద స్వాముల వాక్కులు చదివినంతని విద్యుత్ కంపనం వలె నా శరీరం గగుర్పాటు కలుగుతున్నది. అప్పుడు ఆ మహనీయుని నోటి నుండి వెలువడుచున్నప్పుడు విన్న శ్రోతలకు ఎటువంటి పులకింపు, మైమరుపులు కలిగించి ఉండనో కదా అని. వివేకానంద స్వామి జగత్ప్రసిద్ధమైన వేదమత విషయాలే కాక ఆత్మవికాసానికి, దేశోద్ధరణకి, లోక కళ్యాణానికి చేసిన విజ్ఞాన బోధన సాధారణ వ్యక్తికి కూడా అందుబాటులో ఉంది. భారత యువజనులు నేడు ఎదుర్కొంటున్న అనేక గడ్డు సమస్యలకు ఆనాడే వివేకానందుడు చేసిన హితోపదేశం పరిష్కార మార్గాన్ని సూచిస్తూ ఉంది. శారీరక, మానసిక బల సంపాదన, ఆత్మవిశ్వాసం, దేశ దారిద్ర్య నివారణ, సేవాశక్తి, విద్యాదానం, అస్పృశ్యత మొదలైన విషయాలను గురించి ఆనాడు వివేకానందుడు చేసిన సూచనలను చదివిన యువకులు ఈనాడు సంస్కర్తలుగా తయారవుతారు. ఈ ఏడాది నుండి ప్రతి సంవత్సరం వివేకానంద జయంతిని జాతీయ యువదినంగా పాటించే సందర్భంలో వారు యువకులకిచ్చిన సందేశాలను మనం ముచ్చటించుకుందాం. ప్రతి మానవుని యందు అనంత శక్తి గర్భితంగా ఉంది. నా మతసారం బలం. బలం అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలం. గీత, ఉపనిషత్, భాగవత ధర్మాలలో ఏదైనప్పటికీ మనస్థైర్యం, ఆత్మతేజాన్ని కలిగింపని ధర్మాన్ని ధర్మంగా పరిగణింపను. ధర్మం అంటే బలం, శక్తి. బలాన్ని మించిందేదీ లేదు. కావలసింది పురుషకారమని తెలుసుకో. పురుషకారహీనులకు పరమేశ్వరానుగ్రహం దుర్లభం. మహావీరుడైన అర్జునుడు తన పౌరుషాన్ని కోల్పోనున్న సమయంలో క్లైబ్యం మాస్మగమహ పార్థనైతత్వై ఉపపద్యతే అని శ్రీకృష్ణుడు అతనికి నిస్సంగ బుద్ధితో స్వధర్మాన్ని అనుష్ఠింపమని ఆదేశించాడు. నీవెందుకు విచారిస్తావు? సమస్త శక్తి నీయందే ఉంది. మేము అల్పులం, దుర్బలులం అని దీనంగా విలపించేవారు మూఢులు. అఖండ శక్తి, మహోత్సాహం కావలసి ఉన్నాయి. ఉత్తిష్ఠత, జాగ్రత్త, పాప్రవరాన్ని బోధత కులిమ్ము, మేల్కొనుము, గమ్యం చేరునంత వరకు ముందుకు సాగుం అన్నారు స్వామి వివేకానంద.
0: చింతన శ్రీ స్వామి యతిరాజానంద్ గారి. సంకల్ నుంచి కె కావక్షమ్మ గారి పఠనం విన్నారు.

ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఈ లక్షణాలు ఉండేవారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు అంటుండేవారు స్వామి వివేకానంద.

కూరగాయలు మనకి మంచి ఆదాయం తెచ్చేటువంటి పంటలు. తక్కువ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి మహిళా రైతులకి చేతిలో డబ్బులు ఆడాలంటే మటుకు కూరగాయల సాగు మటుకు చాలా ఉపయోగకరం. ప్రధానంగా పట్టణాలు నగరాలకి దగ్గరలో ఉన్నటువంటి ఊర్లలో మటుకు ఖచ్చితంగా రైతు మహిళలు వాళ్ళకున్నటువంటి భూమిని ఇలా సద్వినియోగపరుచుకొని కాస్త కొస్త రోకలు సంపాదించుకున్నట్లయితే వాళ్ళకి మంచి ఉపయోగకరం. ఇక్కడ కూరగాయల్లో ప్రధానంగా కొంతమంది రైతు సోదరులు సరాసరి నారు కొనుక్కొచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. ఆ విత్తనాలు ఏంటో తెలియదు, మంచి విత్తనమో కాదో తెలియదు. అదే మనకు మనమే మంచి విత్తనాన్ని శాస్త్రవేత్తల సలహాతోటి, ఉద్యాన అధికారుల సలహాతోటి, లేదా గవర్నమెంటో లేదన్నా సబ్సిడీ కింద ఇచ్చిన విత్తనం, ఆ విత్తనం తెచ్చుకొని ఆ విత్తనాన్ని నారుమడిలో పెంచుకున్నట్లయితే, జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆరోగ్యవంతమైనటువంటి నారును గనక మనం అభివృద్ధి చేయగలిగితే తర్వాత మనకి మంచి కూరగాయల సాగు, మంచి ఫలసాయం వస్తుంది. ఇక్కడ ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? కూరగాయల నారు అంటే ముఖ్యంగా విత్తనం చాలా ఖరీదు ఉంటుంది. చాలా తక్కువ విత్తనమే ఎక్కువ ఖరీదు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ప్రతి విత్తనాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్లుగా, ప్రతి నారు మొక్కని అభివృద్ధి చేసుకునేటట్లుగా మనం జాగ్రత్త తీసుకుంటే ఆ అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా మామూలు మడిలో ఈ నారుని పెంచకూడదు, గుర్తుపెట్టుకోవాలి. వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు ఎత్తు నారుమడి మాత్రమే పోయాలి. ఎత్తు నారుమడి అంటే ఏంది అంటే, సాధారణంగా మనము కనీసం మామూలు మడిలో ఒక 15 సెంటీమీటర్లు ఎత్తుండేలాగా మనం మడిని తయారు చేసుకోవాలి. 1 మీటర్ ఎడల్పు, 3 మీటర్ల పొడవు ఉండేలాగా ఈ మడుల్ని మనం సిద్ధం చేసుకుంటాం. కాకపోతే ఎప్పుడైనా నీరు ఎక్కువైనప్పుడు, లేకపోతే వానలు ఎక్కువైనప్పుడు అదనంగా ఉన్నటువంటి నీరు బయటికి పోవడానికి వీలుగా ప్రతి మడికి మధ్యలో 1-30 సెంటీమీటర్ లోతులో చిన్న చిన్న కాలువలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎక్కువ నీరంతా కూడా ఆ మడిలోంచి ఆ కాలువలోకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అది కనుక మనం జాగ్రత్త తీసుకోకపోతే ఈ నారు కుళ్ళిపోతుంది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఈ మడిని తయారు చేసేటప్పుడు మామూలు మట్టితో కాదు, బాగా చీకినటువంటి పశువులు ఎరువుని బాగా ఎక్కువగా కలుపుకోవాలి. దాంతోపాటుగా వేపపిండిని కూడా కాస్త కలుపుకోవాలి. అవకాశం ఉన్న చోట ట్రైకోడర్మా విరిడీని ముందే పశువుల పెండతో బాగా కలిపి అభివృద్ధి చేసి దాన్ని మడికి మనం లోపల కలుపుకోవాలి. ఎప్పుడైతే మడి బాగా లూజుగా వదులుగా మనకి గుల్లబారుంటుందో, మన మొక్కలు బాగా తొందరగా మొలకెత్తుతాయి. మొక్కలు పీకేటప్పుడు, నారు మొక్కలు పీకేటప్పుడు కూడా సులువుగా బయటకు వస్తాయి, వేర్లు తెగకుండా బయటకు వస్తాయి. ఎత్తు నారు మళ్ళీ వల్ల మనకి నారు కుళ్ళు చాలా తగ్గుతుంది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో అసలు ప్రతి విత్తనం ఖరీదుగా ఉంది కాబట్టి మనం ప్రోట్రీల్ అని వాడుతూ ఉన్నాం. మామూలుగా మనం కోడిగుడ్లు తెచ్చుకునేటప్పుడు అట్టలు ఉంటాయి చూసారు, దాంట్లో గుంతలు గుంతలు ఉంటాయి. అట్లాగే ప్లాస్టిక్ ట్రేల్ అనే

0: గుంతలు గుంతలు ఉన్నటువంటి అట్టలు దొరుకుతాయి. దాంట్లో అడుగున రంధ్రం కూడా ఉంటుంది. దాంట్లో మనము కొబ్బరి పీచుతో తయారు చేసినటువంటి కోకో పిట్ ఉంటుంది, అది కానీ వర్మి కంపోస్ట్ కానీ కలిపి దాన్ని నింపుకుంటాం. ఒక్కొక్కటి 98 మొక్కలు పెట్టే కొన్ని ఉంటాయి, 104 మొక్కలు పెట్టే కొన్ని ఉంటాయి. వీటిని ఒక్కొక్క ఇత్తనాన్ని దాంట్లో వేసేసుకొని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటాం. మొలకలు బయటకు వచ్చిందాక మనం పైన ప్లాస్టిక్ పట్టేసి ఉంచుతాం. ఎప్పుడైతే మొలకలు బయటకు వస్తాయో అప్పుడు ఒకదాని పక్కన ఒకటి పెడతాం. అవకాశం ఉన్న చోట పైన మనము ఒక వల లాంటిది, ఈ రసం పీల్చే పురుగులు అవి ఇవి రాకుండా ఉండటం కోసం చక్కగా పైనంతా కప్పేస్తాం. అప్పుడు ఏమైందంటే మనం వేసినటువంటి ఈ విత్తనాలు మంచి నారు మొక్కలుగా ఎదుగుతాయి, ఆరోగ్యవంతంగా ఉంటాయి, ఏం పురుగు పుట్ర ఆశించకుండా ఉంటాయి, మనకి మంచి నారు మొక్కలు దొరుకుతాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎత్తు నారుమడలలో నీరు పోసేటప్పుడు కొంతమంది పారిస్తూ ఉంటారు, మంచిది కాదు. మనం రోజు క్యాన్లతోటి నీళ్లు జల్లినట్టుగా మనం జల్లాలి. విత్తనం పెట్టుకునేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్త తీసుకోవాలి. ఈ మడుల మీద 5 సెంటీమీటర్లకు ఒక గీతలాగా ఒక పుల్ల పెట్టుకొని గీతలు గీసుకొని వాటిల్లో పలచగా విత్తనం వేసుకుంటూ పోయి వాటి మీద మనము ఇసుక లాంటిది కానీ లేకపోతే బాగా పొడిగా ఉన్నటువంటి ఈ గెత్తం పొడి ఉంటుంది దాన్ని కానీ జల్లుకోవాలి. దాని మీద ఒరిగడ్డి లాంటిది కప్పుకుంటాం మొలకలు వచ్చిన దాకా, ఆ తర్వాత ఒరిగడ్డి తీసేస్తాం. ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది. ఇకపోతే ఏ విత్తనం వాడుతున్నా కూడా ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం మనం, విత్తన శుద్ధి మటుకు ఖచ్చితంగా చేసుకోవాలి. తెగుళ్ళు రాకుండా క్యాప్టాన్లనే థైరామ్ కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. వీలైన చోట మనం ట్రైకోడర్మా విరిడితి కూడా ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకుంటే భూమి నుంచి వచ్చేటువంటి కుళ్ళు తెగుళ్ళు లాంటివి, భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళని నియంత్రించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇది మటుకు మర్చిపోకూడదు. ఇక నారు కుళ్ళు వచ్చిందనుకోండి, మనము కాపరాక్సి క్లోరైడ్ లాంటి మందు కానీ మెటలాక్సిల్ దాంతోపాటుగా మ్యాంకోజబ్ లాంటి మందులు కానీ ఉద్యానాధికారి సలహా మేర చక్కగా వాటిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రధానంగా మనకి టొమాటో కానీ మిరప కానీ వీటిలో వైరస్ తెగుళ్ళు వస్తూ ఉంటాయి, వీటిని నియంత్రించడానికి మటుకు మనం జాగ్రత్త పడాలా. అసలు పురుగులు రాకుండా చూసుకుంటే రసం పీల్చే పురుగులు ఈ తెగుళ్ళు రాకుండా కూడా చూసుకోవచ్చు. ఒకవేళ సమస్య ఏదన్నా రసం పీల్చే పురుగులు వచ్చినట్లయితే ఇమిడాక్రోపిడ్ లాంటి మందుల్ని సిఫార్సు చేస్తారు, మరి వాటిని మందులతోటి నియంత్రించుకొని పంటలకు వైరస్ తెగుళ్ళు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొక చిన్న విషయం, మనం నారు మొక్కల్ని తిరిగి నాటే ముందు వాటిని కాస్త గట్టిపరచడం కానీ వాటిని దృఢంగా చేయడం కోసం కానీ చివరి రోజుల్లో 3-4 రోజులు నీళ్లు పెట్టకుండా మనం ఆగినట్లయితే అవి దృఢంగా తయారయ్యి మరి తర్వాత ప్రధాన పంటలో అవి నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ముఖ్యంగా మనం కూరగాయల నారులో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు.
1: కూరగాయల నారు జాగ్రత్తలు విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటలకు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లా రైతాంగానికి వాతావరణ సూచన. తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షజలలు పడే అవకాశం రాగల 24 గంటలు కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఇక రాబోయే 2 రోజుల్లో ఇంతకు మించి వాతావరణంలో పెద్ద మార్పులేమి చోటు చేసుకోబోవు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 4 రోజులకు వాతావరణ సూచన. ఎల్లుండి నుంచి అంటే జూలై 1వ తేదీ నుంచి 1-2 తేదీల్లో ఉత్తర ఆంధ్ర తీరం నుంచి తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేసే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో చేపలు వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రేతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ఈ రోజు నుంచి రాగల 5 రోజులకు వాతావరణ హెచ్చరిక. నైరుతి బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, దక్షిణ తమిళనాడు తీరం నుంచి తీరం వెంబడి ఈరోజు రేపు బలమైన ఎదురుగాలు వేస్తాయి. ఆ తర్వాత 3 రోజుల్లో నైరుతి బంగాళాఖాతం ఇంకా దక్షిణ తమిళనాడులోని చాలా ప్రాంతాలు, తీరం నుంచి తీరం వెంబడి అండమాన్ సముద్ర ప్రాంతాల్లో 40-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తే ఈ గాలి వేగం గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఇప్పుడు చెప్పిన ప్రాంతాల్లో సముద్రంలో చేపలు వేటకెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపు, డేటా సెంటర్లలో పెట్టుబడులు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్ట్రంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తోతాపురి మామిడి రైతుల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర వ్యత్యాస పరిహార చెల్లింపు పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులను ఆదుకునేందుకు 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 7,03,000 టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు చేసి కిలోకు అదనంగా 4 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని నిర్ణయించిందని, జూన్ నుంచి ఆగస్టు మధ్య కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలుకు అవకాశమివ్వాలని కోరారు. హైదరాబాదులోని గచ్చిబౌలి జీఎంసీ బాలియోక స్టేడియంలో నిన్న జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ముంబై డ్రీమర్స్తో జరిగిన తుదిపోరులో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. విజేత జట్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ను ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు నిన్న రాత్రి వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ హీరోస్కు ట్రోఫీని అందజేశారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉదయం నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. తిరుమలలో రోజుకు 75 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. తిరుమల డంపింగ్ యార్డును ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ,
2: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలన్నింటినీ స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, రూపొందించాలని చెప్తుంది. దానికి అనుగుణంగానే స్వచ్ఛ తిరుమలకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా తమ తోడ్పాటుని సహకారాన్ని అందిస్తుంది. ఈ విధంగా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ రెండింటినీ ప్రాసెస్ చేయడానికి 2 ప్లాంట్లు కూడా సిద్ధం చేసి ఇక భవిష్యత్తులో

0: తిరుమల పైన డంపింగ్ అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికే డంపింగ్ అయినటువంటి దాదాపు 2 లక్షల టన్నుల చెత్తని మరి ఇప్పటికే బయోమైనింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ హితంగా కూడా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ మరి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ తిరుమలని అతి త్వరలోనే సాధిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 49,20,239 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు గాను 45,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలియో చుక్కల పంపిణీలో ఎన్టీఆర్ జిల్లా 115.16%

0: Naru. నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 49,20,239 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు గాను 45,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలియో చుక్కల పంపిణీలో ఎన్టీఆర్ జిల్లా 115.16%తో మార్కాపురం జిల్లా 113.21%తో మొదటి 2 స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు జరిగే కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డులను ప్రదానం చేయనున్నారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించే షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి వారిని అభినందిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 135వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తికరంగా వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేశ్వర్మ మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే వేదికగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ప్రధాని సూచనలను ఆచరిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రభుత్వం ప్రజల మద్దతుతో కాకుండా పోలీసుల అండతో నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకుల బృంద రాజధాని పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వాతావరణం. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర కోస్తా నుండి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య మహారాష్ట వరకు ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, రాయలసీమలో ఈ రోజు ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయ సమయంలో భాగంగా నేటి మాటగా పిసి మెహల్నోబిస్ జయంతి, ఆ తర్వాత తెలుగు సినిమా దర్శకుడు కమలాకర కామేశ్వరరావు వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. ఆ తర్వాత చివరి తోడు కథానికి ప్రసారమవుతుంది. రచన శ్రీ పొడ్డేటి జగన్నాథరావు. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి ఇత్యాది అంశాలు 7:15 ఉదయ సమయంలో భాగంగా 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ, రచన డి ప్రతిమ. కర్ణాటక శాస్త్రీయ సంగీతం 8:35 శ్రీ జమ్మూ జగారావు బృందం నాదస్వరం వింటారు. శ్రీ యానాపు సంతోష్ బాబు డోలు. ఇక 9:00 పాటల పల్లకి. శ్రోతలు తమకు నచ్చిన పాటని వినాలనుకుంటే 0891272744 2727288 అనే నెంబర్కి ఫోన్ చేసి 9:00, ఆ తర్వాత 10:30 పాటల పలకలో మీకు నచ్చిన చిత్రగీతాన్ని వినవచ్చు. ఇక 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. 11:00 మధురిమ, 12:00 మధుమంచిరి చిత్రగీతాలు. 12:40 కార్మికుల కార్యక్రమం. 1:33 మహిళావని స్త్రీల కార్యక్రమంలో మధుర స్మృతులకు గుర్తుగా మీకు నచ్చిన ఫోటో, మీ అభిప్రాయాన్ని శ్రీమతి డి శ్రీదేవి గారితో 0891 అనే ఎస్టీడీ నెంబర్ను జతపరుస్తూ 2727244 2727288 అనే నెంబర్కి ఫోన్ చేసి 1:33 నుంచి మీ అభిప్రాయాల్ని మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో పంచుకోవచ్చు. ఇక 2:30 జానపద రంజని, శ్రీకృష్ణుని లీలలు చెక్క భజనలు శ్రీ తోట అచ్చెన్నాయుడు బృందం వారిచి. ఆ తర్వాత రామాయణంలో చెంచు భాగవతం, తప్పెడుగుళ్ళు వింటారు శ్రీ పి అప్పలనాయుడు బృందం వారిచి. సాయంత్రం ప్రసారంలో 5:00 యువాని యువచనల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు. ఉద్యోగ వార్తలు 5:55, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరంలో భాగంగా ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి వివరాలు వింటారు. ఆ తర్వాత ప్రేరణ, వ్యక్తిత్వం ఇత్యాది అంశాలు సాయం సమీరంలో 6:30. రాత్రి 7:00 ప్రసార విశేషాలు. 7:15 వ్యవసాయ పాఠశాల. శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు. లామ్ గుంటూరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి గారి ప్రసంగం ప్రసారమవుతుంది వ్యవసాయ పాఠశాలలో. 7:45 వికసిత్ భారత్, 8:00 స్వరమాలిక. రాత్రి 9:00 టాక్ ఇన్ ఇంగ్లీష్, వై మదర్ లాంగ్వేజ్ మ్యాటర్స్, టాక్ బై డాక్టర్ షైనీస్ అండ్ రెనడే. 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ విజయవాడ కేంద్రించి వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. వాతావరణంలో మార్పులపై పోరాటానికి చేపట్టే చర్యలు నిష్పాక్షికత, బాధ్యత, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో వాతావరణ న్యాయం సారాంశం అదేనని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండే వాతావరణాన్ని సెషల్స్ భారతదేశం 2 కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సెషల్స్లో అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తను గౌరవించినందుకు ఆ దేశ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సెషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. సెషల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన పెరేడ్లో భారత నౌకాదళం, సైన్యానికి చెందిన మార్చింగ్ బృందం కూడా పాల్గొంది. భారత సెషల్స్ మధ్య ఉన్న సన్నిహిత ప్రత్యేక భాగస్వామ్యానికి సంకేతంగా భారత నౌకాదళ బ్యాండ్ కూడా ఈ మార్చింగ్ యూనిట్లో భాగంగా పాల్గొంది. ఒక ప్రత్యేక సంకేతంగా ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలను పోర్ట్ విక్టోరియాలో నిలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హర్మినీ ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గులాం కూడా పాల్గొన్నారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ధి కోసం పరస్పర దార్శనికతలు, అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల మన నిబద్ధతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across region Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాలను స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని మిశ్రీ తెలియజేశారు. సెషల్స్లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్గులాంతో కూడా సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ధి, ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు

0: మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ధి, బ్లూ ఎకానమీ రంగాలకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత పూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు. కరాచీలో పారామిలిటరీ రేంజర్ల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై శనివారం నాడు తుపాకులు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 సైనికులు మరణించిన మరుసటి రోజు పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, ప్రారంభ అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహలే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంటుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జిఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట్ర మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిపి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: इस साल बजट प्रावधान है 151,282 करोड़ रुपया केंद्र और राज्य का मिला के 1.5 लाख करोड़ से ज्यादा रुपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही. इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं. 5 साल में 7.5 लाख करोड़ लगभग लगे. 2,86,000 पंचायत है. 1 पंचायत के हिस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్లో నిన్న లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4వ తేదీనాడు హ్యూస్టన్లో జరిగే తదుపరి మ్యాచ్లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సంబరాల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఇవాళ మన ఉదయ సంబరాల్లో నేటి మాట, ఆ తర్వాత కథానిక, ఇంకా పుష్పాంజలి ఇత్యాది అంశాలు వింటారు. నేటి మాట వివరాలు వినే ముందు

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
5: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
4: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
5: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
4: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
6: ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు నేటి మాట. ఈరోజు ఇద్దరి ప్రముఖ వ్యక్తుల జీవిత విశేషాలు విందాం. మొదటి వ్యక్తి, అది భారతదేశం స్వతంత్రం సంపాదించుకున్న మొదటి రోజులు. అభివృద్ధి, సంక్షేమం అనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్న రోజులు. ఒక పక్క వలస పీడనంతో సతమతమైన రోజుల నుంచి బయటపడుతూ దేశాన్ని ఆకలి నుంచి అవకాశాల వైపు మళ్లించే రోజుల్లో పాటుపడుతున్న రోజుల్లో కొంతమంది వ్యక్తులు స్వచ్ఛందంగా, కొంతమంది వ్యక్తులు మరొక రకంగా దేశానికి సేవలందించారు. అలా సేవలందించిన ప్రముఖుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి పిసి మెహల్నోబిస్. ఏమిటి మెహల్నోబిస్ గొప్పతనం అంటే, వీరు స్వతహాగా భౌతిక శాస్త్ర ఆచార్యుడు. గణాంక శాస్త్రంపై ఆసక్తి పెంచుకుని ఆ రంగంలో విశేష కృషి చేసి, ఎంతటి కృషి అంటే ఆ రోజుల్లో జాతీయ ఆదాయం లెక్కించాలన్నా, దానికి సంబంధించి తలసరి ఆదాయం లెక్కగట్టాలన్నా, దేశానికి ఏది అవసరం, ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి, ఆ పెట్టుబడులు పెట్టడం వల్ల రాబోయే తరాలు ఎటువంటి ప్రయోజనం పొందుతాయి, ఇత్యాది అంశాల గురించి సమగ్రంగా విశ్లేషించే తత్వం ఆ రోజుల్లో పిసి మెహల్నో తీసుకుండేది. వీరు పుట్టింది 1893 జూన్ 29 అంటే ఇవాళే. పుట్టిన నగరం కలకత్తా. వీరు పెంచుకున్న ఆసక్తి వలన, అంటే ఎందులో పెంచుకున్నారు, గణాంక శాస్త్రంలో వీరు పెంచుకున్న ఆసక్తి వలన రాయల్ సొసైటీలో వీరు ఫెలోగా ఎన్నికవటం, ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో గణాంక శాస్త్ర కమిషన్ సభ్యుడిగా నియమితులు కావటం, అనంతరం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్గ గణాంక శాస్త్రంలో సలహాదారుడిగా సేవలందించారు. 1950 నే

నేషనల్ శాంపిల్ సర్వే స్థాపనలో మెహల్ నోబిస్ చాలా కీలక పాత్ర పోషించారు. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం నీటిపారుదలకు ప్రాధాన్యతనిచ్చి ఆ రంగంలో విశేష కృషి చేశారు. ఇక దేశంలో అభివృద్ధి బాటలు పయనించాలంటే జాతీయ ఆదాయం పెంచుకోవాలి. ఆ జాతీయ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్నిటిని పరిశీలించి రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏ రకంగా కృషి చేస్తే బాగుంటుందని భారతదేశంలోని మేధావులందరూ తర్జనభర్జనలు పడుతున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారికి పిసి మెహల్ నోబిస్ రూపంలో ఒక చక్కటి ఆలోచన వచ్చింది. ఆయన భారీ పరిశ్రమలో అభివృద్ధి పారిశ్రామికరణ అనే అంశంతో రెండవ పంచవర్ష ప్రణాళికను లక్ష్యంగా ప్రారంభించడం, అది మంచి ఫలితాలను ఇవ్వడంతో దేశం అప్పటి నుంచి అభివృద్ధి రంగంలో దోసుకుపోతూ ఉంది. ఇక వీరు ఇండియన్ స్టాటిస్టికల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పాత్రలోనూ, అంటే ఈ ఆ సంస్థను స్థాపించడంలో విశేషమైన కృషి చేశారు. మరి ఇంతటి గొప్ప కృషి చేసిన మెహల్ నోబిస్ జయంతిని ప్రతి ఏటా మనం ఇదే రోజును భారతీయ గణాంక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మెహల్ నోబిస్ సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ఇదే రోజు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆయనకి మనం ఇచ్చే నివాళి అన్నమాట.

మరొక ప్రముఖ వ్యక్తి కమలాకర కామేశ్వరరావు. తెలుగు చలనచిత్ర రంగంలో తొలితరం ప్రముఖ దర్శకుల్లో పేరెన్నిక గలవారు ఈ కమలాకర కామేశ్వరరావు గారు. ముఖ్యంగా పౌరాణిక, చారిత్రక ఇంకా జానపద చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించడంలో కామేశ్వరరావుని మించిన వారు లేరంటారు సినీ విమర్శకులు. సినిమా ప్రపంచంలో ఆయన్ని పౌరాణిక చిత్ర బ్రహ్మగా కూడా పిలుస్తూ ఉంటారు. వీరు పుట్టింది 1911 సంవత్సరం అక్టోబర్ నెల 4వ తేదీ మచిలీపట్నంలో. ఆ రోజుల్లో విడుదలైన ప్రతి సినిమాని, అది భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాని ఆయన చూడటం అలవాటు. దానికోసం ఆయన మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళేవారు. ఆ సినిమాలపై ఆసక్తితో కొన్ని పుస్తకాలను తెప్పించుకుని వాటిలో మెలకువలు గురించి చదువుకునేవారు. అట్లా ఆ మెలకువల గురించి చదువుకోవడమే కాకుండా కృష్ణా పత్రికలో సినీఫాన్ అనే పేరుతో రివ్యూలు రాయటం, ఆ రివ్యూల్ని ఆ రోజుల్లో ప్రముఖులు చదవటం, ఇక వాటికి సంబంధించిన విమర్శలు, ప్రతి విమర్శలు ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి. ఆ రోజుల్లో ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది మాన సంరక్షణ అనే చిత్రాలు ఒకేసారి పోటీపడి నిర్మించారు. దీనికి కమలాకర కామేశ్వరరావు గారు చక్కటి విమర్శ రాశారు. నిజానికి మాన సంరక్షణం బాగా హిట్ అయినప్పటికీ వస్త్రాపహరణం అనేది అనుకున్న ఫలితం సాధించలేదు. కానీ ఈయన విమర్శ వల్ల ఏం తెలిసిందంటే, మాన సంరక్షణం కంటే కూడా వస్త్రాపహరణ సినిమాని అన్ని రకాల్లో దర్శకుడు చాలా సమర్థవంతంగా రూపొందించాడు, మంచిగా నటించారు, అన్ని రకాలుగా బాగున్నాయి అని ఈయన చెప్పడం, ఆ సినిమాకి పనిచేసిన అంటే ఏదైతే ఫెయిల్ అయిందో ఆ సినిమా గురించి ప్రశ్నించడం, హిట్ అయిన సినిమా గురించి మాట్లాడటం వలన గోడవల్లి రామబ్రహ్మం గారు, ఏదైతే హిట్ అయిన సినిమా ఉందో దానికి పనిచేసిన గోడవల్లి రామబ్రహ్మం గారు కూడా ఈయన మెచ్చుకోవడం, ఆ తర్వాత సినిమాల్లో అవకాశం కోసం ఈయన మద్రాసు వెళ్ళటం, మద్రాసులో ఎంతో కాలం తిరిగిన తర్వాత అంటే అనుభవం లేదు కాబట్టి అవకాశం ఇచ్చారు ఉండటానికి, తినడానికి బృతిని అంటే కొంత అమౌంట్ని ఇవ్వటం, వారితో పాటు కొంతకాలం తిరగటం, ఆ తర్వాత కొంతకాలానికి స్నేహితుల సహాయంతో చిన్న చిన్న పనులు చేసుకునే అవకాశం రావడం, కొంతకాలానికి అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆ తర్వాత పెంగళి నాగేంద్రరావు గారితో పరిచయం, ఇట్లాంటి పరిచయాల కారణంగా ఆయన సినిమా రంగంలో నెలలోకిన అవకాశం రావడం, వచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా నిర్వహించి చంద్రహారం, గుణసుందరి కథ, పెంకిపెల్లం, పాండురంగ మహత్యం, గుండమ్మ కథ, మహావంతి తిమ్మరుసు, పాండవ వనవాసం ఇట్లాంటి చిత్రాలు సమర్థవంతంగా చిత్రించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయేలా చేశారు. కమలాకర కామేశ్వరరావు గారు ఒక మాట అంటూ ఉంటారు, దర్శకుడు అనేవాళ్ళు నటీ నటుల

లో కనిపించాలి కానీ దర్శకుడు అన్ని చోట్ల కనిపించకూడదని. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, ఒక దండను గుచ్చేటప్పుడు దానిలో ఉన్న దారం పైకి కనిపించదు కానీ అందులో ఉండే రకరకాల పూలు వాటి అందాన్ని వికసిస్తాయి. అలా విధంగా దర్శకుడు కూడా ఆ దండను గుచ్చేటప్పుడు, అంటే కళాకారుల చేత ఆ ప్రదర్శన చేయించేటప్పుడు లోన తపన పడాలి, దానికి మార్గదర్శకత్వం వహించాలనేది ఈ దర్శకుడు బ్రహ్మ చేసిన తపనం. అంతటి ఆదర్శమూర్తి వయోభారంతో 1998 సంవత్సరం జూన్ నెల ఇదే తేదీన తారాలోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయారు. ఇదండి ఇవాళ నేటి మాట విశేషం.

0: గుండమ్మ కథ చిత్రించి పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు చివరితోడు కథానిక వింటారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు.
1: యామయ్యో, నే ఎత్తుమీదకి మొత్తుకుంటూ సూర్యుడు వచ్చేస్తున్నాడు. ఇంకా లెగవా? ఈరోజు ఇటుకలు బట్టి పనికి రావా ఏటి? పొయ్యి మీద పెట్టిన అన్నం తప్పలు వారుస్తూ అంది రాములమ్మ. బా, లేస్తా నాగే. దేతిరి బెల్లంగోనగాడించే పనికెళ్ళి తెల్లారగట్లు వచ్చాను. నిద్ర సానలేదు. ఆ ఏలప్పుడు అంబలు తాగి కంబలు కప్పుకొని నిద్రపోయాను. అయినా తప్పుతుందా? లేస్తా నాగు, దుప్పట్లు మడత పెడుతూ అన్నాడు రాములమ్మ భర్త పైడి తల్లి. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మనవి. గుప్పుడు మెతుకులు నోటుకు అందాలంటే మనం నిద్రాహారాలు మానేసి పనికి పోవాలా. ఎంత సంపాదించినా ఒక్కగానొక్క మనవడు రాంబాబు కోసమే కదా. కొడుకైనా కూతురైనా వాడులోనే చూసి బతికి ఇచ్చేస్తున్నాము. బాబో, అరే బాబో, రాంబాబు లెగుమే, అదిగో ఆ పాల సీసతో పాలు అలమారలో పెట్టాను, ఆ సత్యం మాస్టర్ గారికి ఇచ్చేసిరా. నిన్నే బయట పసుపు

ఇద్దరికి గడ్డి వేస్తూ అంది రావులమ్మ. దిక్కుమొక్కు లేని వారి జీవితాలకి పునాదులు లేని అనాథగా మిగిలిపోయాడు రాంబాబు. అమ్మమ్మ తాతయ్య దగ్గర ఆసరాగా మిగిలాడు. పైడితల్లి రావులమ్మకు ఏకైక కూతురు లచ్చిం తల్లి. కట్టుకున్నాడు, ఎయిడ్స్ వ్యాధితో చనిపోయాడు. కొన్నాళ్లకు కూతురు లచ్చిం తల్లి కూడా కాలం చేసింది. ఏంటోనండి, కాలం తీరు మారిపోయింది. కానివారికి కంచాల్లోనూ అయినవారికి ఆకుల్లోనూ పెడుతున్నటువంటి రోజులు ఇది. ఆ కాలంలో మనం బతుకుతున్నాం. ఏమీ లేని రావులమ్మ పైడితల్లి వారు బంధువులందరూ రాబందుల్లో పీక్కు తిన్నవారే కానీ కష్టంలో ఇష్టంగా సాయం చేసేవారే లేరు. ఓసే రావులమ్మ, వారి తరమంతా మనం బతుకుంటామంతవా? మనం అర్ధాంతరంగా చచ్చిపోతే వాడు దిక్కుమాలోళ్ళలాగా ఉండిపోతాడే. నా బెంగంతా రాంబాబు కోసమేనే కట్టిన క్యారేజీని సైకిల్కి వేలాడదీస్తూ అన్నాడు పైడితల్లి. నువ్వు పలకో మామ, అలాగనకు. మనం వాడితోనే ఉంటాం. లేదంటే ఆ భగవంతుడు తీసుకుపోతే నారేసినోడు నీరయుడా? ఆడే పెరుగుతల్లే నడుమీ బేగ పనిలోకి. వడివడిగా ముందుకు సాగిపోయారు రావులమ్మ పైడితల్లి. ఒక రకంగా చెప్పాలంటే రావులమ్మ మనస్సు వెన్నపోసండి. అయిన వారికి ఏమీ కాకపోయినా ఆ పల్లెలో ప్రతి ఒక్కరికి రావులమ్మ ఓ ఆసరా, ఓ భరోసా. రావులమ్మ, ఈరోజు మా మనవణ్ణి ఉయ్యల్లో వేస్తాం, అది నీ చేత్తోనే వేయాలి సుమా, సాయంత్రం వేగంగా రా అంటూ రావణమ్మ అంటుంటే, రావులమ్మ బాప్ప, మీ మేనలుడు సింగపూర్ వెళ్తున్నాడే, నీ చేత్తో అరిసెలు సున్నుండ్లు చేస్తే పట్టుకెళ్తాడు అంటూ పక్క వీధిలో ఉన్న పార్వతమ్మ అంటుంది. దీనికంతటికీ కారణం రావులమ్మ అందరి మధ్యలో నిండిన మనిషి, జీవితం చదివిన పెద్ద దిక్కు. ఏటర్రా, నేను చేసిన ఈ మాత్రం పనికి నాకు సేర్లెట్టేస్తున్నారు, నేను మీ అందరికీ రుణపడిపోను అంటుంటే, ఆ దానికేముంది, మీ మనవడు రాంబాబు పెళ్ళికి మా అందరికీ పెడిదివిగానే పట్టు చీరలు అంటూ గలగల నవ్వేవారు ఆ వీధిలో జనం. ఇంటి ముందు వేప చెట్టు, ఆ చెట్టు కింద ఆడుకునే పిల్లలతో ఆ ప్రాంతం నిండి ఉంది. ఊరు పక్కన గలగల పారే సెలయేరు, పసిడి నేలను తాకినట్లు పండిన వరి పంట, వంగి వంగి కొంగు బంగారంలా పొలాలన్నీ నిండి ఉన్నాయి రావులమ్మ ఇంటి చుట్టూను. ఇది ఇలా ఉంటే రావులమ్మ కూతురు లచ్చిం తల్లి లేక లేక పుట్టిందండి. యుక్త వయసు వచ్చిన తర్వాత తనకు నచ్చిన వాడికిచ్చే పెళ్లి చేశారు. కొన్నాళ్ళు కాపురం బాగానే సాగిపోయింది. వాళ్ళ బంధానికి ప్రతీకగానే కొడుకు పుట్టాడు, ఆ బాబే రాంబాబు. కాలం కాటేస్తే, కెరటం మనిషిని వాటేస్తే ఎవ్వరూ తప్పించుకోలేరట. అంతేనండి, విధి వంచన చేసింది. లచ్చిం తల్లి మొగుడు యాక్సిడెంట్లో చనిపోయారు. తన లారీ డ్రైవర్గా పనిచేసే లారీ క్రింద ఎండకు సేద తీరుతుంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే క్లీనర్ లారీ స్టార్ట్ చేసి నడపడంతో లచ్చిం తల్లి భర్త కనకారావు కాలం చేశాడు. లచ్చిం తల్లి మూడేళ్ల రాంబాబుతో దిక్కులేని దుక్కలాగా, నీళ్లు లేని మొక్కలాగా మిగిలిపోయింది. రావులమ్మ పైడితల్లి పంచన చేరింది. ఎన్నో వంచనలకు గురయ్యింది. లచ్చిం తల్లికి రెండో పెళ్లి చేసింది. రాంబాబుని రావులమ్మ పైడితల్లి పెంచడానికి బాబుకి ఆ దంపతులకు ఎటువంటి సంబంధం లేకుండా అగ్రిమెంట్తో లచ్చిం తల్లి పెళ్లి జరిగిపోయింది. సముద్రమంతా నీరే కానీ తాగటానికి ఒక చొక్కైనా పనికిరాదండి. అలాగే కాలం కాటేసి లచ్చిం తల్లి మొగుడు ఎయిడ్స్ వ్యాధితో చనిపోయాడు. ఏ తప్పు చెయ్యని లచ్చిం తల్లిని కూడా ఆ మాయదారి రోగం రావులమ్మ పైడితల్లి దంపతులకు దూరం చేసింది. ఒరే రాంబాబు, మీ అమ్మ ఎయిడ్స్ జబ్బుతో చచ్చిపోయిందట, నీతో తిరగొద్దని మా అమ్మ చెప్పిందిలే. అయినా మీ అమ్మ తప్పు చేసింది కదూ, అమాయకంగా అంటున్న తోటి స్నేహితులకు సమాధానం చెప్పలేక రింగును వదిలిన బొంగరంలా రాంబాబు మనస్సు గింగిర్లు తిరిగేది. ఒరే రాంబాబు, స్కూల్లో నువ్వేదో బాధపడుతున్నావట, చదువులో వెనకబడుతున్నావట, నీ మీద ఆశలు పెట్టుకున్నావురా, మా ఆశలన్నీ అడియాసలు చేయకురా. పాత పుస్తకాల్లో రాయలేని పేజీల్ని సూదితో గూర్చుతూ చెప్పాడు పైడితల్లి. నువ్వు ఊరుకుంటావా, నువ్వు ఊరుకుంటావా, ఊరుకోవా, అడేం చదువులో వెనకబానలేదు, ఆడ అమ్మ పోయి దిగులు ఉంటుంది మరి, కదరా రాంబాబు. ఇదిగో సర్దిపోవా, అంతా తినేసి బడికి వెళ్ళిపో, ఆ ఉట్టు మీద

సావిత్రం ఇచ్చిన ఆవకాయ పచ్చడి ఉంది, అది తిని ఇంకా నీ దోస్తులకు కావాలంటే పట్టుకెళ్ళి ఇయ్యు అంది. వీచే గాలి, ఎగిరే దుమ్ము, కాసే పువ్వు, రాలే ఆకు ఏ టైంకి ఆ టైంలో ఆ పని చేసేసుకుంటాయి. వాటిని ఎవరూ ఆపలేరు. కొన్నాళ్ళు కాలచక్రంలో కలిసిపోయాయి. రాంబాబుకి యుక్త వయసు వచ్చింది. మంచి ఉద్యోగం రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అరే రాంబాబు, మీ తాత నేను బతుకున్నప్పుడే నీకు రెండు అత్యంతాలు వేసేస్తాంరా, గంతకు తగ్గ బొంత నీ వెతికి నీకు ముడెట్టేస్తామనరా, ఏమంటావు? మనవడి సమాధానం కోసం ఎదురు చూసింది రాములమ్మ. అమ్మమ్మ నాకు పిల్ల ఊరుకా అమ్మమ్మ, ఇంకా నేను చిన్నపిల్లాన్ని, నేను నా కాళ్ళ మీద నిలబడాలి. నేను పెద్ద పోలీసు ఆఫీసర్ ఉద్యోగంలో చేరి తెల్లని కారులో ఎర్రని లైట్లు వేసుకొని కారులో పెద్ద పెద్ద ఆఫీసర్లా వస్తుంటే, తప్పకుండి తప్పకుండి అయ్యగారు కారుకి చోటు ఇచ్చేయండి అని అందరూ జనాల్ని చెదర కొడుతుంటే, రాములమ్మ మనవడి రాజస్వం చూడండి, పైడి తల్లి మనవడి పలుకుబడి చూడండి, మన ఊరు జనం అలా చెప్పుకుంటూ ఉప్పొంగిపోవాలమ్మమ్మ. ఆ తర్వాత నాకు పెళ్ళి పిల్లలును. నా మాట కాదనకమ్మమ్మ. అమ్మ మర్చిపోయాను, నాకు ఫైనల్ ఇంటర్వ్యూ ఈరోజేనమ్మా. నాకు గ్యారంటీగా ఈ పోలీస్ ఆఫీసర్ పోస్ట్కి నేను ఎంపికైనట్లేనమ్మా, నాకు నువ్వే ఎదురు రావాలి అంటూ అమ్మమ్మ తినిపిస్తున్న బువ్వ తిన్నాడు రాంబాబు. మీ అమ్మమ్మ ఎదురొస్తే నీ పని అయినట్లే, చుట్ట కాలుస్తూ ఎగతాలు చేశాడు తాత పైడి తల్లి. లేదు తాతయ్య, మా అమ్మమ్మ అమ్మలకే అమ్మ అన్నట్లు మరిచాను, నేను అవయవదానం చేయడానికి నా పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను అంటూ ఓ పేపర్ని రాములమ్మకు అందించాడు రాంబాబు. ఏటమ్మా, భూదానం గోదానం గురించి విన్నాం కానీ ఈ అవయవదానం ఏట్రా, విడ్డూరంగా ఉంది, పొయ్యి ఎగదోస్తూ చెప్పింది రాములమ్మ. అవయవదానం అంటే మనం చనిపోయిన తర్వాత మన అవయవాలు కాలి బూడిది కాకూడదు, మట్టిలో కలిసిపోకుండా చూపు లేని వారికి కళ్ళును, గుండె పాడైన వారికి గుండెను అమర్చి మనం చనిపోయినా జీవించేలా పనిచేస్తుంది. అమ్మో అమ్మో అమ్మో, ఓలా అమ్మో ఓలా అమ్మో, చూసావటయ్యా అలా బెల్లం కొట్టును రాయలాగా అలా ఉండిపోనవేటి చూసి, ఈడు ఇడు ఆకమును ఇడు పోయే కాలమును, ఏ దిగదుడిసిన నిమ్మకాయలు మట్టుకొచ్చేసినాడో, ఎలా తయారైనడేటమ్మా ఎలా తయారైనడేటి, వాపనం నేను అప్పనంతే వాపనం, మన కళ్ళు దానం చేసేస్తే వచ్చే జన్మలో గుడ్డోలై పుడతాంరా అంది రాములమ్మ. అబ్బా అమ్మమ్మ, నీకెలా చెప్పాలో నాకు అర్థం కాలేదే. చనిపోయి తర్వాత కూడా కొన్ని అవయవాలు తీసి వేరే వాళ్లకు వెయ్యవచ్చు, అలాగే బ్రెయిన్ డెడ్ అయిన వారు అనగా జీవం మాత్రమే ఉంటుంది, మనిషిలో చలనం ఉండకుండా చచ్చిన శవంతో సమానమైన వారి నుండి అవయవదానం జరిగి కళ్ళు లేని వారికి, లివర్ పాడైన వారికి, గుండె పాడైన వారికి ఆ అవయవాలన్నింటినీ వేస్తారు. చనిపోయినా కూడా బ్రతుకున్నట్లే లెక్కలో ఆ అవయవాలు పనిచేస్తాయన్నమాట. కన్నుదానం చేయడం అంటే కన్ను మొత్తం తీసేయడం కాదులే అమ్మమ్మ, దానిపై పొర కార్నియాను మాత్రమే తీసి చూపు లేని మరో ఇద్దరికి చూపునిస్తారు. అలాంటి వారు అందరి దృష్టిలో దీవుడవుతారు. అమ్మమ్మ నీకే అర్థమైందా అంటూ అమ్మమ్మను ఎదురు రమ్మన్నాడు రాంబాబు. అర్థమైంది, కానీ నా ఎదురుతో నువ్వు తిరిగొచ్చి శుభం పలకాల అంటూ రాంబాబుకి ముద్దెట్టింది రాములమ్మ. ఆ రోజు దాదాపు ఉద్యోగ నియామక పత్రం అందుకోవడానికి వెళ్తున్నట్లే గోరు చుట్టు మీద రోకలి పోటులాగా ఊరు పొలిమేర దాటిన రాంబాబుని ఏదో గుర్తు తెలియని వాహనం గుద్దేసిపోయిందండి. ఏమో రాములమ్మ, నిన్నేనే, ఇంట్లో ఏం చేస్తున్నావేటి, నీ మనవని ఏదో గుర్తు తెలియని వాహనం గుద్దేసిపోయిందట, వెనకీదిలో ఎరుకలమ్మ అనడంతో ఏడుస్తూ ఊరి పొలిమేర వరకు వెళ్ళారు పైడి తల్లి రాములమ్మ దంపతులు. రక్తం మడుగులో రాంబాబు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. మంచినీళ్ళ కోసం అమ్మమ్మ వైపు ఆశగా చూస్తున్నాడు. నుదురు పగిలి రక్త తిలకంలాగా రక్తం కారుతుంది. ముడుకులు చీరిన రక్తం కాళ్లకు పారానిగా మారింది. మీకు అన్యాయం చేసి పోతున్నాను అన్నట్లు అమ్మమ్మ తాతయ్యల వైపు జాలిగా చూస్తున్నాడు రాంబాబు. అంబులెన్స్ రై రై రై అంటూ వస్తుంది ఆఫీసర్ వాహనంలాగా. రెడ్ లైట్ ఆరుతూ

0: వెలుగుతూ అంబులెన్స్ మీద చక్రంలా తిరుగుతుంది. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి అంటూ వార్డు బాయ్లు జనాల్ని తరిమికొట్టి అంబులెన్స్ ఎక్కించారు రాంబాబుని. వారితో పాటు పల్లెక్కలో తోడు పెళ్లి కూతుర్లా రాములమ్మ పైడి తల్లి వెళ్ళారు.
1: ఒరే రాంబాబు, ఒరే రాంబాబు, లేరా నేను రాని అమ్మమ్మరా, నేను వచ్చాను రాలేరా బాబు, ఒంటి నిండా పారని పూసుకున్నట్లు ఈ రక్తం మడుగులో తాను చేసేస్తున్నావేట్రా, అందుకే నేటి పెద్ద కారులో వెళ్తుంటే ఈ రాములమ్మ రాజసం చూడాలి అన్నావు, నీవు కోరుకున్న రాజసం చూసి పొంగిపోయి కుంగిపోతున్నానరా. ఒరే ఒరే లేరా, నా సీత గుప్పుడు గుప్పుడంతే గుప్పుడు మెతుకుతానవా, అమ్మమ్మ నాకు నిద్ర వస్తుంది అంటూ నా ఒళ్ళు నిద్రపోవా కొడుకా, రేపటి నుంచి ఎవరి కోసం నేను ఎదురు చూడాలరా, రేపటి నుంచి నేను ఎవరి కోసం ఎదురు చూడాలరా. ఒరే ఒరే, నువ్వు ఇంటికి లేటుగా వస్తే బీగా తినేసి తలుపులు వేసేసుకొని పడుకోరా అని నేను ఎవరిని అనాలరా, ఎవరి కోసం ఎదురు చూడాలరా రాంబాబు. ఈ వయసులో నాకు నీ తాతకు ఎందుకురా ఎంత సెట్ చేసినావు, మా ఇద్దరిని ఊళ్ళు కప్పు చెప్పేసి పోతున్నావురా, మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నావా, ఈ అమ్మమ్మ తాతయ్య మీద అలిగావా, నా పెంపకం బాగోలేదని మీ అమ్మకు చెప్పడానికి వెళ్ళిపోతున్నావేట్రా రాంబాబు అని ఏడుస్తుంటే, నువ్వేడవుతమ్మా, నేను చనిపోయినా మీ ముందు బతికే ఉంటాను, నా అవయవాలన్నీ దానం చేయండి అంటూ కోమలోకి జారుకున్నాడు రాంబాబు. రే రాంబాబు, లేరా లేరా, ఒక్కసారి మీ అమ్మమ్మను నోరారా పిలవరా, మీ తాత సుట్టలు కాలుస్తున్నాడని కోపడరా అని బోరుని విలపిస్తూ ఉంది రాములమ్మ. బ్రెయిన్ డెడ్ అయ్యాడు, ఇతను బతుకున్న శవంతో సమానం, ఇతను తన అవయవాలు దానం చేయమన్నాడు, ఇదిగో ఇక్కడ మీ ఇద్దరు సంతకాలు చేయండి అంటూ ఫారం మీద సంతకాలు చేయించుకున్నారు ఆసుపత్రి వర్గాల వారు. జీవితం తూగుటూయాలండి, ఊపేవారుంటే పుష్పక విమానం అవుతుంది, ఆపేవారుంటే మోయిలేని అవమానం ఉంటుంది. అందొచ్చిన మనవడు అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు కాల చక్రంలో బండి చక్రాల్లో దొర్లిపోయాయి. కాలంతో పాటు రాములమ్మ పైడి తల్లి ఆరోగ్యాలు కూడా పాడైపోయాయి. తినడానికి తిండి లేదు, అనారోగ్యాలు వారి మీద స్వారీ చేస్తున్నాయి, ఊళ్ళో వారు ఆదరించలేదు. ఇటుకల బట్టీలో పనికెళ్ళి దుమ్ము ధూళి మింగి పైడి తల్లి ఆరోగ్యం క్షీణించింది. క్షయ వ్యాధి అతన్ని పూర్తిగా మింగేసింది. భర్తకు సేవలు చేస్తూ రాములమ్మ జీవితం నీరసం పాలైంది. డాక్టర్ బాబుగారు, మా ముసలోడికి ఏదో టీబీ జబ్బట్ట, ముదిరిపోనాది, సచ్చి నీ కడుపును పుడతాం బాబు, నా భర్తకు పేనదానం చెయ్యండి అంది రాములమ్మ. చాలు చాలేవమ్మా, నీలాంటి వాళ్ళు చచ్చి నా కడుపును పుడతారా, చిచ్చి మీలాంటి అలగా జానాల కడుపును పుట్టే గతి నాకెందుకు వస్తుంది, విసిరిగా వాళ్ళని నెట్టి పక్కకి జరగండి అంటూ పక్క వార్డులోకి వెళ్తూ, ఇదిగో చూడండి, లంచం ఇస్తే మీకు మంచం ఇస్తాను, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ చదివాను నేను, అవి దండుకోవాలి అన్నాడు డాక్టర్ బాబు.
2: బాబు నా పానం తీసేసుకోండి, నా పానాన్నంతా తీసేసుకోండి, నా అవయవాలన్నీ తీసేసుకోండి, అయినా అయినా బాబు నా ముసలోళ్ళని బతికించండి, బాబు నా ముసలోని బతికించండి.
0: కాళ్ళ మీద పడింది రాములమ్మ. ఏయ్ సెక్యూరిటీ, వీళ్ళని బయట గేటు వరకు తరిమి తరిమి బరా బరా ఈడ్చుకొట్టు, కోపంతో నిప్పులు కక్కాడు డాక్టర్. డాక్టర్ మీకు ఫోను అందించింది అక్కడే ఉన్న నర్సు. హలో ఎవరు, డాడీ మీరా, చెప్పండి డాడీ, నేను బాగానే ఉన్నాను డాడీ. మీరు చదివించిన చదువు మూడు పువ్వులు ఆరు కాయలు. డాడీ ఇంకొక విషయం, ఇక్కడే కాకుండా ప్రైవేట్గా ప్రాక్టీస్ కూడా పెట్టాను, అక్కడ మరీను వద్దంటే డబ్బు. చెప్పండి. అవును, ఏంటి కాల్ చేశారు? ఒరే నీ దగ్గరకు ఒక వృద్ధ దంపతులు వచ్చారు, వారికి లంచం ఇస్తేనే కానీ మంచం ఇవ్వనని అవమానించవట, ఇది దారుణం అని వాళ్ళిద్దరినీ నాకు వాట్సాప్ ద్వారా ఫోటోలు తీసి పంపాడురా మీ సెక్యూరిటీ. డాడీ

ఇంకా మీరు ఎక్కడున్నారు డాడీ? లంచాలు తీసుకోకపోతే నీవు నన్ను అప్పులు చేసి చదివించిన చదువుకు ఎలా సార్థకత అవుతుంది? అయినా వాళ్ళ కటిక పేదవారు డాడీ, బతికి ఎవరిని ఉద్ధరిస్తారు? నాకు అర్జెంటుగా ఆపరేషన్ కోసం ఒక కేసు రెడీగా ఉంది, ఉంటాను అంటున్నటువంటి డాక్టర్తో, అరే అరే దౌర్భాగ్యుడా, నిన్ను లంచాలు తీసుకొని ప్రాణాలు పొయ్యమని డాక్టర్ని చెయ్యలేదురా. మానవత దృక్పథంతో వైద్యం చేస్తావని చదివించాను. కటిక పేదరికంలో కూడా మనవడని చదివించి అందొచ్చిన మనవడని పోగొట్టుకున్నారు రా వాళ్ళు. ఈరోజు వాళ్ళ మీద కళ్ళెర్రి చేస్తున్నావే, గుండుకు జాలి లేకుండా ప్రవర్తిస్తున్నావే. నేను చెప్పే పచ్చి నిజం విను. నువ్వు చూస్తే నీ కళ్ళు నీ గుండె వాళ్ళ మనవడు రాంబాబువి. దౌర్భాగ్యుడ, చిచి, నీలాంటి వాడు నా కొడుకు అని అనుకున్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు తండ్రి. రాంబాబు కళ్ళు అమ్మమ్మ తాతయ్య దీనస్థితిని చూసి పాదాలపై కన్నీటి నీరాజనం ఇచ్చి తడుపుతున్నాయి. డాక్టర్ గుండిగా అమిరిన రాంబాబు గుండి చెప్పుడు తాతయ్య చెవిలో లబ్డబ్ లబ్డబ్ అని పిలుస్తున్నాయి. రాములమ్మ చేతిలోని ఓపి చిట్టి గాలికి రెపరెపలాడి మనవడి వైపు చూస్తుంది. చెయ్, నేనెంత పనిచేశాను, వాళ్ళ మనవడి అవయవాలు అమర్చుకుని నేను జాలీగా తిరుగుతున్నానే. ఈ వృద్ధ దంపతుల్ని నేను వాళ్ళ మనవడు రాంబాబుని ఆదుకుంటాను, నేను ఆదుకుంటాను అంటూ, అమ్మమ్మా అమ్మమ్మా, నేను మీ మనవడు రాంబాబుని. తాతయ్య, లే తాతయ్య, నేను నీ కూతురు కొడుకు రాంబాబుని, పెద్ద డాక్టర్ని అయ్యాను అంటూ స్వయంగా చేతులతో ఎత్తుకొని ఆసుపత్రిలోకి నడిచాడు డాక్టర్ బాబు. మంచం మీద పైడియ్య డాక్టర్ బాబు వైపు చూస్తూ దండం పెడుతూ కన్నీరు కారుస్తుంటే మనవడి చేతులు తాతయ్య కన్నులను ఒత్తుతూ, తాతయ్య, అమ్మమ్మా, మీరు బాధపడకండి, మీ జీవితాంతం నా దగ్గరే ఉందిగాని, ఇక నుంచి మీ చివరి తోడు నేనే అంటూ అమ్మమ్మ తాతయ్య చేతిలో చెయ్యి వేసి బాస చేశాడు రాంబాబు ప్రతిరూపంలో ఉన్న డాక్టర్ బాబు.

మీరింతవరకు చివరితోడు కథానికి విన్నారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు వింటున్నారు.

0: పుష్పాంజలి సినీ భక్తిగీతాలు వింటున్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: పుష్పాంజలి తర్వాత నర్తనశాల చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట విందాం. గీత రచన శ్రీశ్రీ, సంగీతం సుశారల దక్షిణామూర్తి.

పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటున్నారు. చివరిగా భూకాయలాస్ చేత నుంచి ఘంటసాల పాడిన పాట. గీత రచన సముద్రాల సీనియర్, సంగీతం ఆర్ఎస్ ఆర్ సుదర్శన్, ఆర్ గోవర్ధన్.

0: పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఉదయ సమయాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. హిందీ ఆంగ్ల భాషల వార్తా ప్రసారాలు వింటారు. ఢిల్లీ కేంద్రం చిరిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే ఫర్హత్ నాజ్. प्रधानमंत्री नरेंद्र मोदी सम्मानीय अतिथि के रूप में सेशल्स के राष्ट्रपति दिवस समारोह में शामिल हुए. मॉरिशस के प्रधानमंत्री डॉक्टर नवीन चंद्र रामगुलाम के साथ भी चर्चा की. अमेरिका और ईरान जवाबी सैन्य कार्रवाई रोकने और कल कतर की राजधानी दोहा में फिर से वार्ता शुरू करने पर सहमत हुए. राष्ट्रपति द्रौपदी मुर्मू रक्षा अलंकरण समारोह में आज राष्ट्रपति भवन में वीरता पदक प्रदान करेंगे. मौसम विभाग

0: ఈ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ.
1: ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు పల్లె సింధూరారెడ్డి, యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పాలసముద్రంలోని నాసింగ్ అకాడమీలో డ్రగ్స్ నివారణపై ప్రముఖులతో ప్రత్యేక డ్రైవ్, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార యాదవ్ వంటి అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు.

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం 1976పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ అంకిత సూరణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వెట్టి చాకిరీ బాధితులను గుర్తించి రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జిల్లాలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. రాయలసీమను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు

ఉంటామని చెప్పారు. బాధితులకు న్యాయం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎద్దులకొండలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. స్వచ్ఛ హరితాంధ్రప్రదేశ్ సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కదిరిలో సామూహిక యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. వీరితో పాటు విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వెంకటప్రసాద్ మాట్లాడుతూ యోగాను జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టపర్తిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో పాటు జిల్లా శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే 15,000 హెక్టార్లకు సరిపడా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు. సుమారు 1500 మంది ప్రజలు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తే ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. మానసిక సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారమని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మహాశాంతి ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మీరింతవరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ప్రతిమా ధర్మరాజు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 9 గంటలకు పాటల పల్లకి. శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. శ్రోతలు చేయవలసిన ఫోన్ నెంబర్ 0891 అనే ఎస్టీడీ నెంబర్ జతపరుస్తూ 27272442728 అనే నెంబర్కి ఫోన్ చేసి 9 గంటల నుంచి 10 గంటల వరకు, ఆ తర్వాత 10:30 నుంచి 11 గంటల వరకు పాటల పల్లకి శీర్షికన మీకు నచ్చిన పాటలను కోరితే మేము వినిపిస్తాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 8:35. ఇప్పుడు కర్ణాటక శాస్త్రీయ సంగీతం. శ్రీ జమ్ము జగ్గారావు బృందం నాదస్వరం వింటారు. డోలు శ్రీ యానాఫ్ సంతోష్ బాబు. ముందుగా వినండి హంసధ్వని రాగంలో త్యాగరాజ కీర్తన. ఆదితాళం అభీష్టవరదా.

తర్వాత వినండి కళ్యాణి రాగంలో త్యాగరాజ కీర్తన ఆదితాళం వాసుదేవయని.

కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మీరింతవరకు శ్రీ జమ్ము జగారావు బృందం నాదస్వరం విన్నారు. డోలు శ్రీ యానాపు సంతోష్ బాబు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో శ్రోతలు మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే 0891 అనే ఎస్టీడీ నెంబర్ జతపరుస్తూ 27274427288 అనే నెంబర్కు ఫోన్ చేయండి. మీకు నచ్చిన సినిమా పాటను తప్పకుండా వినిపిస్తాం. మరి కార్యక్రమంలో మొదటి శ్రోత ఎవరు, వారు అడిగే పాట ఏంటో వినే ముందు ఒక పాట. ఆటా చిత్రం నుంచి శంకర్ మహోదయన్ పాడిన ఈ పాట వినండి. మరి శ్రోతలు వెంటనే మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0891 27274427288 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీకు నచ్చిన పాట వినిపిస్తాం.

పాటల పల్లకి చిత్రగీతాలు వింటున్నారు. మరి కార్యక్రమంలో మొదటి శ్రోత ఎక్కడి నుంచి వస్తున్నారు? హలో హలో హలో, పాటల పల్లకి అండి. కార్యక్రమం తర్వాత వినండి. మురారి చిత్రం నుంచి జిక్కి సంధ్య పాడిన పాఠం.

పాటల పల్లకి చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత హలో హలో నమస్కారం అండి. హలో

ಮಾತು ಪೊಯ್ಯೇ ತನ್ನು ವಿನದ ವಿನದ ಓ ನರುಡ ఎక్కువ బిడ్డల కనడం తప్పని వితండవాదం చేస్తారు పిచ్చి శాసనాలు చేస్తారు పచ్చగా పెరిగే హైందవ జాతి.

అలో లక్షణ అంటారు వినద వినదో నరుడా. గోదావరి తీరమునందు ఒక బాల సన్యాసి వెలసేను. అన్నాహారాలే నీ ముట్టక ఆశ్చర్యము కలిగించేను.

శ్రీమద్ విరాట్ వీరభీమేంద్ర స్వామి చరిత్ర చిత్ర నుంచి వి రామకృష్ణ పాడిన పాట విన్నారు. తర్వాత రోజులు మారే చిత్రం నుంచి జిక్కి పాడిన పాట. గీతరచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

0: చిత్ర గీతాలు వింటున్నారు. హలో,
1: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి బాలప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: చెప్పండి సార్, ఏ సినిమాల పాట వింటారు?
1: పెద్దనయ్య సినిమా నుంచి.
0: పెద్దనయ్య చిత్రం నుంచి ఏ పాట వినిపించమంటారు?
1: వదినా వదినా అని మాట్లాడుతుంది.
0: ఓకే ఓకే, తప్పకుండా మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
1: ఓకే అండి.

0: పాటల పల్లకి శ్రోతలు కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత, హలో
1: హలో,
0: నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సింహాచలం నుంచి.
0: సింహాచలం నుంచి ఎవరు మాట్లాడుతున్నారండి?
1: పాట అడిగాను కదా ఇందాక.
0: సింహాచలం నుంచి ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నారాయణరావు అండి.
0: నారాయణరావు గారు బాగున్నారా?
1: బాగున్నా.
0: మరి మనకి ఇవాళ శ్రోతలకు ఏ పాట వినిపిస్తున్నారు మీరు?
1: అదే ఛాలెంజ్లో వింటాను కదా.
0: ఛాలెంజ్ చిత్ర నుంచి ఏ పాట వింటారు?
1: అది ఏ పాట అయినా వేయండి, పర్వాలేదు.
0: ఏ పాట అయినా పర్వాలేదా? సరే, అయితే మీకోసం ఓం శాంతి ఓం శాంతి అనే పాట వేస్తున్నాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ చానికి పాడిన పాట.
1: ఓకే.
0: శ్రోతలు మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0891 అనే ఎస్టీడీ నెంబర్ జతపరుస్తూ 2727244 2727288 అనే నెంబర్కి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోండి, తప్పకుండా వినిపిస్తాం. మరి ఛాలెంజ్ చిత్రం నుంచి తర్వాత పాట వినే ముందు
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు వ్యవసాయం

0: సంబంధించిన రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
0: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్ తో.

0: పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఆ వివరాలు. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శుభోదయం సార్. శుభోదయం.
0: శుభోదయం అండి. పేరు చెప్పండి.
1: విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మీసాల అప్పలనాయుడు సార్.
0: అప్పలనాయుడు గారు బాగున్నారు కదా?
1: బాగున్నానండి. మీరు బాగుండాలని కోరు.
0: బాగున్నామండి. మరి ఇవాళ మన శ్రోతలకి మాకు ఏ పాట వినిపిస్తున్నారు మీరు?
1: లవకుశలో.
0: లవకుశ చిత్రం నుంచి
1: ఏ నిమిషానికి ఏమి జరుగును?
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వెంటనే వేస్తున్నాం, వినండి.
1: నమస్తే సార్.
0: మంచిదండి.
1: నమస్తే.

0: పాటల పల్లకి శ్రోతలకు నచ్చిత్ర గీతాలు వింటున్నారు. శ్రోతలు 0891 అనే ఎస్టెడ్ నెంబర్ జతపరుస్తూ మీరు 272-2744 మరొక నెంబర్ 272-2788 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీకు నచ్చిన పాటను తప్పకుండా వినిపిస్తాం. కార్యక్రమం తర్వాత శ్రోత హలో.
1: హలో, నమస్తే.
0: నమస్కారం అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే శివయ్య గారు అండి. శుభోదయం.
0: నమస్కారం అండి. శుభోదయం. ఎవరండి, పేరు చెప్పాలి?
1: నా పేరు కళ్యాణి.
0: కళ్యాణి గారు చెప్పండి.
1: కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి కళ్యాణి గారు, మరి ఏ పాట వినిపిస్తున్నారు ఇవాళ? ఏమండి,
1: మీ ఛానల్ పగడిటికి వచ్చారు.
0: అవును అవును కళ్యాణి గారు, చెప్పండి మరి ఇవాళ మనకి ఏ పాట వినిపిస్తారు మీరు?
1: ఆ చెట్టు కింద పేటర్లది అల్లి బిల్లి కలల రావే, అల్లుకున్న కథల రావే అని పాట వేయండి సార్.
0: తప్పకుండా, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
0: మంచిదండి, మంచిది వచ్చేస్తుంది, వినండి.

0: పాటల పల్లకి వింటున్నారు. తర్వాత హలో
1: హలో
0: నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సింహాచలం నుంచి ఎవరు మాట్లాడుతున్నారండి?
1: అదే శేషువుని మాట్లాడుతున్నారు.
0: కేశవులు గారు, శేషు గారు చెప్పండి. మరి
1: అదే బంగారు కోడిపెట్ట కావాలండి, గరణమ్మగుళ్ళు.
0: బంగారు కోడిపెట్ట పాట వేయమంటారు గరణమ్మగుడి చిత్ర నుంచి.
1: అవునండి, శేషు అని మాట్లాడుతున్నాం.
0: శేషు గారు, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
1: ఓకేనండి, థ్యాంక్స్ అండి.
0: మంచిదండి.

0: పాటల పల్లకి శ్రోతలకు నచ్చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాతి శ్రోత, హలో.
1: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి ప్రసాద్
0: మాట్లాడుతున్నాను. ప్రసాద్ గారు చెప్పండి.
1: కదం సింహం నుంచి పిల్లో బొర్రు అని పాట కావాలి.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే.

0: పాఠాల పల్లకి శ్రోతలు కొన్ని చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాతి శ్రోత, హలో,
1: హలో,
0: నమస్కారం అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, చెప్పండి అండి. చెప్పండి, ఇంకొకసారి చెప్పాలి మీ పేరు.
1: విజయవాడ నుంచి హిమవంత్ కుమార్.
0: హిమవంత్ కుమార్ గారు, చెప్పండి.
1: నేను ఆకాశవాణి కేంద్రంలో 3500 కాల్స్ వచ్చానండి.
0: ఏమండి, మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు చెప్పండి, మనం మాట్లాడదాం.
1: అలాగే అలాగే, దేవదాసులో జగమే మాయా.
0: జగమే మాయా పాట వినిపించమంటారు.
1: చాలా బాగుంటుంది.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే సార్.
0: ఓకే అండి, మంచిదండి. దేవదాసు చిత్రం నుంచి పాట వినే ముందు
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: పాటల పల్లకి శ్రోతలు కొన్ని చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాతి శ్రోత, హలో.
1: హలో, నమస్తే అండి. శివయ్య గారు, శుభోదయం.
0: నమస్కారం అండి, శుభోదయం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తి గుప్త మాట్లాడుతున్నానండి.
0: గారు బాగున్నారా?
1: బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు శివయ్య గారు?
0: త్రిమూర్తుల గుప్త గారు, మరి చెప్పండి. బాగున్నాం, మేమంతా బాగున్నాం. మరి ఈరోజు మన శ్రోతల కోసం మీరు ఏ పాట వినిపిస్తున్నారు?
1: ఈరోజు మీరు తెలియపరిచినటువంటి నేటి మాట కార్యక్రమంలో విషయాలు తెలియపరిచారు. పిసి మెహల్ కోసం, వారి జయంతి కోసం, కమలాకర్ కామేశ్వరరావు గారి వర్ధంతి కోసం చాలా చక్కగా తెలియజేశారు. ముందుగా ఆకాశవాణికి మీకు ధన్యవాదాలండి.
0: మంచిదండి, మంచిదండి కామేశ్వరరావు గారు. మరి మీరు చక్కటి పాట మీరు అడగండి, వినిపిస్తాం.
1: ఓకే సార్.
0: ఏ సినిమాల పాట అడుగుతారు మరి ఈరోజు?
1: గుండమ్మ కథ. ఈ చిత్రంలో ఘంటసాల లీలా, ఘంటసాల లీలా బృందం పాడిన పాట. గీత రచన పెంగళి, సంగీత పెంజాల.
0: పాట పేరు చెప్పండి.
1: లేచింది నిద్ర, లేచింది మహిళ. పాట
0: వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. మీరు అడిగిన పాట

0: పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు అంటున్నారు. మరి సమయం 2 నిమిషాల కంటే తక్కువగా ఉంది, మరి తర్వాత శ్రోత ఎవరో వాళ్ళు అడిగిపోయే పాట ఏంటో వినేద్దాం. హలో నమస్కారం అండి.
1: సార్ నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీరు ఏ పాట వింటారు?
1: జీవన తరంగాల సినిమా నుంచి ఒక పాట కావాలి సార్.
0: ఏ పాట కావాలండి?
1: ఈ జీవన తరంగాల పాట.
0: వచ్చేస్తుంది, పాట పూర్తి కాలేదు, కొంచెం ఒక 2 నిమిషాల్లో పేలుతుంది. ఓకేనా?
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

పాటల పల్లకి శ్రోతల ఫోన్ ద్వారా కొన్ని చిత్రగీతాలు ఉంటున్నారు. మరిన్ని చిత్రగీతాలు 10:30 పాటల పల్లకి శీర్షణ వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరి కొద్ది క్షణాల్లో

0: జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. జాతీయ గణాంక దినోత్సవానికి స్వాగతం. స్వతంత్రానంతర కాలంలో ఆర్థిక ప్రణాళిక గణాంకాభివృద్ది రంగాల్లో ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిసు చేసిన కృషికి గుర్తింపుగా ప్రతి ఏడాది జూన్ 29వ తేదీన జాతీయ గణాంకాల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దైనందిన జీవితంలో గణాంకాల వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం, విధానాలను రూపొందించడంలో గణాంకాలు ఎలా సహాయపడతాయో ప్రజలకు అవగాహన కల్పించడం, సామాజిక ఆర్థిక ప్రణాళికలో గణాంకాల పాత్ర గురించి ప్రజలకు ముఖ్యంగా యువతుల అవగాహన పెంచడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. నివేదికలు, కార్యక్రమాలు, అమలు, పర్యవేక్షణ మొదలైనవన్నీ గణాంకాల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడతాయి. సామాజిక ఆర్థిక ప్రణాళిక విధాన రూపకల్పనలో గణాంక శాస్త్రం యొక్క పాత్ర, ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ మహల్నోబిస్ నుంచి ప్రేరణ పొందడానికి ప్రత్యేకించి యువతలో ప్రజావగాహన కల్పించడం ఈ దినోత్సవ లక్ష్యం. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం అనే దానిపై మనకు వివరించేందుకు విజయవాడలోని జాతీయ నమూనా సర్వే కార్యాలయం నుంచి రావూరి కిరణ్ కుమార్ గారు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కిరణ్ కుమార్ గారు.
2: నమస్కారం
1: కిరణ్ కుమార్ గారు. ఈరోజు జాతీయ గణాంక దినోత్సవాన్ని

0: జరుపుకుంటున్నాం కదా, ఎందుకు జరుపుకుంటున్నామో దీని గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరంగా చెప్తారా?
1: భారత ప్రభుత్వము 2008 నుంచి జూన్ 29వ తారీఖున ప్రొఫెసర్ ప్రీసి మహలానోబియస్ జన్మదిన సందర్భంగా జాతీయ స్థాయిలో గణాంక దినోత్సవాన్ని జరపడానికి భారత ప్రభుత్వం 2008 నుంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము జూన్ 29వ తేదీన జాతీయ గణాంక దినోత్సవంగా జరపడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా యువతకు ఒక ఉత్సాహించి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇది సహాయపడుతుందని భారత ప్రభుత్వం వారి యొక్క ముఖ్య ఉద్దేశం.
0: ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ జాతీయ గణాంక పితామహుడుగని పేరెన్నిగన్నారు, ఆయన గురించి, ఆయన చేసిన సేవల గురించి కూడా కొంచెం వివరిస్తారా?
1: ప్రొఫెసర్ చంద్ర మహలానోబియస్ యొక్క తాతగారు బెంగాల్ విప్లవంకు మార్గదర్శి అయిన బ్రహ్మ సమాజ్ అనే సంస్థను స్థాపించి ఉన్నారు. ఆయన తండ్రి గారైనటువంటి ప్రబోధ చంద్ర కూడా ఈ సంస్థలో క్రియాశీలక కార్యకర్త. ఇటువంటి కుటుంబములలో పుట్టినటువంటి ప్రొఫెసర్ ప్రశాంత మహలానోబియస్ గారు జూన్ 29వ తేదీన 1893వ సంవత్సరంలో జన్మించారు. ఆయన 1908లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఆ తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తా నుంచి బీఎస్సీ ఆనర్స్లో భౌతిక శాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత కింగ్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసి సీనియర్ స్కాలర్షిప్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన భారతదేశానికి వచ్చి ప్రెసిడెన్సీ కాలేజీలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా జాయిన్ అయ్యారు. కేంబ్రిడ్జ్ కాలేజీలో ఉండగా ఆయన బయోమెట్రికా అనే పత్రికా వ్యాసాన్ని పూర్తిగా అధ్యయనం చేసి గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. గణాంక శాస్త్రంలో అనేక పరిశోధనలు జరిపి వివిధ విషయముల మీద పేపర్స్ రాయటం జరిగింది. దానిలో ముఖ్యమైనది డి స్క్వేర్ స్టాటిస్టిక్స్. దీనినే తరువాత కాలంలో మహలానోబియస్ డిస్టెన్స్ థియరీగా పేర్కొనటం జరిగింది. రెండవ ముఖ్య విషయం ఏంటంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలో స్థాపించటం.
0: ప్రొఫెసర్ ప్రశాంత్ మహలానోబియస్ గారు చేసిన సేవలు మన భారత ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతున్నాయో కూడా చెప్తారా?
1: స్వాతంత్రానంతరం మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూకి ముఖ్య సలహాదారునిగా పనిచేస్తూ వివిధ విభాగములకు కావలసినటువంటి యొక్క డేటా ప్రాముఖ్యతను వివరించడంలో భారత ప్రభుత్వం 1950లో జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఎన్ఎస్ఎస్ఓ ఏర్పాటు చేయటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం దేశమంతటా సర్వేలు చేసి డేటా సేకరించి భారత ప్రభుత్వానికి అందించడం, తద్వారా విధానపరమైన నిర్ణయములను తీసుకోవడానికి దోహదపడుతుంది. ఇదే కాకుండా పంటల ఉత్పత్తికి కావాల్సినటువంటి సమాచారం కూడా క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా సేకరించడానికి ఆయన రూపకల్పన చేసినారు.
0: ప్రశాంత్ మహల్నోబిస్ గారు సంఖ్య అనే పత్రికను కూడా స్థాపించారు. దాన్ని స్థాపించడంతో పాటు ఎడిటర్గా కూడా ఆయన వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారంటారు?
1: ప్రొఫెసర్ పిసి మహలానోబియస్ గారు 1933లో సంఖ్య అనే పత్రికను స్థాపించి ఎడిటర్గా వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా భారతదేశ గణాంక శాఖ సమస్యలకు పరిష్కారములు, ప్రపంచంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సమస్యలను చర్చించి ఈ పత్రిక ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి గణాంక అధికారులకు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ సహకారములు అందించడం జరిగింది. 1949లో ఆయనను భారత ప్రభుత్వం ఆనరీ స్టాటిస్టిక్స్ సలహాదారునిగా కూడా నియమించింది. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక కార్యాలయాలు, కేంద్రానికి సంబంధించినటువంటి కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారి కానీ ఆయన సూచనల మేరకు అభివృద్ధి జరగడంతో ఎన్ఎస్ఎస్ఓ చాలా విస్తరించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ఒక విభాగాన్ని స్థాపించి వారి ద్వారా కూడా డేటాను సేకరించడంలో కూడా చాలా సఫలత అయింది.
0: ఆయన సేవలను గుర్తించి దేశ విదేశాల్లో అనేక అవార్డులు కూడా లభించాయి, వాటి గురించి కూడా మా ప్రేక్షకులకు వివరిస్తారా సార్?
1: ప్రశాంత చంద్ర మౌలానోబియస్ గారికి జాతీయ అంతర్జాతీయ అవార్డులు చాలా వచ్చినవి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే 1944లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వెల్డన్ మెటల్ ద్వారా ఆయనను సత్కరించడం జరిగింది. 1945లో లండన్లో ఉన్నటువంటి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ వాళ్ళు కూడా సత్కరించి ఆయన సేవలను కొనియాడటం జరిగింది. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హానర్ చేసి అవార్డులు ఇవ్వడం జరిగింది. 1951లో అమెరికాకు చెందినటువంటి ఫెలో ఆఫ్ ద ఎకనామిక్స్ సొసైటీ, అలాగే పాకిస్తాన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా 1952లో సత్కరించడం జరిగింది. 1954లో హార్నరీ ఫెలో ఆఫ్ రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ యునైటెడ్ కింగ్డమ్ సత్కరించి గౌరవించడం జరిగింది. అలాగే 1958లో సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈయనను ఒక ఫారెన్ మెంబర్గా నియమించడం, అలానే

0: ఆనరీ ఫెలో ఆఫ్ కింగ్స్ జార్జ్ కేంబ్రిడ్జ్ 1959 సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా 1968 భారత ప్రభుత్వం ఈయనకు పద్మవిభూషణ్ అవార్డు, అలాగే శ్రీనివాస రామానుజన్ గోల్డ్ మెడల్ ఇచ్చడం కూడా గౌరవించి జరిగింది.
1: రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉందంటారు కదా. అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని యథాతథంగా ఆమోదించింది, దాని గురించి కూడా కొంచెం చెప్తారా?
0: రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది 1956 నుంచి 1961 మధ్యలో ఉన్నది. ఈ ప్రణాళికలో భారత ప్రభుత్వము పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తూ బలపరిచే విధంగా అడుగులు వేయటం జరిగింది. దీనిలో భాగంగా 1948 ఉన్నటువంటి జాతీయ ప్రణాళిక తీర్మానాన్ని మారుస్తూ 1956 సరికొత్త పారిశ్రామిక విధి విధానాలను రూపొందించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేసి సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని నిర్మించడం భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క రెండవ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైనవి ఏంటంటే జాతీయ ఉత్పత్తిని పెంచి ప్రజల జీవన ప్రమాణాలను హెచ్చించటం, అలాగే త్వరితగతిన పారిశ్రామిక రంగంలో మార్పులు మరియు విస్తరణ చేసి బలపరచటం, పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేయటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెంపొందించటం, చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించటం, వార్షిక ఆదాయాన్ని 5%గా సాధించటం అనేది రెండో పంచవర్ష ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు.
1: కిరణ్ కుమార్ గారు, 1950 జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది కదా, దాని గురించి కూడా కొన్ని వివరాలు చెప్తారా?
0: 1950 ప్రొఫెసర్ పిసి మహలానబీఎస్ గారి యొక్క రికమెండేషన్ ద్వారా భారత ప్రభుత్వం NSSO నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా విభాగాన్ని డిపార్ట్మెంట్ని డెవలప్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి డేటాను మెయింటైన్ చేసుకోవడానికి మనకు స్వాతంత్రానంతరం ఎలాంటి వ్యవస్థ లేదు కాబట్టి NSSO ద్వారా తగిన విధానంగా సమాచారం సేకరించడానికి లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ వాడటానికి అని చెప్పేసి NSSO స్థాపించడం జరిగింది. అది అప్పటి భారత ప్రభుత్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి గారు దాన్ని ఆమోదించి 1950 NSSO స్థాపించడంతో దేశంలో లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ అనేది జరగటం అప్పటి నుంచి జరుగుతుంది. తద్వారా ఏదైనా విభాగానికి కావాల్సిన డేటా కావాలి అని అంటే అది సర్వే ద్వారా డేటా కలెక్ట్ చేసి ఆ రంగానికి డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాలను ప్రణాళికను రచించడంలో ఆ యొక్క NSSO కలెక్ట్ చేసినటువంటి డేటా చాలా చాలా ఇంపార్టెంట్.
1: NSSO ఎలాంటి సర్వేలు నిర్వహిస్తోంది? ఈ సర్వేల వల్ల యువతకు ఏదైనా ఉపాధి కల్పించే వీలుంటుందంటారా?
0: NSSO నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అనేది దేశమంతటా దాదాపు 60 ప్రాంతీయ కార్యాలయాలు, అరౌండ్ 160 ఉపప్రాంతీయ కార్యాలయాలు ఉన్నవి. ఇవే కాకుండా జోనల్ ఆఫీసెస్ అనేది దేశంలో 6 చోట్ల ఉన్నవి. మా యొక్క సిబ్బంది ఏంటంటే కొన్ని సర్వేసు భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వివిధ రకాలమైనటువంటి సర్వేస్ కండక్ట్ చేస్తారు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే సోషో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే. ఇది దాదాపు 1 సంవత్సరం నడుస్తుంది. ఇది మేము ఏమైతే డేటా కలెక్ట్ చేస్తామో అది డేటా ప్రాసెసింగ్ డేటా వ్యాలిడేట్ చేయడానికి అని చెప్పేసి ఈ డేటా కలకటా వెళ్తుంది అనమాట. కలకటాలో వాళ్ళు మేము కలెక్ట్ చేసినటువంటి యొక్క సమాచారాన్ని వారు వెరిఫై చేసి కరెక్ట్గా ఉంది అని అనుకుంటే వాళ్ళు మంత్రిత్వ శాఖకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వారు ఒక ప్రణాళికను రూపొందించడంలో ఈ యొక్క సమాచారం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సర్వే ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, కాలానుగత శ్రామిక శక్తి అంచనా ఉద్యోగిత నిరుద్యోగితపై సర్వే అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పొజిషన్ ఎలా ఉంది. ఈ యొక్క డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా ప్రధానమంత్రి కార్యాలయం మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యాపార మరియు సేవా రంగాల సంస్థల ఆదాయం కానీ వారి యొక్క వ్యయము విషయ సేకరణ కూడా దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నాం. అట్లాగే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని ఉంటుంది, గృహ వినియోగ ఖర్చులపై దేశవ్యాప్త సర్వే.
1: సర్వేల ద్వారా సేకరించే గణాంకాలను ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల్లో ఏ విధంగా వినియోగిస్తుందంటారు?
0: ఇప్పుడు సామాజిక ఆర్థిక సర్వే అనేది ఒకటి. దానివల్ల మాకు మేము ఎరైవ్ చేసేది ఏంటంటే మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది అని మేము ఎరైవ్ చేస్తాం. దానికి కావాల్సినటువంటి వారికి ఆదాయం ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు చేస్తున్నాడు, వారి రిసోర్సెస్ ఏంటి, ఏ రకమైన ఉద్యోగం చేస్తున్నాడు, ఏ రకంగా వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, దాన్ని పెంచడానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఆ కుటుంబాలకి కావాల్సినటువంటి బ్యాంకు లోన్లు కానీ MSME లోన్ల ద్వారా కానీ వేరే ఆర్థిక సహాయాన్ని పెంపొందించి వారి యొక్క జీవన

0: గతలు పెంచడానికిలో చాలా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి సర్వీస్ అనేది.
1: ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ గారు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ కలకత్తాలో ప్రారంభించారు కదా, దీని వలన కలిగే లాభాలు ఏంటో కూడా చెప్తారా?
0: స్వాతంత్ర అనంతరం భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్థాపించడం జరిగింది. ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రకాలమైనటువంటి కోర్సెస్ వాటిలో ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. తద్వారా యువతకు స్టాటిస్టిక్స్లో గణాంక శాఖలో గణాంక శాస్త్రంలో అధ్యయనం చేయడానికి, దాంట్లో రీసెర్చ్ చేయడానికి కూడా కొన్ని చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలోనే కాకుండా మిగతా మెట్రో సిటీస్లో కూడా, బాంబే, ఢిల్లీ, బెంగళూరు ఇలాంటి మెట్రో సిటీస్లో కూడా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది.
1: కిరణ్ కుమార్ గారు, ఇప్పటి వరకు మాకు చాలా సర్వేల గురించి వివరించారు కదా మా ప్రేక్షకులకి, ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమైనా సర్వేలు ఉన్నాయంటారా?
0: ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా టైమ్ యూస్ సర్వే అనే ఒకటి మేము జనవరి 2024 నుంచి స్టార్ట్ చేసాము. అది సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది, 12 నెలల డ్యూరేషన్లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ప్రజలు ప్రతిరోజు 24 గంటలలో ఏ యాక్టివిటీస్లో, పెయిడ్ యాక్టివిటీస్ కానీ, అన్పెయిడ్ యాక్టివిటీస్ కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, లేజర్ టైం కానీ, స్లీపింగ్ కానీ ఎలా టైం యూజ్ చేసుకుంటారు అనే దాని మీద మేము ఈ యొక్క సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రైసెస్, కన్జ్యూమర్ ప్యాటర్న్ ఎలా ఉంది, బాస్కెట్ ఇప్పుడు ఇంట్లో కావాల్సినటువంటి కన్జంప్షన్ ప్యాటర్న్ ఎలా ఉంది, అది లోయర్ క్లాసెస్లో ఎలా ఉంది, మిడిల్ క్లాస్లో ఎలా ఉంది, హైయర్ ఇన్కమ్ గ్రూప్లో ఎలా ఉంది అనేది మేము వివిధ రకాలమైన సర్వేలు కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అట్లాగే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతాల్లో కూడా వేరువేరేగా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం సర్వేస్. ఇవి కాకుండా అగ్రికల్చర్ సర్వే అనేది ఒకటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, ప్రొఫెసర్ పిసి మాలానబీస్ గారు సజెస్ట్ చేసినటువంటి యొక్క క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, అసలు ఏరియా ఎన్యూమరేషన్ ఎలా ఉంది. సపోజ్ కృష్ణా జిల్లా ఉంది, కృష్ణా జిల్లాలో ఎంత ఏరియా ఉంది, ఏరియాలో వరి ఎంత పండిస్తున్నారు, మిగతా షుగర్ కేన్ ఎలా పండిస్తున్నారు, గ్రౌండ్ నట్ ఎలా పండిస్తున్నారు అనేది ఒక సర్వే చేస్తారన్నమాట. అట్లాగే దేశం అంతా కండక్ట్ చేస్తూ ఉంటారు. తద్వారా ఈల్డ్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కానీ, మిగతా పక్కనే ఉన్నటువంటి తమిళనాడు స్టేట్లో కానీ, తెలంగాణ స్టేట్లో కానీ ప్రొడక్షన్ ఎలా ఉంది, అట్లాగే నేషనల్ వైజ్ జాతీయ స్థాయిలో వరి ప్రొడక్షన్ ఎలా ఉంది, గోధుమ ప్రొడక్షన్ ఎలా ఉంది, షుగర్ కేన్ ప్రొడక్షన్ ఎలా ఉంది అనేది మేము ఇచ్చినటువంటి యొక్క కండక్ట్ చేసేటటువంటి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారు.
1: జాతీయ గణాంక దినోత్సవం గురించి ఇప్పటి వరకు రావూరే కిరణ్ కుమార్ గారు చాలా విషయాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు కిరణ్ కుమార్ గారు.
0: నమస్కారం.
2: జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని మీరిప్పటి వరకు విన్నారు. అతిథి రావూరి రవికిరణ్, పరిచయకర్త షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం. 16th చిత్ర నుంచి ఉదిత్ నారాయణ్ సుధా పాడిన పాట.

0: ప్లీజ్ అండి.
1: సారీ.
0: ప్లీజ్ అండి.
1: సారీ యార్.
2: పెద్ద ఫోర్ రండ్రా.
1: అరే బెట్ చేసావండి.
2: వెళ్ళండి.
1: అయ్యయ్యో.
3: తర్వాత యమచాతకుడి చిత్రం నుంచి హరిహరన్ సుజాత పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

చిత్రగీతాలు వింటున్నారు. ఈ ప్రసారంలో 10:30 పాటల పల్లకిలో శ్రోతలు తమకు నచ్చిన పాటలు వినాలనుకుంటే 2727244272728 అనే నెంబర్కి ఫోన్ చేయండి. 0891 అనే ఎస్టేడి నెంబర్ జతపరుస్తూ మీకు నచ్చిన పాటలు వినిపిస్తాం 10:30. తర్వాత తొలి ప్రేమ చిత్రం నుంచి కృష్ణరాజు పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవా.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. ముందుగా హలో
1: హలో,
0: నమస్కారం అండి, ఎవరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం సార్, నేను ఉమ్మడి జిల్లా మహమ్మదాబాద్ నుంచి, తెలంగాణ మహమ్మదాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓ, తెలంగాణ నుంచి యాప్లు అంటున్నారండి? ఓకే, మంచిదండి, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నారు. మరి మా శ్రోతలకి, మీ శ్రోతలకి మా స్టేషన్ నుంచి ఏ పాట వినిపించమంటారు?
1: ఇది సూర్యవంశం అండి సార్.
0: సూర్యవంశండి, ఫస్ట్ టైం చేస్తున్నారు ఫోను? తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వేస్తున్నాం. ఫస్ట్ టైం చేస్తున్నారా మాకు ఫోన్? మీరు
1: ఫస్ట్ టైం సార్ ఇప్పుడు?
0: మంచిదండి, మంచిది, ఇట్లాగే చేస్తూ ఉండండి. మీకు నచ్చిన పాట
1: పాలెం పోలే ఇచ్చింది నంబర్ ఇది.
0: మంచిదండి, మంచిదండి, మీరు వింటూనే ఉండండి మా స్టేడియం మా ప్రసారాలని. తప్పకుండా మీకోసం మీరు అడిగిన పాట.

0: పాటల పలికి శ్రోతలు కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. శ్రోతలు 0891 అనే అష్నేమం జతపరుస్తూ 2727244 మరొక నెంబర్ 2727288 ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటలు తర్వాత 10:30 నుంచి మీరు కోరిన చిత్రగీతాలు వినొచ్చు. పాటల పలికి శీర్షిక మరి తర్వాత శ్రోత. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి, నేను క్రాఫ్ నుంచి వస్తున్నానండి.
0: సుబ్బలక్ష్మి గారు ఎక్కడి నుంచి?
1: క్రాఫ్ అండి, ముమ్మడివారు అండి.
0: ఓకే ఓకే, చెప్పండి. మరి ఈరోజు మనకి ఏ పాట విందాం మనం?
1: అల్లరి గుళ్ళేడు సినిమా లేదండి, చుక్కల తోటలో ఎక్కడ ఉన్నా పాట కావాలండి.
0: తప్పకుండా అండి,
1: అందరి కోసం అండి.
0: తప్పకుండా.

0: పాటల పల్లకి వింటున్నారు. తర్వాత హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు హైమ, చీపురుపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: హైమ గారు చీపురుపల్లి నుంచి, చెప్పండి అండి. బాగున్నారు కదా?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారు?
0: బాగున్నామండి. మరి ఇవాళ ఏ పాట అడుగుతున్నారు మీరు మమ్మల్ని?
1: పునీరాజనంలో నీ వదనం ఆ పాట కావాలి.
0: తప్పకుండా. అయితే పొద్దున్నుంచి రేడియో వింటున్నారు?
1: అందరికోసం సార్,
0: రేడియో వింటున్నారు కదా పొద్దున్నుంచి?
1: వింటున్నాను సార్.
0: వెంటనే కాల్ దొరికేసిందా మాది?
1: బాగుంటున్నా సార్, కానీ
0: కాల్ వెంటనే దొరికిందా అంటున్నాను. సరే, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

0: పాటల పల్లకి శ్రోతలు కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు కాకి అప్పారావు.
0: అప్పారావు గారు చెప్పండి.
1: చెంగల్రావుపేట తుమ్మలపల్లవారి వీధి సంగ్రహారం చిత్రం నుంచి ఇది నా తెలియని పాట.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
1: అలాగే సార్.

0: పాటల పల్లకి శ్రోతలు కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. మరిన్ని చిత్రగీతాలు అంటే ఒక రెండో మూడో పాటలు వినడానికి ఇంకా మనకి 12.5 నిమిషాలు ఉంది. మరి తర్వాత శ్రోత ఎవరో మాట్లాడదాం. నమస్కారం అండి పాటల పల్లకి.
1: సార్ గుడ్ మార్నింగ్. సార్
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం దళపల్లిపల్లి గ్రామం నుంచి నరేందర్.
0: ఓ చిత్తూరు నుంచి ఉంటున్నారు, ఎలా ఉంటున్నారండి?
1: సార్ మేము న్యూస్ అని డౌన్లోడ్ చేసుకున్నాము.
0: ఓకే ఓకే, సంతోషం అండి. మరి మా స్టేషన్ నుంచి మీరు ఏ పాట వింటారు?
1: సార్ ఈరోజు లక్షాధికారి సినిమా నుంచి మబ్బులో ఏముంది అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
1: ధన్యవాదాలు.
0: మంచిదండి.

0: పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. తర్వాతి శ్రోత, హలో నమస్కారం అండి.
1: సార్ నమస్కారం అండి.
0: నమస్కారం అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను తాతయ్యలు భోగాపురం నుంచి మాట్లాడుతున్నానండి.
0: పేరు చెప్పాలండి ఇంకొకసారి.
1: తాతయ్యలు.
0: తాతయ్యలు గారు చెప్పండి.
1: సార్ మాకు అక్బర్ సలీం అనార్కల్ నుంచి సిపాయి సిపాయి పాట కావాలి సార్.
0: ఇది మహమ్మద్ రఫీ గారు పాట పడుతున్నట్టున్నారు మీరు.
1: అవును సార్. అవును సార్.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వినిపిస్తాం, వినేసేయండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: ఓకే అండి, మంచిదండి.

0: తాతయ్యలు.
1: తాతయ్యలు గారు చెప్పండి
0: సార్. మాకు అక్బర్ సలీం అనార్కల్ నుంచి సిపాయి సిపాయిని పాట కావాలి సార్.
1: ఇది మహమ్మద్ రఫీ గారు పాట అడుగుతున్నట్టు అన్నారు మీరు.
0: అవును సార్, అవును సార్.
1: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వినిపిస్తాం, వినేసేయండి.
0: ఓకే, థ్యాంక్ యూ సార్.
1: ఓకే అండి, మంచిదండి.

0: పాటల పల్లకి వింటున్నారు. పాటల పల్లకిలో చివరి శ్రోత వారు కోరబోతున్న పాట, హలో
1: అడివారి నుంచి ప్రసాద్ మాట్లాడుతున్నానండి. ఇద్దరు మిత్రులు మనసా వాచ పాట కావాలండి.
0: తప్పకుండా అండి ప్రసాద్ గారు, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

0: పాటల పల్లకి శ్రోతలకు నచ్చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11 గంటలు దాటి 44 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. చిత్రం ఏకవీరా.

మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పూజ ఈ చిత్రం నుండి వాణి జయరాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

మధురిమ పాత తెలుగు చిత్రగీతాల కార్యక్రమంలో భాగంగా వినబోతున్న తర్వాత పాట పూజాఫలం. ఈ చిత్రం నుండి యజ్జానకి పాడిన పాట.

0: వంపు కుక్క సొంపు వంతే నేసుకున్న అందాలే, వాలు పొద్దు కాడలేత ముద్దులిస్తే అందాలే.
1: మల్లె చెండులో నా మనసు తేలే పిండు చిన్నోడే.

మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరగా రేచుక్క పగటి చుక్క ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట వింటారు.

మీరింతవరకు మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Recognizing the critical importance of the first 3 years of life for child survival, growth, nutrition, and early brain development. In Assam, fears of a major flood have intensified in the Himaji district following reports of a temporary blockage in the upstream course of the Gai Nadi in the hills of Arunachal Pradesh. The obstruction is believed to have been caused by a massive landslide triggered by days of heavy rainfall in the region. The Dhemaji District Administration has issued an urgent public advisory and a warned that the blockage could trigger a sudden flash flood. In Jammu and Kashmir, with the annual Sri Amarnath Yatra set to begin on July the 3rd, all preparations have been completed for the smooth conduct of the pilgrimage. Our correspondent reports that a full-scale dry trial run was conducted today to assess security arrangements, convoy movement and overall preparedness before the official commencement of the pilgrimage. Benchmark domestic equity indices were trading in the negative zone during the forenoon session today. The Sensex fell 152 points to 76,948, while the Nifty dropped 26 points to 24,030 when reports last came in. On the sectoral front, weakness persisted across auto, telecommunication and IT, while healthcare, pharma and metal sectors were bucking the trend. In the knockout stage of the FIFA World Cup, Canada beat South Africa 1-0 for its first knockout match victory at Los Angeles in the United States. Steven Estakio of Canada scored the goal in the second minute of second half stoppage time. And with that, we end this news bulletin.
1: Akasavani, Visakhapatnam Kendram. మధుమంజరి చిత్రగీతాలు వింటారు. ముందుగా వాణిజ్య విరామం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రావణుడే రాముడైతే ఈ చిత్రం నుండి యజ్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: తర్వాత చెల్లెలి కాపురం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.
1: చరణ కింకిణులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కల హంసలాడగా నడుములు తరంగములుగగా

మధుమంజరి చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమాల తర్వాత పులి బెబ్బులి ఈ చిత్రం నుండి పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంల యుగళగీతం.

విరామ సంగీతం వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, మెదడు అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాతీయాకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు.

సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి రాష్ట్రపతి ఈ శౌర్య పురస్కారాలను అందజేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. జమ్మూకాశ్మీర్ ఈశాన్య ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లు, విదేశీ ముప్పులకు వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటు విమానయానం, సముద్ర ఆపరేషన్లు, మానవతావాద సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలను కూడా అవి గుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరమేంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్టు చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీస్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే వారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాస్వాన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని పాస్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహారోత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరి తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు పూరి నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో 3వ తేదీన ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు మొత్తం సన్నద్ధతను అంచనా వేయడానికి ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువేలాలో బుధవారం నాడు సంభవించిన 2

శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450కి పెరిగిందని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిక్స్ తెలియజేశారు. తీవ్రమైన రెండు భూకంపాల తర్వాత వెనిజులాలో 430 తేలికపాటు నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4వ తేదీ నాడు జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు నాకౌట్ దశ ఆరంభం. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో నిన్న జరిగిన FIH హాకీ ప్రో లీగ్ రివర్స్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 0-0 డ్రాగా ముగియడంతో పెనల్టీ షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. హాకీ ప్రపంచకప్కు ముందు భారత్కు ఇదే చివరి FIH హాకీ ప్రో లీగ్ మ్యాచ్ కావడం విశేషం. విశేషాలు మరొకసారి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా చేనేత కార్మికులకు ప్రభుత్వ చేయూత శ్రీ మాచర్ల మోహన్ రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత ఈ అంశం గురించి శ్రీ మాచర్ల మోహన్ రావు గారు, వీరు రాష్ట్ర చేనేత జనసమైక్య ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వీరు ఎప్పటి నుంచో చేనేత కార్మికులకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. వీరిని అడిగి చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత, రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితులు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మాచర్ల మోహన్ రావు గారు.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ చేనేత జనసమైక్య ఎప్పుడు ప్రారంభించారు, అది ఎక్కడి నుంచి పనిచేస్తుంది, ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి?
2: అంటే ప్రపంచీకరణ మొదలైన సమయంలో, అంటే 1991లో మన దేశంలో పత్తి ఎగుమతులు పెరిగినాయి. అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే ఒక అంశాన్ని పరిగణనలో తీసుకొని ఎగుమతులు పెంచడం ద్వారా మన ఖజానాలో బ్యాలెన్స్ ఉంచుకోవాలనే ఒక ఆర్థిక సంస్కరణలో భాగంగా ఎగుమతులు ఎక్కువ జరగటం వల్ల నూలు కొరత ఏర్పడ్డది. కొరత ఏర్పడటమే కాకుండా నూలు ధరలు విపరీతంగా పెరిగాయి. గవర్నమెంట్ కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చింది. ఆ దశలో చేనేత వస్త్ర ఉత్పత్తి ధర పెరిగింది. కార్మికులు వేతనాలు తగ్గించుకోవాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆకలి చావులు, ఆత్మహత్యలు జరిగాయి. కోస్తా జిల్లాల్లోనే, అంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 150 మంది పైగా చేనేత కార్మికులు రైలు కింద పడి అట్లనే మగ్గాలకే ఉరిలేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది అనారోగ్యంగా చనిపోయారు. అంటే స్టార్వేషన్ అనేది, క్రానికల్ స్టార్వేషన్ హ్యాండ్లూమ్ యూనివర్స్ అనేది ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా స్థిరీకరించారు. అంటే మనం ఆకలి చావనంగానే ఇవాళకి ఇవాళ తినకపోతే చచ్చిపోయేది ఏం లేదు, కనీసం 30 రోజులైన మనిషి బతుకుతాడు. క్రానిక్ స్టార్వేషన్ అనేది మాల్ న్యూట్రిషన్ వల్ల, పోషకాహార విలువలతో కూడినటువంటి తిండి తినకపోవడం వల్ల వచ్చే రోగాలు ఏమైతే ఉంటాయో, శారీరక రుగ్మతలు, ఆ రుగ్మతల కారణంగా వీళ్ళు చనిపోతున్నారు అనేది నిర్ధారణ జరిగింది. ఆ సందర్భంలో లైక్ మైండెడ్ పీపుల్గా ఉన్నటువంటి కొద్ది మంది మేము కలిసి చేనేత కార్మికులకి ఆత్మస్థైర్యం కల్పించడం కోసం, ఒక భరోసా ఇవ్వడం కోసంగా చేనేత కార్మిక సమాఖ్య అనేది పెట్టాం. పెట్టి ప్రభుత్వంతో నిరసన తెలియజేయటం ఇట్లా స్ట్రగుల్స్లో మొదట ప్రారంభమైంది.

0: 1991 అక్టోబర్ 15న ప్రారంభమైంది.
1: అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఇప్పుడు మిషనరీస్ వచ్చేసిన తర్వాత, ఇప్పుడు మగ్గం వర్క్ నుంచి మిషనరీస్ వచ్చేసింది, ఇప్పుడు కాటన్ వస్తువులతో అంటే కదరు కూడా మిషన్ మీదే నేసే పరిస్థితులు వచ్చేసాయి.
0: అవును, అంటే టెక్నాలజీ పెరిగిపోతున్న దశలో చేనేత కార్మికులు గతంలో ఉన్న సమస్యల్ని అవే పునరావృతం అవుతున్నాయి. ఆ రోజు మాకు ప్రధానమైన సమస్య నూలు సమస్య, సరసమైన ధరలకు నూలు అందించాలనేది మా ప్రధానమైన డిమాండ్, రెండోది ఆరోగ్యానికి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయాలనేది డిమాండ్. ఈ రోజు వచ్చేటప్పటికి మార్కెటింగ్ సమస్య పెద్ద సమస్య అయిపోయింది. అంటే టెక్నాలజీ అంతా కూడా ప్రొడక్షన్ ఓరియంటెడ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మా చేనేతే కాదు చేతి వృత్తులకే విలువ లేకుండా పోయింది. కాబట్టి దేశంలో గ్రామీణ నిరుద్యోగం పెరుగుతూ ఉంది.
1: ఇప్పుడు సాంప్రదాయ వృత్తులు చేనేత కానీ, వడ్రింగ్ కానీ, బంగారం పనులు కానీ, ఇవన్నీ సాంప్రదాయ వృత్తులు. ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఆ వృత్తులను వదిలేసి వేరే వృత్తులు వెళ్ళడమో లేకపోతే చదువుల నిమిత్తం వెళ్ళడమో, కానీ చేనేత కార్మికులు మాత్రం అలా ఉండదు. కనీసం కుటుంబంలో ఉన్న ఒకరైనా ఇప్పుడు ఆ మగ్గం పని చేయడమో లేకపోతే కనీసం ఈ రోజుకి ఒక చీర నేయడమో లేకుంటే ఒక పైపంచి నేయడం చేస్తూ ఉంటారు. కండి క్లీన్ చేసుకోవడం కానీ ఇంకేదైనా చేసుకోవడం కానీ అది చేసుకుంటూ నడిచే కుటుంబాలు ఇప్పటికీ చేనేత కార్మికులు ఉన్న ప్రతి గ్రామాల్లో నడుస్తుంది. ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? మరి
0: సార్ ఇప్పటికీ కూడా తమరు చెప్పినట్టుగా 90% గ్రామీణ ప్రాంతాల్లోనే చేనేతలు ఉన్నారు. దానిలో కూడా 72% యాక్టివ్ ఉమెన్ వేవర్స్ ఉన్నారు. యాక్టివ్ ఉమెన్ వేవర్స్ కాయితే మంత్లీ ఎర్నింగ్స్ వచ్చేటప్పటికి 5,000 రూపాయల లోపల మాత్రమే ఆదాయం వస్తుంది. అది ఆ రకంగా 66.3% మంది, టోటల్ 36 లక్షల మంది చేనేత కుటుంబాలలో 66.3% మంది 5,000 లోపలే తీసుకుంటున్నారు. చేనేత మగ్గాలు వీళ్ళ మీద ఆధారపడి డాక్టర్ శివరామన్ కమిటీ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం 6 మల్టిప్లై చేయాలి. 1 లూమ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఎంప్లాయ్మెంట్ అయినప్పుడు చూడండి ఎంతమంది 2 crores అబౌవ్ ఉన్నారు. అయితే ఇవాళ ఆ దానిలో 66.3% మంది కేవలం 5,000 రూపాయల లోపల మాత్రమే ఆదాయాన్ని నెలకి సంపాదిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం తీవ్రంగా ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆదాయాన్ని ఎట్లా పెంచాలనేది చూడాలి. ఎందుకంటే ఈరోజు పెరుగుతున్నటువంటి నిరుద్యోగం, ఒక సంవత్సరానికి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,07,00,000 మంది సంవత్సరం బయటకు వస్తున్నారు. ఉద్యోగ కల్పన చూస్తే 74,26,000 మంది 2019లో ఉంటే ఈ రోజు వచ్చేటప్పటికి కేవలం 70 లక్షల మందికి ఉంది. అంటే 4 లక్షల మంది ఉద్యోగాలు, పర్మినెంట్ ఉద్యోగాలు లేవు. నేను చెప్తుంది పర్మినెంట్ ఉద్యోగాలు, అంటే ఉదాహరణకి ఈ డిపార్ట్మెంట్లో ఏదైతే రిటైర్మెంట్ అవుతారో మళ్ళీ వాళ్ళని అపాయింట్మెంట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది.
1: మోహన్ గారు, మీరు ప్రారంభంలో ప్రపంచీకరణ నేపథ్యంలో 90వ దశకంలో 2000 దశకంలో ప్రభుత్వానికి మాకు ఎక్కువగా అనుసంధానం, చర్చలు ఎక్కువగా ముడిసరుకు మాకు అందుబాటులో తేవడం ప్రధాన ఎజెండాగా ఉండేది అన్నారు. ఇప్పుడు ప్రధాన ఎజెండా ఏమిటి?
0: ఇప్పుడు కూడా మాకు ముడిసరుకు ప్రధానమైన ఎజెండా. తర్వాత ఇప్పుడు కొత్తగా 2017 నుంచి జిఎస్టీ ఒకటి ఇచ్చారు, అంటే యూనివర్సల్ ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే పెట్టారో ఆ యూనివర్సల్ ట్యాక్స్ సిస్టంలో చేనేతకి గొడ్డలు పెట్టులాగా ఉంది. ఎందుకంటే
1: ఎంత శాతం ఉందండి జిఎస్టీ మీకు?
0: ఈరోజు 5% ఉంది. కొన్ని రంగులు రసాయనాల మీద 12 నుంచి 18% ఉంది. అంటే యావరేజ్ చూస్తే ఇది కూడా 11-12% ఉంది. డైరెక్ట్గా చేనేత చీరల మీద, ఉత్పత్తుల మీద 5% అన్నప్పటికీ 2,500 రూపాయలు అదనంగా అయితే దాని మీద 12% ఉంది. ఇప్పుడు ఏ చీర కొనాలన్నా కుటుంబాల్లో కొనుక్కున్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఒక పట్టు చీర కొనాలంటే ఇవాళ 6,000, 10,000, 20,000తో ఉన్న చీర 18%, 12% దాని మీద ట్యాక్స్ ఉంటే అది మాకు నష్టమే కదా. కాబట్టి చేతి వృత్తులను ప్రోత్సహించాలనుకున్నప్పుడు వీటి మీద ట్యాక్స్ ఉండకూడదు. ఎందుకంటే శ్రమ తప్ప రెండో ఆదాయం లేదు వీళ్ళకి. రెండు చేతులు తప్ప ఆస్తులు లేని చేతి వృత్తులు, అది చేనేతే కాదు చేతి వృత్తులు, ఏ కళాకారులైనా సరే వాళ్ళకి ట్యాక్స్ ఉండకూడదు. నిజంగా 4-6 లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి రెవెన్యూ ఫర్గాన్ ఎక్స్పెండిచర్ కింద బడ్జెట్ ఆమోదిస్తున్నారు 2015 నుంచి కూడా ఇప్పటి వరకు.
1: ఇప్పుడు మీ ప్రధాన ఎజెండా ఇప్పుడు ముడి సరుకుతో పాటు రేటు కూడా అని చెప్పారు, గిట్టుబాటు ధర. ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చేసరికి మాకు మార్కెట్ ప్రధానంగా ఇబ్బంది అవుతుందని చెప్పారు కదా. ముడి సరుకు తీసుకొచ్చిన తర్వాత మగ్గం మీద నేసి, నేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గర నుంచి దళారులకు పంపకుండా నేరుగా ఇప్పుడు షాపింగ్ మాల్స్ దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఈ మార్కెటింగ్ వ్యవస్థలో మీరు పడుతున్న ఇబ్బందులు ఏమిటి, దాన్ని అధిగమించడానికి మీ నుంచి వచ్చే సలహాలు ఏమిటి?
0: అంటే మాకు హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ 1985 చట్టం ఉంది. అంటే ఆ యాక్ట్ రావడానికి 1956 అంటే 1956లోనే మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి స్టాట్యూట్ బుక్లో చేనేతలకి కొన్ని రకాల ఉత్పత్తులు రిజర్వేషన్ చేయాలి, చేయకపోతే

0: గ్రామీణ చేనేత రంగము, గ్రామీణ ఉపాధి రంగం కోనారిల్లిపోతుందని చెప్పి ఆ రోజుల్లో మహానుభావులు తీర్మానించి పుస్తకంలో రాశారు. దాని ఆధారంగా 56 నుంచి 85 వరకు మా పూర్వీకులు ఉద్యమాల ఫలితంగా రిజర్వేషన్ వచ్చింది. ఈరోజు అది 11 రకాలుగా దిగింది. అంటే మిరాసేతి కమిటీ మళ్ళా దాన్ని 11 రకాలకే తగ్గించారు. ఈ 11 రకాలు కూడా ఇవాళ పవర్లూమ్ యథేచ్ఛగా తయారు చేస్తున్నారు. ఇవాళ లినిన్ ఫ్యాబ్రిక్ తో షర్ట్స్ వస్తున్నాయి, లినిన్ శారీస్ వస్తున్నాయి, ఖద్దరు, ఈ ఖద్దరు కూడా పవర్లూమ్ మీద తయారేస్తున్నాయి. మరి ఒకప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏదైతే చరకాల మీద తయారైన నూలు చేనేత మగ్గాల మీదే ఇవ్వాలి కానీ పవర్లూమ్కి ఇవ్వకూడదని వాళ్ళొక యాక్టు ప్రత్యేకించి చేనేతల కోసం చేశారు.
1: ఇప్పుడు చరకా మీద నూలు మీకు సరిపోతుందా?
0: చరకా మీద నూలు సరిపోదు.
1: మిషన్ మీద వచ్చే నూలు మీరు కూడా వాడుతున్నారు కదా?
0: వాడుతున్నాం. దాన్ని మీరు డిసెంట్రలైజ్ స్పిన్నింగ్ కాన్సెప్ట్ లో తీసుకురావాలి. వికేంద్రీకరణ నూలు మిల్లులు ఆ విధంగా తీసుకొచ్చి కెమికల్ డైస్ కాకుండా ఆర్గానిక్ న్యాచురల్ కలర్స్ తో తీసుకురావాలి. న్యాచురల్ కలర్స్ తీసుకురావడం వల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్కి ఉపాధి ఉంటుంది, పర్యావరణానికి సంబంధించి మనకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే వస్తున్నటువంటి చర్మవ్యాధులకి, శారీరకంగా వస్తున్న రుగ్మతలకి పరిష్కారంగా ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చేనేతలకి కూడా అది మార్కెట్ సౌకర్యం ఎక్కువ కల్పిస్తుంది. ఉదాహరణకి యూరప్ దేశాలంతా కూడా చేనేత మీద ఇవాళ బాగా న్యాచురల్ కలర్స్ వాడుతున్నారు. ఈ పర్యావరణానికి ప్రభావం వల్ల పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రత తీవ్రతని తగ్గించాలి, భూతాపాన్ని తగ్గించాలి అనేది వరల్డ్ వైడ్గా యూనివర్సల్గా యునైటెడ్ నేషన్స్ అంతా కూడా తీర్మానాలు చేసింది.
1: చేనేత కార్మికులు మరో మార్గం లేక ఆ కెమికల్ రంగులు వాడుతున్నారా, లేకపోతే
0: ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక న్యాచురల్ డైస్ వినియోగించుకోలేకపోతున్నారు?
1: మీకు అందుబాటులోనే ఉంటున్నాయా అవి?
0: ఉన్నాయి. అది ఇవాళ కేవలం కొన్ని, అంటే ఒక 50 100 అన్నట్టుగా ఎన్జిఓస్ ఎవరైతే ఫారిన్ మార్కెటింగ్ ని చేజెక్కించుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే స్వచ్ఛంద సంస్థల ద్వారా జరుగుతున్నాయి. లేదంటే నిఫ్టీలోను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ వాళ్ళు అక్కడ చదువుకొని వచ్చిన పిల్లలు వాళ్ళ సొంతంగా స్టార్టప్స్ ద్వారా ప్రభుత్వ సహాయంతో ఏదైనా చేస్తున్నప్పుడు వస్తున్నాయి. కానీ దాన్ని జనరల్గా అందరినీ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా దాన్ని ప్రోత్సహించాలనేటటువంటి లేదు.
1: చేనేత కార్మికులకి ప్రభుత్వ చేయూత అనే అంశం గురించి శ్రీ మాచర్ల మోహన్ రావు గారితో పరిచయం వింటున్నాం. మోహన్ రావు, మీరు ప్రారంభంలో చెప్పారు ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు వేరు, అప్పుడున్న మార్కెట్ పరిస్థితులు వేరు, ఇప్పుడు ముడిసరుకు వేరు అని. ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు ప్రభుత్వం నుంచి మీకేం చేయతో అందట్లేదా?
0: ఇప్పుడు మాకు స్టేట్ యారన్ సబ్సిడీ ఇవ్వమని మేము అడుగుతున్నాం. లేదు, కేవలం ఈరోజు చేనేతలకి విద్యుత్ సౌకర్యం ఒకటి ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్.
1: ఓకే,
0: యారన్ సబ్సిడీ కదా, వృత్తి నిలవటానికి కావాల్సింది.
1: యారన్ సబ్సిడీ అంటే మీ ఉద్దేశం?
0: ఉదాహరణకి ఒక బండిల్ 1000 రూపాయలు ఖరీదు ఉంటే 20% దాంట్లో సబ్సిడీ ఇవ్వమని అడుగుతున్నాం.
1: సబ్సిడీ ఇచ్చిన తర్వాత జిఎస్టీ కూడా వేవ్ చేయాలి మరి? అప్పుడు
0: జిఎస్టీ కూడా వేవ్ చేయాలి, చేయాలని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది చేస్తానని. జిఎస్టీ పెరిగింది మాకు. గతంలో 1000 రూపాయల లోపల ఉన్నటువంటి వస్త్ర ఉత్పత్తికి జిఎస్టీ లేదు, 2500 దాటితే జిఎస్టీ.
1: కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందిస్తుందండి?
0: కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా యారన్ సబ్సిడీకి సంబంధించి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాకు గతంలో 400 కోట్ల రూపాయల వరకు కేటాయింపులు ఉండేవి, బడ్జెట్ కేటాయింపులు ఉండేవి, అమలు జరిగింది కూడా. ఇప్పుడు క్రమంగా అది తగ్గుతూ 200 కోట్ల రూపాయలకు వచ్చింది బడ్జెట్ కేటాయింపు. దానిలో కూడా 120 కోట్లకు మించి బడ్జెట్ రిలీజ్ కావట్లా. అంటే దానికి ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్ స్టేట్లు ఇవ్వాలి. సంక్షేమ పథకాల అమలుకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నిటికీ కూడా 10% నుంచి 20% వరకు స్కీమ్ను బట్టి వాళ్ళ కాంపోనెంట్ ఉంది, మ్యాచింగ్ గ్రాంట్ ఉంది. ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్రంలో ఎక్కడ సమతూకంలో లేదు, మిగిలిన అన్ని స్కీమ్స్ నడుస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఎన్రిగా ప్రోగ్రామ్ ఇప్పుడు వికసిత భారత్లో భాగంగా చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 5500 కోట్ల రూపాయలు రోజువారీ వేతనం 100 రోజులు పని దినానికి ఇచ్చింది. ఈ సంవత్సరం తగ్గినప్పటికీ 4300 కోట్ల రూపాయలు ఇవాళ వేజెస్కే ఇస్తుంది. వాళ్ళు కల్పించే పని దినాలు ఎన్ని? గత సంవత్సరం వరకు 100 రోజులు అయితే ఇప్పుడు 125 రోజులు చెప్తున్నారు. అదే చేనేత కార్మికులకు సంబంధించి నువ్వు 400 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా సబ్సిడీకి ఒక 200 కోట్ల రూపాయలు యారని సబ్సిడీకి ఇస్తే థ్రిఫ్టు సేవింగ్స్ లాంటివి పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ కింద వీవర్ ఒక 18 పైసలు వేసుకుంటే, స్టేట్ గవర్నమెంట్ ఒక 18 పైసలు వేసుకుంటే వాళ్ళకి ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ప్రైవేట్ లెండర్స్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ సొమ్ముని వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ప్రోత్సాహం ఉంటుంది. ఆ విధంగా తెలంగాణ ఒక పద్ధతిలో చేస్తుంది కొంతమేరకు.
1: ఇప్పుడు మీరు ఎలాగో పక్క రాష్ట్రం గురించి చెప్పారు కాబట్టి పక్క రాష్ట్రంలో పర్టికులర్గా వాళ్ళ రాష్ట్ర పండుగకి చేనేత కార్మికుల నుంచి తయారు చేసిన చీరలు కానీ పంచలు కానీ పంపకాలు జరిగినాయి. ఇక్కడ మన రాష్ట్రంలో అలాంటి ప్రతిపాదనలు ఏమైనా పెట్టారా?
0: అవును, తమరు చెప్పినట్టుగా బతుకమ్మ చీర ఒక పథకం తమిళనాడు రాష్ట్రంలో కూడా జన

0: చీరలు తయారు చేయించి ఒక పండగ రోజు వాళ్ళు పంపిణీ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ బడ్జెట్ 800 కోట్ల రూపాయలు దాకా ఉంది ఆ చీరలకి.
1: ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఒకసారి పంచినట్టున్నారు కదా,
0: అప్పుడు జనతా స్కీమ్ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు అమలు చేసింది. అది వచ్చేటప్పటికి 20 సూత్రాల పథకం అమలులో భాగంగా జరిగింది. 20 సూత్రాల పథకం ఎప్పుడైతే పోయిందో ఆ పథకం కూడా
1: 20 సూత్రాల పథకం ఇప్పుడు కూడా ఉంది కదా.
0: 20 సూత్రాల పథకం ఉన్న చేనేతకి ఆ విధంగా ప్రొడక్షన్ లేదు. అప్పుడు ప్రభుత్వమే ప్రొడక్షన్ సెంటర్స్ పెట్టింది. సహకార రంగమే కాకుండా దానికి అదనంగా ఎక్కడైతే నేయటానికి సిద్ధంగా ఉన్నారో తయారు చేయడానికి వీవర్స్, అయితే దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ మినిమం ఈ 5000 రూపాయలు వేతనం కంటే తక్కువ నెల సంపాదించే వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన భద్రత ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. జనరల్గా

0: అంతకీ ఆ విధమైన ప్రొడక్షన్ లేదు. అప్పుడు ప్రభుత్వమే ప్రొడక్షన్ సెంటర్స్ పెట్టింది, సహకార రంగమే కాకుండా దానికి అదనంగా ఎక్కడైతే నేయటానికి సిద్ధంగా ఉన్నారో తయారు చేయడానికి వీవర్సు. అయితే దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, కానీ మినిమం ఈ 5,000 రూపాయలు వేతనం కంటే తక్కువ నెల సంపాదించే వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన భద్రత ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. జనరల్గా స్కీమ్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, మీకు 5 లక్షల వరకు ఎటువంటి ఆపరేషన్ అయినా ఏదైనా తీసుకోవచ్చు, స్టేట్లో కూడా మీకు ఆరోగ్యశ్రీ ఉంది చేసుకోవచ్చు అంటున్నారు. వృత్తికారులకి వృత్తికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, రుగ్మతలు వస్తాయి. ఆ రుగ్మతలకి మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా గుండె ఆపరేషన్కి అయితే నీ ఆరోగ్యశ్రీ పనికి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ పథకం పనికి వస్తుంది. అవుట్ పేషెంట్గా ఎవరికి పనికిరాదు, అది సీజనల్ డిసీజెస్, వాతావరణాన్ని బట్టి వచ్చే రుగ్మతలు ఏమైతే ఉన్నాయో, దగ్గు, జలుబు, జ్వరము ఇటువంటివి, వాటికి నువ్వు ప్రైవేట్గా ఖర్చు పెట్టాలంటే వాళ్ళ ఒక జ్వరం వస్తేనో ఒక జలుబు చేస్తేనో కనీసం ఫ్యామిలీలో ప్రతి సీజన్కి 30-40 వేల రూపాయలు కుటుంబం ఖర్చు పెట్టాలి, అక్కడే అప్పులు పాలవుతున్నారు.
1: మోహన్ గారు, మీరు శారీరక రుగ్మతలు చేతి గుత్తులు వారికి అన్నారు కదా, చేనేత కార్మికులకు వచ్చే రుగ్మతలు ఏమిటి ప్రధానంగా?
0: టీబీ, ఆస్తమా, కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత, కంటి చూపు సమస్య. ఎందుకంటే సన్నని పోగుని నిరంతరం చూడాలి. చేనేత మగ్గం మీద ఉన్నాడంటే దృష్టి కేంద్రీకరణ పెట్టాలి. దానిలో ఒక పక్క నేను పోషకాహార విలువల తిండి లేదు, ప్రతి అవయవం పనిచేయాలి, ఇక అందువలన శారీరక రుగ్మతలు ఎక్కువ వస్తాయి.
1: ఇప్పుడు మీరు చెప్పిన ప్రధానంగా ఇవన్నీ ఆరోగ్యశ్రీలో కానీ లేకపోతే
0: లేదు,
1: జాతీయ ఆరోగ్య
0: లేదు
1: స్కీమ్లో కానీ
0: లేవు. అందుకని మేమేమంటాం అంటే ఒక వీవర కుటుంబానికి 50,000 రూపాయలు తగ్గకుండా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ని అమలు చేయండి. గతంలో మాకు 2014 వరకు ఉన్నది, అప్పుడు 15,000 రూపాయలు, ఇప్పుడు తీసేశారు 2014 నుంచి అది లేదు.
1: అయితే ఎలాంటి స్కీమ్ పెడితే ఇప్పుడు ఒక కుటుంబం ఒక మగ్గం మీద 6 ఆధారపడి జీవిస్తున్నారు, ఒక చిన్న కుటుంబం మగ్గం మీద బతకాలి అంటే వాళ్ళు ముడి సరుకు నుంచి తీసుకొచ్చి ఆ వస్తువును ఉత్పత్తి చేసి మళ్ళీ మార్కెట్కి చేసుకుని, ఇప్పుడు చేనేత, జన సమైక్య ఇలాంటి సంస్థలు ఉన్నాయి కదా, మీరు ప్రభుత్వంతో అనుసంధానం అయ్యి ఇప్పుడు ఎగ్జిబిషన్ జరిగిన చోట లేకపోతే జాతరలు జరిగిన చోట స్టాల్స్ పెడతారు కదా, మీకంటూ ఒక స్టాల్స్ ఇస్తారు కదా, ఆ స్టాల్స్లో ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేనేత కార్మికులకు సంబంధించింది ఈ స్టాల్ ఇక్కడే వాడుకో, ఇక్కడే మేము అమ్ముతాం మా ప్రొడక్ట్స్ అన్నీ అని, అలాంటి యాక్టివిటీస్ మీరేం చేయట్లేదా?
0: అంటే మేము మా యూనియన్ తరపుగా మేమేం చేయం. ఇవాళ చేనేత సహకార సంఘాలన్నీ కూడా ఆ విధంగా పోతున్నాయి, మాస్టర్ వ్యూవర్స్ కొంతమంది అట్లా చేస్తున్నారు. అంటే ఉదాహరణకి ఢిల్లీ హాత్ సమితి అని, మీకు ఢిల్లీలో ఢిల్లీ హాత్ పెద్ద ఫేమస్, అది అట్లానే దస్తకార్ నేచర్ బజార్ అని నడుపుతారు ఢిల్లీ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకి ఏపీలో తెలంగాణలో వచ్చేప్పటికి దస్తకార్ ఆంధ్ర వాళ్ళు నడుపుతారు. అట్లానే శిల్పారామంలో కూడా పెద్ద పెద్ద వెల్ నోటెడ్ ప్లేసెస్లోని, విజయవాడలో కూడా ఎక్కువ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఎగ్జిబిషన్స్ జరగటం
1: ఇప్పుడు ఏపీలో ఏపీ దస్తక ఆంధ్ర ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు పర్టికులర్గా చేనేత కార్మికుల దగ్గర నుంచి తీసుకోవాలి కదా
0: తీసుకుంటారు
1: ఉత్పత్తులు, మరి అప్పుడు గిట్టుబాటు ధర రావట్లేదు అంటారా?
0: సరే, అది ఒక ఎన్జిఓ ఒక 50 మగ్గాలకు పరికల్పించడం అంటే చాలా గొప్ప విషయం, అప్పటికి చాలా పెద్ద ఎత్తున జరిగినట్టు. కానీ ఇక్కడ భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి 36 లక్షల మగ్గాలు పని ఉత్పత్తిని చేయాలంటే ఇది మాస్ మార్కెట్.
1: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఏమేం పథకాలు నడుస్తున్నాయి, ఇప్పుడు వాటిని ఏమి మార్పు చేయాలంటారు?
0: కేంద్ర ప్రభుత్వంలో ఒకే ఒక్క పథకం 200 కోట్ల రూపాయలు కేటాయించారు, అది నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే హెడ్ కింద వస్తుంది. దానిలో 50% సబ్సిడీ ఇస్తారు, 50% సబ్సిడీ 15% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అది ప్రమాణమే 11-13% చేనేతల వరకే చేరుతుంది. రిమైనింగ్ మరి ఏంటి పరిస్థితి, 87% రిమైనింగ్ వేవర్స్ ఏం చేయాలి? ఈ సబ్సిడీకి నోసుకోవట్ల వాళ్ళకి అందట్ల, మరి మిగిలిన వాళ్ళకి నూలు, వాళ్ళకి సబ్సిడీ అది మరి 87% అట్లా మిగిలిపోయి ఉంది కదా. అందుకని ఆ బడ్జెట్ని పెంచాలి, బడ్జెట్ని పెంచడం ఒకటి, థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ ఒకటి అమలు చేయాలి కేంద్రం కానీ రాష్ట్రం కానీ. అట్లానే ప్రైవేట్ మన ఇప్పుడు మేము చెప్పినట్టు సీజనల్ డిసీజెస్ని ఆ బారి నుంచి ఆర్థిక ఊబిలో కూరుకుపోకుండా ఉండటం కోసంగా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ని 50,000 రూపాయలకి పెంచాలి. అంతేకాకుండా మార్కెటింగ్ వచ్చేటప్పటికి ఇవాళ చేతి ఉత్పత్తికి మిల్లు ఉత్పత్తికి పోటీ నడుస్తుంది, అది అంతర్జాతీయ పోటీ ఉంది, మల్టీనేషనల్ కంపెనీస్ కూడా అది ఫేస్ చేస్తున్నారు, మా అట్లానే ఇండియాలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రియలిస్టులు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఎక్కువగా ఏ రంగం ఉపాధిని చూపిస్తుంది, నిరుద్యోగాన్ని ఏ రంగంలో అయితే మనం ప్రోత్సహిస్తే నిరుద్యోగాన్ని తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయనేది ప్రభుత్వం పాలసీదారులు ఎవరైతే ఈ ప్లానింగ్ చేస్తారో వాళ్ళు దృష్టి పెట్టాలి. ఈ సందర్భంగా నేను ఒక విషయం మీ ద్వారా సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాను. ప్రొఫెసర్ జీసీ మన్నా, ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్

0: నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, వాళ్ళు చేనేత మీద ఆయన పర్యవేక్షణలో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ బీహార్ ఆర్గనైజేషన్ కలిపి ఒక సర్వే చేశారు 5 స్టేట్స్లో. 3 సంవత్సరాలు ప్రయత్నం చేశారు, అది 2025లో ముగిసింది.
1: డాక్టర్ మన్నా గారు, కొలాబరేషన్ విత్ గవర్నమెంట్, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ,
0: కొలాబరేషన్ విత్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా,
1: క్రాఫ్ట్స్ కౌన్సిల్
0: అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ బీహార్, అంటే దాదాపు సెమీ గవర్నమెంట్ సిస్టమ్. వాళ్ళు చేసింది రిలీజ్ ఎప్పుడు చేశారు రిపోర్ట్ అంటే, మొన్న మే 18వ తారీఖు నేను కూడా అటెండ్ అయ్యాను, నాకు కూడా ఇన్విటేషన్ వస్తే నేను వెళ్ళాను. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 66 లక్షల మంది చేనేతలు ఉన్నారు, మరి యూనిట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వాళ్ళు ఒక కంపారిజన్ ఇచ్చారు, ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఎట్లా ఉంది, చేనేతలు ఎట్లా ఉంది అనేది, చేతి వృత్తులకి సంబంధించి కూడా ఇచ్చి 270 రూపాయలు మినిమం వేజెస్, గవర్నమెంట్ నిర్ణయించిన మినిమం వేజెస్ కంటే తక్కువ వీళ్ళు సంపాదిస్తున్నారు. ఈ 270 రూపాయలు కూడా ఎంతమందితో వస్తుంది, కుటుంబంలో 3 మనుషులు కాబట్టి ఒక మనిషికి ఎంత వస్తుంది, అది వ్యవసాయ కూలి బయటికి వెళ్తే 400 రూపాయలు మినిమం తెచ్చుకుంటున్నాడు. వ్యవసాయ కూలి కాకపోయినా పనికి ఆహార పదార్థానికి నువ్వు 125 రోజులు ఇస్తే నువ్వు 300 రూపాయలు 310 రూపాయలు నువ్వు 325 రూపాయలు ఇస్తున్నావు. వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ ఉన్నాయి, బాల్వాడీ కేంద్రాలు ఉన్నాయి, అన్ని చోట్ల అమలవుతూనే లేదు కానీ ప్రభుత్వ పథకాలు అయితే ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకి ప్రమాదం జరిగితే హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఇక్కడ ఏదీ లేదు. అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి పథకాలు పెట్టామని చెబుతున్నప్పటికీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లు అసంఘటిత కార్మికులకు సంబంధించి చేతి వృత్తుల వాళ్ళకి చేనేతకి పథకాలు లేకపోవటం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం, దీన్ని ప్రభుత్వం గుర్తించాలి.
1: సార్, మీరు ఇన్సూరెన్స్ పెట్టాలి, థ్రిఫ్ట్ డిపాజిట్స్ ఉంచాలి, తర్వాత జిఎస్టీ వేవ్ చేయాలి, ఆర్ఎన్ సబ్సిడీ 15% నుంచి 20% పెంచాలి,
0: సెంట్రల్ గవర్నమెంట్ పెంచాలి, స్టేట్ గవర్నమెంట్ 20% ఇవ్వాలి
1: ఇవన్నీ చెప్పారు. మరి ఒక ఖరీదైన చీర ఎవరు నేస్తారు, దానికి పెట్టుబడి ఎవరు పెడతారు, దాని లాభం ఎవరికి పోతుంది, ఈ విషయాలు మీరు ఎక్కడ ప్రస్తావించలే. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక మగ్గం మీద 2 లక్షల చీర నేసారు అనుకుందాం, 2 లక్షల చీర నేరుగా ఇప్పుడు షాపింగ్ మాల్లోకి వచ్చేసరికి 2,20,000 దాని మీద రేటు ముద్రించి ఉంది అనుకుందాం, దానికి ముడిసరికి ఎంత అవుతుంది, దాని ఏ మగ్గం మీద నేస్తుంది, పవర్లూమ్ కాదు హ్యాండ్లూమ్ నేను అడిగేది, అప్పుడు అన్ని మగ్గాలు అలానే ఉన్నాయంటారా మీరు?
0: లేదు, అంటే మీకు అట్లా చూస్తే 20,000 పైనుంచి అంటే 20,001 నుంచి 50,000 లోపల నెలకి సంపాదించే మగ్గాలు 1683 ఆంధ్ర రాష్ట్రంలో, అంటే అది ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి లాంటి చోట 100ల సంఖ్యలో ఉండే మగ్గాలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 100,000 పైన చీర ఉప్పాడలో తయారవుతుంది, ధర్మవరంలో తయారవుతుంది, వెంకటగిరిలో తయారవుతుంది. ఒక గజం నేయటానికి 3-4-5 రోజులు పడుతుంది, లేబర్ 10 గంటలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు వేజెస్ ఎవరికి పోతుంది, ఈ మధ్య వచ్చిన ఆదాయం అంటే ప్రొడక్షన్ కాస్ట్కి సేల్ కాస్ట్కి మీరు తేడా ఎక్కడ పోతుంది అంటున్నారు, మిడిల్ మెన్కే పోతుంది. ఆ మిడిల్ మెన్కి పోతుందంటే ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు బతుకు తెరువు కోసం నేను ఎక్కడో చోట కూలికి వెళ్ళాలి కదా, వెళ్ళినప్పుడు ఆ పెట్టుబడి పెట్టినైనా ఆయన లాభం ఆయన చూస్తున్నాడు. అందుకే సొసైటీలకి ఒక సభ్యుడికి 3,000 రూపాయలు కేటాయించి నాబార్డు ద్వారా, నాబార్డు రీఫైనాన్స్ ద్వారా వర్కింగ్ క్యాపిటల్ వచ్చేట్టు చేయాలనేది నేను రీసెంట్గా 18 మార్చి పోయి నేను నాబార్డు వాళ్ళని ఆర్బీఐ వాళ్ళని కలిసి ఇచ్చాను, దాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు.
1: ఒక 3,000 రూపాయలు
0: వాళ్ళకి షేర్ క్యాపిటల్ కింద,
1: షేర్ క్యాపిటల్ ఇవ్వమంటారు,
0: షేర్ క్యాపిటల్ వస్తే షేర్ క్యాపిటల్కి వాళ్ళు 6 రెట్లు ఇస్తారు కదా. అట్లా మనం సహకార వ్యవస్థలోకి తీసుకొచ్చి ఆర్గనైజ్డ్ సెక్టర్గా దీన్ని డెవలప్ చేసి తమరు చెప్పినట్టు మార్కెటింగ్లో కూడా కలెక్టివ్గా చేయగలుగుతారు. ఇప్పుడు డయింగ్ ఎవరి కాలకు మీరు నూలిచ్చి నువ్వు డయింగ్ చేసుకో, నువ్వు మార్కెట్ చేసుకో అంటే చేనేత కార్మికుడు అది చేయలేడు. ఇది చాలా సంబంధాలతో కూడినటువంటి విషయం, కలెక్టివ్గా ఉండే సిస్టాన్ని మనం వాళ్ళకి అడాప్ట్ చేయాలి, అలవాటు చేయాలి, దానికి సంబంధించిన ట్రైనింగ్స్ మనం ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చినప్పుడు అది సాధ్యపడుతుంది. వాళ్ళకి నిజంగా రేటు 5,000 రూపాయలు మగ్గం నెలకి సంపాదించేవాడు 10 నుంచి 12,000 రూపాయలు సంపాదిస్తాడు, 15,000 రూపాయలు సంపాదించేవాడు 25,000 సంపాదిస్తాడు. ఎందుకంటే 3-4 దశల్లో మిడిల్ మ్యాన్ సంపాదన పెరిగింది. వాస్తవం చెప్పాలంటే ఒక మగ్గం మీద చేనేత కార్మికుడు సంపాదిస్తున్నది ఎంత అయితే ఉందో అంత మాస్టర్ వీవర్ సంపాదిస్తున్నాడు అదే మగ్గం మీద, కేవలం తన పెట్టుబడి, ఆయన బ్యాంకు లోన్ తీసుకొని లేదా బయట వడ్డీకి తెచ్చుకొని ఏదైనా కానీ. మరి ఈ పరిస్థితిని ఎవరు దీన్ని తొలగించాలి, బాధ్యతగా ప్రభుత్వం చూడాలి.
1: చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూత, ఈ అంశం గురించి మాచర్ల మోహన్ రావు గారు చాలా విషయాలు మనతో ప్రస్తావించారు. వారు చెప్పిన వాటిల్లో ఆర్ఎం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20%, అలాగే జిఎస్టీ మినహాయింపు, తర్వాత

0: షేర్ క్యాపిటల్ కనీసం 3,000 రూపాయలు ఇస్తే దానికి అనుబంధంగా వీళ్ళు 6% ఇత్యాది విషయాలన్నీ మనతో పంచుకున్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు చేనేత కార్మికులకు ప్రభుత్వ చేయూత శ్రీ మాచర్ల మోహన్ రావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాము.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. పెళ్లి పుస్తకం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటిరావు కుమార్. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన వెబ్సైట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. రాష్ట్రపతి విశాఖ పర్యటన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి జులై 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాశ్రయం నుంచి నోవాటెల్ హోటల్ వరకు మార్గానికి ఇరువైపులా 2 కిలోమీటర్ల పరిధిని తాత్కాలిక రెడ్ జోన్గా ప్రకటించినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ప్రతాప్ బాగ్జీ తెలిపారు. ఈ ప్రాంతంలో డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల సాంప్రదాయ పండుగ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందని, ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ చేసి వారికి అండగా నిలిచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తలెత్తే ఇబ్బందులను రైతులు అధిగమించాలని కోరుకుంటున్నట్టు, ప్రభుత్వ సూచనలు సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం చాటి చెప్పేది ఏర్వాక పుణ్యమని, నేల తల్లికి ప్రణమిల్లి కొత్త సాగుకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా లాంఫారంలోని ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు ఎరువుల కొరత లేదని, ప్రత్యేక యాప్ ద్వారా 20 రోజుల్లో 15,47,951 ఎరువుల బస్తాలు పంపిణీ చేశామని చెప్పారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం అచ్చెన్నాయుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పూర్తులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి 62,19,648 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2,711 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు అదనంగా 3,12,00,000 రూపాయలు విడుదల చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం

0: మొత్తం 68,598 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. సమాజ హితం, ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు నిస్వార్థంగా పనిచేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల 2వ రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ విలేకరులు నిరంతరం తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ప్రజలకు నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్నారు. ప్రతిరోజు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు విడుదల చేస్తారని ఎఫ్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. May 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం June 1 నాటికి ఫలితాలు వెలువడవలసి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సిబిఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడడంతో ఆలస్యమైందని పేర్కొన్నారు. రేపు ఎఫ్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిబాటి రవికుమార్ చెప్పారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. వేలం నిర్వహణ తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పొగాకు రైతుల ప్రయోజనాలు కాపాడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. పొగాకు రైతుల ఇబ్బందులపై పొగాకు కొనుగోలు కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారని మంత్రి చెప్పారు. ప్రతి కంపెనీ వేలం ప్రక్రియలో పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా వివరిస్తూ,
1: ప్లాట్ఫామ్ లో తక్కువ మంది పాల్గొన్నారు వ్యాపారస్తులు, వాళ్ళు కూడా 29 మంది ఉన్నారంట. వాళ్ళు 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. నెక్స్ట్ నోటీస్ ఇస్తా ఉన్నారు ఈడీ గారు. ప్రతి వ్యాపారస్తుడు కూడా పాల్గొనాల్సిందే. ప్రతి వారం 10 మిలియన్ కొనుగోలు చేయాలంట. దాని ప్రకారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కేంద్ర మంత్రితో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా పొగాకు రైతులు లాస్ట్ చివరి కేజీ కొనిన దాకా ఈ ప్రభుత్వం ఆ పొగాకు రైతులకు అందదు.
0: రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రాన్ని రవినాయుడు ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీని నిర్మించామని రవినాయుడు వివరిస్తూ,
2: ఈ రోజు ఒలింపిక్ స్టాండర్డ్స్ తో బాక్సింగ్ రింక్ ను తిరుపతిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ ఒలింపిక్స్ స్థాయికి వెళ్లాలనేదే మా ఆలోచన. ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇది విద్యా నిలయం. వేలాది మంది విద్యార్థులు క్రీడాకారులు బాక్సింగ్ లో రాణించాలనే తపన ఉంది. ఒలింపిక్స్ లో ఏదైతే బాక్సింగ్ రింక్ వాడతారో ఆ రింక్ ను చైనా నుంచి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి క్రీడాకారులకు అది అందుబాటులోకి వస్తుంది.
0: నిర్ణయాల కోసం సమాచారాన్ని ఉపయోగించడం అనే ఇతివృత్తంతో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఆర్థికవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా June 29వ తేదీన దేశవ్యాప్తంగా అధికారికంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో గణాంకాల ప్రాధాన్యం పట్ల సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు జాతీయ అభివృద్ధి ప్రణాళికల్లో గణాంకాల ఆవశ్యకతను తెలియజేసే విధంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో సేకరిస్తున్న ఎన్యూమరేషన్ ఫర్ ఆల్ డిజిటలైజేషన్ను ఖచ్చితత్వంతో వేగంగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాల నమోదులు ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా ప్రతి ఫారాన్ని నిశితంగా పరిశీలించి డిజిటలైజ్ చేయాలని సూచించారు. హెల్ప్ డెస్క్ల ద్వారా ఓటర్లకు నాణ్యమైన సేవలను అందించాలని, వారి సందేహాలను నివృత్తి చేసి సహకరించాలని ఆదేశించారు. ఆయన నిన్న విశాఖపట్నంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు, ఇతర అధికారులకు ఎదురవుతున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జీలక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారీ వర్షాలు 1 లేదా

0: రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తూ రైతులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చలవాడి నాగరాణి చెప్పారు. భీమవరంలో ఈరోజు ఆమె అధికారులతో మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటల వివరాలను ప్రభుత్వం రూపొందించిన APAIMS2 పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, ఇన్పుట్ సబ్సిడీలు, పంటల వివరాల ధృవీకరణ, పంటల కొనుగోలు, పంటలకు సంబంధించిన ఇతర సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో ఒకతవలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాణిజ్య విరామం.
1: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
7: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
6: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
7: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
6: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
0: ఈ ప్రసారంలో 2:30 జానపద రంజని కార్యక్రమంలో ముందుగా శ్రీకృష్ణుని లీలలు శ్రీ తోట అచ్చెన్నాయుడు బృందంచే చెక్క భజన వింటారు.

ఈ కార్యక్రమం అనంతరం రామాయణంలో చెంచు భాగవతం ఈ అంశంపై శ్రీ పి అప్పలనాయుడు బృందంచే తప్పటగుళ్ళు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: మహిళావాణి స్త్రీల కార్యక్రమం ఫోన్ ఇన్ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం అండి. మరి మహిళలు మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సోమవారం వచ్చేసింది. మరి ఈనాటి అంశం కూడా చెప్పేస్తున్నాను, మధుర స్మృతులకు గుర్తుగా మీకు నచ్చిన ఫోటో. ఇదండి అంశం, మరొకసారి చెప్తున్నారు, మధుర స్మృతులకు గుర్తుగా మీకు నచ్చిన ఫోటో. మరి మీకు నచ్చిన ఫోటో, మీ మధుర స్మృతులని మన శ్రోతలందరితో పంచుకోవాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన నంబర్లు 2727244, మరో నంబర్ 2727288. మరి విశాఖేతరులైన సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేయాల్సి ఉంటుంది. మరి ఈ కోడ్ జత చేసిన తర్వాత ఇప్పుడు చెప్పిన రెండు నెంబర్లు అంటే అవేనండి, 2727244, 2727288 అనే నంబర్కి డైల్ చేసి మరి మీ మధుర స్మృతులను మీకు నచ్చిన ఫోటోతో ఆ స్మృతులన్నీ మన శ్రోతలతో పంచుకోవచ్చు. మరి తొలి కాలర్ని పలకరిద్దాం. హలో
1: హలో శ్రీదేవి గారు, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్.
0: హలో నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు ఆదిలక్ష్మి, జ్యోతి నగర్ మరిపాలెం అండి.
0: ఆదిలక్ష్మి గారు బాగున్నారా?
1: చాలా బాగున్నానండి, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి, నేను కూడా. మరి విన్నారుగా ఈనాటి అంశం
1: అంటే
0: మరి చెప్పేస్తున్నాను, మధుర స్మృతులకు గుర్తుగా మీకు నచ్చిన ఫోటో. ఏదో మనకు ఫోటోలు ఉంటుంది కదా, ఆ ఫోటో చూడగానే మనం వెళ్ళిపోతాం అలా అలా ఫ్లాష్ బ్యాక్ కి.
1: అవునండి.
0: మరి అటువంటి ఫోటో ఏంటి?
1: ఫోటో అంటే 10th క్లాస్ లోని లాస్ట్ రోజు చూపిస్తారు కదండి అందరికి,
0: క్లాస్మేట్స్ అందరూ.
1: ఆ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం అండి. అప్పుడు స్కూల్ రోజులు అన్ని గుర్తొస్తాయి ఆ ఫోటోని చూడగానే.
0: అది మంచి మెమరీ కూడా. మళ్ళీ మనం ఎంత వయసు అయినా కూడా అప్పుడే 10th క్లాస్కి వెళ్ళిపోతాం ఆ ఫోటో చూడగానే. చాలా బాగుంది ఆదిలక్ష్మి గారు, ధన్యవాదాలండి. ఇలాగే కాల్ చేస్తే మహిళావాణిలో పాల్గొంటూ ఉండి. నమస్తే అండి. మరో శ్రోత ఎవరు పలకరించుద్దాం. హలో,
2: శుభ మధ్యాహ్నం శ్రీదేవి గారు.
0: శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు?
2: సుమలత, కాకల్లో నుంచి.
0: సుమలత గారు, విన్నారా మరి ఈనాటి అంశం?
2: సూపర్ గా విన్నానండి.
0: మరి సూపర్ సూపర్ గా చెప్పేసేయండి.
2: నాదంటే చిన్నప్పుడు కుర్చీలో పెట్టి పక్కనేమో టేబుల్ పెట్టి ఆ ఫోటో చూస్తే చాలా మురిసిపోతాను అనమాట.
0: మళ్ళీ ముద్దు ముద్దుగా ఉండి ఉంటారు, అందుకే మురిసిపోతూ ఉంటారేమో కదా.
2: అప్పుడు ఆ ఫొటోస్ అంటే అంత ప్రీతి అనమాట.
0: అప్పుడు ఎంతో ఇంట్రెస్ట్ గా మనకి తల్లిదండ్రులు తయారు చేసి కుర్చీలో కూర్చోబెట్టి ఫోటో తీసేవారు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోతున్నాయి కదండి, అన్ని ఫోన్ లోనే
2: అప్పటికప్పుడు చూస్తున్నారు. కానీ ఇదైతే ఫోటో ఫ్రేమ్ పెట్టి మమ్మీ కబోర్డ్ లో పెట్టింది అనమాట. చూసినప్పుడల్లా మీ చిన్నప్పుడు ఇలా ఉన్నానా అని చెప్తుంది.
0: ఏదైనా ఒక ఆల్బమ్ తిరిగేసి ఫోటోలు చూస్తుంటే ఆ స్మృతులే వేరుగుంటుంది కదా.
2: అవునా,
0: ధన్యవాదాలు సుమలత గారు, ఇలాగే మరి కాల్ చేస్తూ ఉండండి. నమస్తే అండి. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
3: హలో అండి.
0: హలో నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నా పేరు రాధిక అండి.
0: రాధిక గారు, మరి విన్నారా ఈనాటి అంశం?
3: విన్నానండి. మాట్లాడుతున్నారండి.
0: చెప్పండి రాధిక గారు, మరి మీకు నచ్చిన మీ ఫోటో ఏంటి?
3: నాకు నచ్చిన నా ఫోటో అంటే చిన్నప్పుడు నేను చదువుకున్న రోజుల్లో తీసుకున్నాను. తర్వాత మరి ఇంకా నేను ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్స్ వాటికి తీసుకునేదానండి.
0: అవునా రాధిక గారు, కొంచెం ఫోన్ కొంచెం దూరంగా రండి, రీసౌండ్ వినిపిస్తుంది రేడియో.
3: ఎప్పుడండి?
0: ఓకేనండి, చెప్పండి.
3: పర్వాలేదండి.
0: అయితే మీరు చిన్నప్పుడు స్కూల్లో తీసుకున్నది ఫంక్షన్స్ తీసుకున్నది అంటారు?
3: అవునండి, అది నాకు చాలా బాగా నచ్చిందండి.
0: అవునా, ఓకేనండి, ధన్యవాదాలు రాధిక గారు.
3: ఏంటంటే ఇంకోటి కూడా ఉందండి, ఇప్పుడు భక్తి భావంతో కావాలంటే భగవంతుడి అంటే కిరిడి బాబా ఫోటో బాగా అయితే అండి.

0: ఓకే ఓకే, రాధిక గారు
1: హలో,
0: మరోశ్రుతి కూడా మనకి లైన్లో ఉన్నారు.
1: చెప్పండి మేడం.
0: నమస్తే అండి. నమస్తే. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నర్సీపట్నం సరస్వతి అండి నా పేరు.
0: సరస్వతి గారు, కొంచెం రేడియో వాల్యూమ్ తగ్గించరా?
1: చెప్పు.
0: ఇంకా తగ్గించాలి.
1: నేను చిన్న మేము చిన్నప్పుడు నాటకం వేసామండి.
0: సరస్వతి గారు, మీరు రేడియో ఉన్న రూమ్ లో కాకుండా ఇంకొంచెం దూరంగా రావాలి.
1: బాలాగమ్మ నాటకం వేయించారండి స్కూలు సహాయార్థం. అందులోను నేను 7 సంవత్సరాలు పాపనండి.
0: మీరు ఏ పాత్ర వేశారు?
1: బాలాగమ్మ, చిన్నప్పుడు బాలాగమ్మ.
0: చిన్నప్పుడు బాలాగమ్మ. ఆ ఫోటో ఇష్టం?
1: ఆ ఫోటో గ్రూప్ ఫోటో, అందరూ పిల్లలు ఆడపిల్లల చేత వేయించారు, టికెట్ డ్రామా వేయించారు. ఆ ఫోటో నేను ఇప్పటికీ కూడా ఉంచుకొని అది ఆ గుర్తులు వచ్చాయండి మీరు అడగగానే.
0: అవునా కదా, ఇలాగ మన మహిళవాణి టాపిక్ వల్ల మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాం. చిన్నప్పుడు
1: 7 సంవత్సరాల పాప నేను కుర్రోటి పన్ను నా కనమండగ అక్క చెల్లెళ్ళతో పాట ఉంటది.
0: మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు అనమాట.
1: అది గుర్తుకొచ్చిందండి.
0: ఉందా ఇప్పటికి మీ దగ్గర ఫోటో?
1: ఉందండి.
0: అలాగే భద్రంగా ఉంచుకోండి. నిజం, ఇవన్నీ మరుపురాని మధుర స్మృతులు కదండి. చూసుకోగానే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం మనం.
1: నాన్నగారే సంగీత చేసారు, ఆయన నేర్పారు.
0: చూసారా ఎన్ని ఒక్కసారి ఎన్ని గుర్తు తెచ్చుకుంటున్నారో మీరు ఆ ఫోటో వల్ల.
1: ముగ్గురు అక్క చెల్లెళ్ళం అండి మేము, ముగ్గురు కూడా వేసాం పాపలు.
0: భలే గుర్తు చేసుకుంటున్నారండి. ఓకే సరస్వతి గారు, ధన్యవాదాలు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మరోశ్రోతకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. నమస్తే అండి. మరోశ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
2: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్
2: చేస్తున్నారు?
0: మధ్యాహ్నం ఇంద్ర గారు, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
2: మంచి టాపిక్ ఇచ్చారు,
0: బాగుంది కదా.
2: బాగుంది, ఎందుకంటే మా చిన్నప్పుడు అసలు కెమెరా లెవెల్ దగ్గర లేవు, మొబైల్స్ లేవు అప్పట్లో.
0: అవునండి,
2: కరెంట్ ఉండేది కాదు. ఒకవేళ మా డిగ్రీ అది తీసుకున్నాం అంటే ఫోటో స్టూడియోకి వెళ్ళి వాళ్ళే డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు, క్యాప్ కూడా ఇచ్చేవాళ్ళు, అక్కడే వేసుకొని ఫోటో తీయించుకున్నారు సర్టిఫికెట్ పట్టుకొని. అంటే కాలేజీలో ఉండేవి కదా అవన్నీ.
0: అవునవును,
2: సర్టిఫికెట్ మాత్రం ఇచ్చి వాళ్ళు పట్టుకొని స్టూడియోకి వెళ్ళి తీయించుకుని
0: మేడం.
2: నేను అదో జ్ఞాపకం. తర్వాత ఏమో మా అన్నయ్య, మాకు ముగ్గురు అన్నయ్యలు, 3 అన్నయ్య డిగ్రీ చదువుతున్నప్పుడు నేనేమో డిగ్రీ అంటే డిగ్రీకి వచ్చాను. అప్పుడేమో ఏం చేశానికి అసలు ఇంద్ర ఇలా అని చెప్పి ప్యాంట్ షర్ట్ ఆ చెట్టు వేయించి జగల జాగ్రత్త మీద కట్టి మా డాక్టర్ అనమాట అక్కడ పెద్ద చెరువు గట్ట మీద కూర్చోబెట్టి నాకు ఫోటో తీసాడు.
0: అంటే అన్నయ్యకి తమ్ముళ్ళగా మిమ్మల్ని తయారు చేశారు.
2: అది ఇంత బాగుంది అని ఇప్పటికీ పడ్డా దాని దాచుకున్నాడు. మాకెవరికి కూడా అప్పట్లో మరి ఏది కాపీ తీసుకుందాం కూడా జ్ఞానం తోటలేదు అక్కడ తీసుకోవడమే. నేను 10th క్లాస్ మరి 11th క్లాస్ పబ్లిక్. అప్పుడేమో ఫోటో తీయించుకోమంటే మేము 5 గ్రాం ఫ్రెండ్స్ ఉన్నాం అంటే గర్ల్స్ స్కూల్, మరి 5 గ్రాం ఫోటో ఎదురుకున్న ఫోటో స్టూడియో అంటే తీయించుకున్నాం. అప్పట్లో జోడు వేయించుకొని తీసుకోవాలి అని తెలిసేది కాదు. ఫోటో స్టూడియో వాళ్ళు కదా ఏం చెప్పి వెళ్తారు. 5 గ్రాం వాణిలు వేసుకున్నా కూర్చున్నా చక్క తీశారు. అన్నయ్య ఫోటోలో చూసి అదేంటి కాళ్ళు జోడు లేక
0: ఏదో చక్కగా కాదు. ఫోటో స్టూడియో కూడా ఎంతో పవిత్రంగా గుడికి వెళ్ళి తీయించుకున్నారు అనమాట.
2: బొట్టు కాటిక జల్లు ఇలాంటివి ముఖ్యం కానీ మిగతా వెళ్ళకండి.
0: అంతే అంతే,
2: రంగవాణి తప్ప మాకు డ్రెస్
0: తెలియదు గారు. చాలా మంచి సంగతులు పంచుకున్నారు. నమస్తే అమ్మా. నమస్తే, ఇలాగే పాల్గొంటూ ఉండండి. మరోశ్రోత ఏమంటున్నారో విందాం. హలో.
3: హలో సాయిరమ్ అండి.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
3: మల్కాపురం నుంచి భాగ్యలక్ష్మి అండి.
0: భాగ్యలక్ష్మి గారు, విన్నారా ఈనాటి అంశం?
3: విన్నాను.
0: మీ నవ్వు బట్టే తెలిసిపోతుంది మీకు ఏవో చాలా చాలా గుర్తుకొస్తున్నాయని.
3: చాలా ఉన్నాయి, అందరికి ఛాన్స్ ఇవ్వాలి కదా.
0: చెప్పండి చెప్పండి.

0: మా నానమ్మగారు, మా చిన్నానమ్మగారు, మా అమ్మ, మా నాన్నత్త, వాళ్ళ ఆయిల్తో ఫోటోలు, బంగారు వంకీలు, బంగారం వడ్డానాలు అవన్నీ పెట్టుకుని ఫోటో తీసింది అప్పుడు. అప్పుడు నేను పుట్టలేదు, నాకు ఇప్పటికి 60 ఏళ్ళు, నేను పుట్టలేదు. ఆ ఫోటో ఇప్పటికి మా ఇంట్లో నామినేషన్ చేపించి మా అన్నయ్య అందరికి ఇచ్చారు. తర్వాత ఆ ఫోటో తర్వాత మళ్ళీ మేము కూడా ఫ్యామిలీ, మా అన్నయ్య, మా తమ్ముళ్ళు ఫ్యామిలీలతో ఫోటోలు దిగాము.
1: వాళ్ళగన్నమాట మీరు కూడా,
0: మేము అలాగే దిగాము. చాలా సంతోషం అయింది ఆ ఫోటోలు అంటే. ఆ రెండు ఇప్పటికి నామినేషన్ చేపించి రెండును
1: రోజు చూసుకోవచ్చు కూడా. అలాగా
0: రోజు చూసుకోవచ్చు అండి. గోడకి గోడకే పెట్టాము, కాకపోతే కిటికీకి పెట్టాము ఇప్పుడైతే ఆ మేకులు.
1: ఓకేనండి, భాగ్యలక్ష్మి గారు చక్కగా మంచి స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు.
0: పెళ్లి కూడా ఉన్నది, మా పెళ్లి ఫోటో కూడా మేము గోడ పెట్టుకున్నాం అండి.
1: రోజు చూస్తూ ఉంటాం కదా భాగ్యలక్ష్మి గారు. ధన్యవాదాలండి.
0: గదిలోనే కిటికీలోనే పెట్టుకున్నాం ఫోటోలు.
1: నిజమే, ఇప్పుడు ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినా ఎన్నో ఫోటోలు తీసుకుంటూ ఉంటాం సెల్ ఫోన్ లో, గానీ ఇది ఇలా చూసుకోవడానికి బాగుంటుంది కదా.
0: మరి చుట్టాలు ఇళ్ళకి ఎవరిళ్ళకి వెళ్ళినా వాళ్ళ ఫోటో అడిగి వాళ్ళ ఫోటోలు ఇవి.
1: ఓకేనండి భాగ్యలక్ష్మి గారు, ధన్యవాదాలు. మరో శ్రోతకు కూడా అవకాశం ఇద్దాం. నమస్తే అండి. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో
2: హలో, శుభ మధ్యాహ్నం శ్రీదేవి గారు. నమస్తే.
1: శుభ మధ్యాహ్నం. నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: రాధ
1: గారు విన్నారా?
2: విన్నా విన్నాను. ఫోటోల కోసం గుర్తు చేస్తారు. ఇక నైనే ఫోటోలు పంపించమనలేదు, జడిసిపోదురు మా ఫోటోలు.
1: అయ్యో, ఫోటోలు గుర్తు చేసుకుని మనం వినిపిస్తాం కదండి, కదా మనం ఆకాశవాణి, మనం వినిపిస్తాం కాబట్టి.
2: వెళ్ళినప్పుడు మన అమ్మ నాన్నలు మనకు ఫోటోలు తీయిస్తారు కదా, అవి ఇప్పుడు చూసుకుంటే అది మనమేనా అనిపిస్తుంటది. అంటే అప్పుడు ఎక్కువ కాటికి పెట్టడం, పెద్ద పొట్టు పెట్టడం అంటే చేసేవారు కదా.
1: చూసారా, మీరు చెప్తుంటే నేను ఊహిస్తున్నాను మీరు ఎలా ఉండి ఉంటారో అంత కాటికి పెట్టుకొని.
2: అంటే వాళ్ళే మన పెద్దలు, కొంచెం పెద్దలు అయిపోయినా మన ఇష్టం ఉండేది కాదు అప్పుడు.
1: అంతే,
2: ఎలా పెడితే అలాగే కదా మనకి.
1: అవును,
2: అయితే ఆ ఫోటోస్ ఇప్పుడు చూస్తే అనుకుంటాను ఇంత ఇంత కాటికి పెట్టేది ఏంటో.
1: కానీ అప్పుడు అదే ఫ్యాషన్ అండి, అంతంత కాటికి పెట్టుకోవడమే.
2: బాగుండేది మాత్రం, అంత పెద్ద కళ్ళు లాగా, అంత చిన్న కళ్ళు అయినా పెద్ద కళ్ళు లాగా కనిపించేది అనమాట. ఆ ఫోటోస్ చూస్తుంటే ఇప్పటికీ అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు కాటికి పెట్టుకోవడం లేవు, ఏంటి లేవు, పిల్లలు ఎవరు
1: కాటికి పెట్టినా కానీ కనిపించకుండా పెట్టుకుంటున్నారు,
2: పెడుతున్నారు ఇప్పుడు. అదే అప్పుడు ఏంటంటే బాగా పెట్టేవారు, ఈ కొమ్ములు వచ్చిన వరకు కాటికి పెట్టేవారు. చాలా బాగుంటాయి ఫోటోలు, అన్ని చూస్తుంటాము అప్పుడప్పుడు లంగావాణితో ఫోటోలు అప్పుడు.
1: అయితే మీకు బాగా నచ్చింది మీరు అంత కాటికి అంతలా పెట్టుకున్న ఫోటో అన్నమాట.
2: ఫ్యామిలీ ఫోటో ఉంది అమ్మ నాన్నగారు అందరితో కలిపి. ఆ ఫోటో చూసినప్పుడు అంతా అనుకుంటాను నేనే అనిపిస్తుంటది, తప్పదు మరి ఫోటో జ్ఞాపకం అప్పుడప్పుడు చూసుకుంటాను.
1: ఓకేనండి రాధ గారు, మంచి శ్రోతలను గుర్తు చేసుకుంటున్నారు మన శ్రోతలందరితో. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
2: చేస్తాను తప్పకుండా.
1: మరి ఈనాటి మన మహిళావాణి ఫోన్ లైన్ అంశం ఏంటంటే, మధుర స్మృతులకు గుర్తుగా మీకు నచ్చిన ఫోటో. మరి మీరు కాల్ చేయవలసిన నంబర్లు 2727244, అలాగే 2727288. మరి విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి 2727244 లేదా 2727288 అనే నంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి ఈనాటి మన ఫోన్ ఇన్ టైప్ అంశమైతే, మధుర స్మృతులకు గుర్తుగా మీకు నచ్చిన ఫోటో కదా. మనకు ఫోటోలు చూడగానే ఆల్బమ్, ఇప్పుడంటే ప్రతి చిన్న అకేషన్కి కూడా మనం ఫోటో తీసుకుంటున్నాం, కానీ అవన్నీ సెల్ ఫోన్లో ఉండిపోతుంది, రోజు చూసుకోవడం జరగదు. కానీ ఒకప్పుడు చూడండి ఆల్బమ్స్ చూస్తూ ఉండేవాళ్ళవి. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో హలో, కాల్ కట్ అయింది. మరి మన ఈరోజు మహిళావాణి ఫోన్ ఇన్ లైవ్ అంశం ఏంటంటే, మధుర స్మృతులకు గుర్తుగా మీకు నచ్చిన ఫోటో. మరి మీకు నచ్చినవి ఎన్నో ఫొటోస్ ఉంటుంది. మనకు ఒక శ్రోత చెప్పినట్టు చిన్నప్పుడు

0: ఇప్పటికీ చూడండి, ఇంత కాటిక పెట్టి బొట్టు ఇవో పువ్వులు గాజులు ఇలాగ ముస్తాబు చేసి భలే క్యూట్గా రెడీ చేసి ఫోటో తీస్తూ ఉంటారు. అవి మన 10th క్లాస్ ఫోటోలు, అలాగే ఫ్రెండ్స్తో తీసుకున్నవి. ఇలాగ మనకి ఇవన్నీ ఎన్నో మధుర స్మృతులు ఉంటాయి కదా. మరి అటువంటి స్మృతులు మన శ్రోతలందరితో పంచుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నంబర్లు ఏంటంటే 2 7 2 7 2 4 4, 2 7 2 7 2 8 8. మరి విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి 2 7 2 7 2 4 4 లేదా 2 7 2 7 2 8 8 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి ఈనాటి ఫోన్ ఇన్ లైఫ్ అంశం మధుర స్మృతులకు గుర్తుగా మీకు నచ్చిన ఫోటో. మరి మనం ఎన్నో సందర్భాల్లో ఫోటోలు తీసుకుంటూ ఉంటాం, సింగిల్గా తీసుకుంటాం, ఫ్రెండ్స్తో తీసుకుంటాం, కుటుంబ సభ్యులతో తీసుకుంటూ ఉంటాం కదా. మరి మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏమంటారు విందాం. హలో హలో హలో హలో మహిళావాణి ఫోన్ లైఫ్ కార్యక్రమానికి మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవలసి ఉంటుంది. మరి ఈనాటి అంశమైతే మధుర స్మృతులకు గుర్తుగా మీకు నచ్చిన ఫోటో. మనకు కొన్ని ఫోటోలు చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ ఆ రోజులకు వెళ్ళిపోతాం. అది స్కూల్ డేస్ కానివ్వండి, చిన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేసినవి కావచ్చు, మళ్ళీ ఆ ఫోటోలు చూడగానే అక్కడికే వెళ్ళిపోతాం కదా, మనసంతా అక్కడే ఉంటుంది, అవన్నీ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో శ్రోతలు గమనించగలరు, మరి ఫోన్ చేసిన తర్వాత మీరు ఈ అంశంపై మాట్లాడాల్సి ఉంటుంది. మరి మహిళా శ్రోతలు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మరి ఫోన్ చేసేవారు ఎవరైనా 2 7 2 7 2 4 4 లేదా 2 7 2 7 2 8 8 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి నేను ఇప్పుడు చెప్పిన నంబర్ అంటే 2 7 2 7 2 4 4 లేదా మరో నంబర్ 2 7 2 7 2 8 8 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో
1: హలో నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: విజయనగరం నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు సుబ్బలక్ష్మి అండి.
0: సుబ్బలక్ష్మి గారు విన్నారా ఈనాటి అంశం?
1: విన్నాను.
0: మరి చెప్పండి. మీరు
1: మా ఇంట్లో మా పిల్లలు మా భర్త నేను తీసుకున్న ఫోటో చాలా బాగుందండి, అది నేను రోజు చూసుకుంటూ
0: ఫ్యామిలీ ఫోటో
1: మురిసిపోతూ ఉంటానండి.
0: చక్కగా ఎదురుగా పెట్టుకున్నారన్నమాట రోజు చూసుకోవడానికి. అది చూస్తుంటే మీకు రోజు మీ పిల్లల్ని కూడా చూస్తున్నట్టు అనిపిస్తుంది. చదువుకుంటున్నారా పెద్దవాళ్ళ పిల్లలు?
1: మా పిల్లలు ఇద్దరు ఇంజనీరింగ్ చేస్తున్నారండి.
0: సో రోజు చక్కగా ఫ్యామిలీ ఫోటో చూసుకుంటూ ఉంటారన్నమాట. ఓకేనండి సుబ్బలక్ష్మి గారు, ఇలాగే మరి మహిళావాణిలో పాల్గొంటూ ఉండండి. నమస్తే అండి. మన శ్రోతలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ మధుర స్మృతులను మన ఆకాశవాణి శ్రోతలందరితో పంచుకుంటున్నారు. మరి ఇంకెవరైనా ఇలాగా మన మీ మధుర స్మృతులు పంచుకోవాలనుకుంటే 2 7 2 7 2 4 4 లేదా మరో నెంబర్ 2 7 2 7 2 8 8 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి విశాఖేతరులైనా లేదా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేయవలసి ఉంటుంది. మరి మరో శ్రోత మనకి సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో హలో కాల్ కట్ అయినట్టుంది. మరి ఈనాటి మన ఫోన్ ఇల్లే అంశమైతే మధుర స్మృతులకు గుర్తుగా మీకు నచ్చిన ఫోటో. మనకి కొన్ని ఫోటోలు చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటాయి, అందులో మనం లేకపోయినా కూడా కొన్ని మన పెద్దవాళ్ళది కావచ్చు లేదా ఇంకేమైనా చూసినప్పుడు అవి మనకి చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్ కావచ్చు. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో
2: హలో
0: హలో నమస్తే అండి.
2: నమస్తే మేడం.
0: మీ పేరు?
2: నా పేరు సుబ్రహ్మణ్యం అండి.
0: సుబ్రహ్మణ్యం

0: గారు, ఇది మహిళావాణి అండి. మీ ఇంట్లో ఎవరైనా మహిళా శ్రోతలు ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు.
1: సారీ మేడం.
0: ఓకేనే, మరి శ్రోతలు గమనించాల్సి ఉంటుంది, మహిళావాణి కార్యక్రమానికి మహిళలు మాత్రమే కాల్ చేసి తమ అభిప్రాయాలని మన శ్రోతలతో పంచుకోవచ్చు. మరి ఈనాటి అంశం అయితే మధుర స్మృతులకు గుర్తుగా మీకు నచ్చిన ఫోటో. మనం ఎన్నో యాత్రాస్థలాలకి కావచ్చు, ఎక్కడైనా పిక్నిక్లకి అది వెళుతూ ఉంటాం, అక్కడ కూడా మనం ఫోటోలు తీసుకుంటూ ఉంటాం. ఏదైనా ఫోటోనండి మనం తీసుకున్న తర్వాత దాన్ని కడిగించి ఆల్బంలో పెట్టుకున్నా, లేదా మన ఇంట్లో గోడకి ఎక్కడైనా పెట్టుకున్నా, రోజు చూస్తుంటే మనకి ఆ జ్ఞాపకాలు ఎంత బాగా అనిపిస్తూ ఉంటాయి. లేదా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళతో పాటు మనం అలా ఆల్బంలో తిరిగేస్తూ ఉంటే అది ఎంత ఆనందంగా ఉంటుంది కదా. హలో
2: హలో హలో
0: హలో, నమస్తే అండి. మీ పే
2: హలో నమస్తే.
0: మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా?
2: గుర్తులంటే నాకు ఒక కలవుపు మీద ఒక అన్నయ్య శ్రీరామన్ రా

0: ఉంటుంది కదా. హలో
1: హలో హలో
0: హలో, నమస్తే అండి. మీ
1: హలో నమస్తే.
0: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా?
1: గుర్తులు అంటే నాకు ఒక కల ఉప్పు మీద ఒక అతను ఒక అన్నయ్య శ్రీరామని రాసిచ్చారు. అది ఎంతో నాకు ఇష్టం, చాలా సరదా అనిపిస్తుంది అది చూస్తే. తర్వాత మాకు చిన్నప్పుడే మా బావగారు జోడు తల సరిపోతే నా పాదాలు జోడు కూడా తీసుకున్నారు. అతనే శ్రీవారు అయ్యారు. తర్వాత అందరి పిల్లలతో కలిసి తీయించుకున్న ఫోటో ఇప్పటికీ నాకు ఎంతో సంతోషంగా.
0: అమ్మా మీ పేరు చెప్పలేదు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: హైదరాబాద్ శివనావతి.
0: అయితే మీకు మీ ఫ్యామిలీ ఫోటో అన్నమాట చాలా ఇష్టం.
1: చాలా ఇష్టం, అందరి పిల్లలు ఉన్నది, మా వారితో కూర్చున్నది. అతను జోడులు గుర్తు చిన్నప్పుడు తీసుకున్నారు, అతనే మరి మా శ్రీగారు కూడా అయిపోయారు. అందువల్ల ఆ ఫోటో చూస్తే
0: చాలా స్మృతులే, మధురమైన స్మృతులే ఉన్నాయి అన్నమాట. ఓకేనమ్మా, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మన మహిళావాణిలో పాల్గొంటూ ఉండండి. నమస్తే అండి. చాలామందికి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చాలా ఇష్టంగా ఉంటుంది, ఎందుకంటే అది చూసుకుంటే ఒక్కొక్కసారి పిల్లలు దగ్గర ఉంటారు, దూరంగా ఉంటారు, వాళ్ళు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ చిన్ననాటి స్మృతులన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి కదా, వాళ్ళ బాల్యంలో చేసిన చేష్టలని. అయితే మనం ఇలా యాత్రాస్థలాలకు వెళ్ళినప్పుడు కూడా చాలా చోట్ల తీసుకుంటూ ఉంటాం వీడియోస్. వీడియోస్ అయితే మనం ఫోన్లోనే, కానీ ఫోటో అన్నది మాత్రం ఆల్బమ్ చూసుకుంటుంటే ఆ జ్ఞాపకాలు ఎంత బాగుంటూ ఉంటాయి. అంటే ఒక 20 ఏళ్ళ తర్వాత చూసినాహా మనం ఇప్పుడు ఇలా ఉన్నావా, మన వాళ్ళు అలా ఉన్నారా అని కూడా అనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఒకప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మనం బిజీగా ఉన్నా, ఏదో వంట పనిలో ఉన్నా, వాళ్ళకి మంచి కాలక్షేపం ఏంటంటే ఆల్బమ్ వాళ్ళ ముందు వేసడం, వాళ్ళు చక్కగా ఫొటోస్ చూస్తూ కొంత సమయాన్ని అలా గడుపుతూ ఉంటారు కదా. మరి ఈనాటి మన ఫోన్ ఇన్ లైఫ్ అంశం ఏంటంటే మధుర స్మృతులకు గుర్తుగా మీకు నచ్చిన ఫోటో. మరి మీకు నచ్చిన ఫోటో, మీ స్మృతులు మన శ్రోతలందరితో పంచుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నంబర్ 2727244. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
2: హలో నమస్కారం అండి.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నేను లక్ష్మీనారాయణమ్మ, వైజాగ్ దండుబజార్ హై స్కూల్ టీచర్ అండి నేను.
0: ఓకే, లక్ష్మీనారాయణమ్మ గారు విన్నారా ఈనాటి అంశం?
2: అవునండి,
0: చెప్పండి.
2: చాలా మధురైన పూజ ఏంటంటే నాకు కనిపించావు, కానీ ఏంటంటే నేను చాలా మందితో ఫోటోలు అవి ఫంక్షన్స్ లో తీసుకునేదాన్ని, స్వీట్లు ఇచ్చేటప్పుడు తీసుకునేదాన్ని. అయితే బాగా గుర్తుండిపోయిన విషయం ఏంటంటే, నేను కాలేజీలో చదువుకునే వయసులో డిబేట్ ఏదో మాట్లాడుతూ ఉంటే ఫోటో తీసుకున్నాను అన్నమాట. ఆ ఫోటో నేను తర్వాత టీచర్ జాబ్ లో చేరిన తర్వాత నాకు పట్టుకొని మా ఫ్రెండ్ ఈవిడ ఎక్కడ ఉంటారో అని వెతుక్కుని మా ఇంటికి వచ్చాను. అంటే ఆ ఫోటో అంత ప్రాధాన్యత ఉంది. నేను జనరల్ గా నేను చూడను కదా, నాకు ఎందుకు ఫోటోలు అనుకుంటూ ఉండేదండి. కానీ నా ఫోటో కూడా ఆ రకంగా ఉపయోగపడుతుందని నాకు తెలియదు. అడ్రస్ వెతుక్కుని మరీ తను వచ్చిందన్నమాట. అంటే ఎప్పుడు 85 కాలేజీ చదివితే 88 చదువుకున్నాను అన్నమాట, 91 అలాగా. 2004 నన్ను కలవడానికి ఆవిడ వచ్చాయి.
0: అబ్బా చూస్తారా, ఒక ఫోటో,
2: ఈ ఫోటో ప్రభావం అంత ఉంటుందన్నమాట.
0: నిజమేనండి, థ్యాంక్ యూ అండి, మీరు చాలా బాగా చెప్పారు. మీరు చూడలేకపోయినా చూసిన వాళ్ళు మీకు వెతుక్కుంటూ వచ్చారని నిజంగా చాలా బాగుందండి. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మీ ఫ్రెండ్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారనమాట ఆ ఫోటో.
2: అది చాలా మధురంగా ఇప్పటికీ గుర్తుండిపోతుందండి.
0: నిజమే,
2: ఫోటోలు నాకేమి స్టైల్ ఏమి తెలియవు, కానీ ఏంటంటే ఫోటోకి స్నేహం అనేది ఇంత ఉంటుందా అని మాత్రం అప్పుడు విలువ తెలిసింది.
0: నిజమేనండి, ఫోటోతో మనకి ఎన్నో మధుర స్మృతులు, జ్ఞాపకాలు వాటితో ముడిపడి ఉంటాయి. చాలా ధన్యవాదాలు నారాయణమ్మ గారు. మరి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మన మహిళావాణికి. నమస్తే అండి. నమస్తే. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో.
3: హలో.
0: హలో నమస్తే అండి, మీ పేరు?
3: నమస్తే మేడం. రమ్య నాయుడు తోట.
0: రమ్య గారు, మనకి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మీరు చెప్పవలసింది చెప్పండి. చెప్పండి.
3: నాకేం లేదు, నేను చిన్నప్పుడు డాన్స్ చేసేదాన్ని. ఆ డాన్స్ ఇప్పటికే ఫోటో చూస్తే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. చీరలో కట్టుకొని చిన్న పిల్లప్పుడు.
0: మీరు మళ్ళీ ఆ స్టేజ్ పెర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోతారనమాట బ్యాక్ ఆ ఫోటో చూడగానే.
3: అంతే మేడం.
0: చాలా బాగుంది రమ్య గారు. ఓకేనండి, థ్యాంక్ యూ, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నమస్తే అండి. మరి మన మహిళావాణి ఫోన్ ఇన్ లైఫ్ కార్యక్రమానికి కాల్ చేసిన శ్రోతలందరికీ, అలాగే మనం వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఫోన్ ఇన్ లైఫ్ కార్యక్రమం నుండి సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

0: मंजूरी मिली। सर्वोच्च न्यायालय ने राम मंदिर दान मामले में कथित वित्तीय अनियमितताओं की अदालत की निगरानी में जांच की मांग वाली जनहित याचिका पर तत्काल सुनवाई से इनकार किया। केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड CBSE ने 10वीं कक्षा के वर्तमान बैच को त्रिभाषा नीति से छूट दी। सरकार ने व्यापार सुगमता बढ़ाने के लिए सुधार सूचना तंत्र शुरू किया। दिल्ली में मतदाता सूची का विशेष गहन पुनरीक्षण कल से शुरू होगा और फीफा फुटबॉल विश्व कप के पहले नॉकआउट मुकाबले में कनाडा ने दक्षिण अफ्रीका को 1-0 से हराया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన సమాచారం ప్రకారం ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి అక్కడక్కడ వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. ఉష్ణోగ్రతలు వాల్తెర్ల రికార్డైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.8. సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు సూచన. ఉత్తరాంధ్ర కోస్తా యానాం తీరం నుండి తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచన ఉంది. ఈ గాలుల వేగం ఒక్కొక్కసారి గంటకు 60 కిలోమీటర్ల వరకు పెరగవచ్చు. అందువల్ల ఆయా ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జానపద రంజని ఈనాటి కార్యక్రమంలో 2 అంశాలుంటాయి. ముందుగా వినండి శ్రీకృష్ణుని లీలలు, శ్రీ తోట అచ్చెన్నాయుడు బృందంచే చెక్క భజన.
2: జై సమద్రమారమణ గోవిందా.

I'm not sure what I'm going to do.

జానపద రంజని కార్యక్రమంలో ముందుగా మీరింతవరకు శ్రీకృష్ణుని లీలలు శ్రీ తోట అచ్చెన్నాయుడు బృందంచే చెక్క భజన విన్నారు. ఇప్పుడు రామాయణంలో చెంచు భాగవతం శ్రీ పి అప్పలనాయుడు బృందంచే తప్పెట గుళ్ళు వింటారు.

0: 6000 మంది అవసరం అరియాలి పండి, 1000 మంది కొట్టం, అదే రాదు. ఆరు సత్యభామతో
1: చెప్పవు.

కనపలేదు. మూడు మాసములాయి ముద్దు ముచ్చలేదు. చచ్చిబామా, మామూలు ఎన్ని చూసాను భార్య ఆలు వరిసినాను కాబట్టి. చచ్చిబామా, ఇక్కడైనా మరి రావా, నువ్వు నల్లగా ఉన్నావు, నీ దగ్గరికి నేను రా.

అని చెప్పి చేయడం చెప్పగా చెచ్చబామా 99 భార్యాలు అయినారు, నీతో 100 మంది అవుతారు, అది గురించి నేను వచ్చానని ఆ యొక్క గోపమ్మ కొడుకు గోటగాలికి ఇష్టమ్మా ఏమవుతున్నాడు నేను చెచ్చబాబా ఇకనైనా రావా పావు.

అమ్మా అని ఆ యొక్క శంఖమూషణ వాళ్ళు ఆ యొక్క సత్యవారి సేడమ్మతో మాట్లాడి ఏమవుతుంది ఆ యొక్క సత్యవారి సేడమ్మను సెరలు తీయడానికి గోపమ్మ కొడుకు కోటకాలకి ఇష్టం ఇంకా ఏమవుతారు విత్తాడైనా ఆ యొక్క సత్యవారి సేడమ్మ కడిగి ఆ యొక్క ఎలనాడికి శ్రీకృష్ణ వారు అవతారం వరుస్తున్నాడు అలా.

మీరింతవరకు రామాయణంలో చెంచు భాగవతం శ్రీ పి అప్పలనాయుడు బృందంచే తప్పెటగుళ్ళు విన్నారు. ఈనాటి జానపద రంజనీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

3:16. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 323.6 మీటర్లు అనగా 920 కిలోహెడ్స్పై తర్వాత ప్రసారం ఈ సాయంత్రం 4:58 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అంతవరకు 102 మెగాహెడ్స్పై ప్రసారాలు కొనసాగుతాయి. శ్రోతలు వినవచ్చు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు పునఃప్రారంభం. నిలయంలో సమయం 4:59. ఐదు గంటలకా వస్తుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమంలో మనం అందులో కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం. సఖి చిత్రం నుండి హరిహరన్ క్లింటన్ పాడిన పాట వింటారు.

పచ్చదనానికి సంబంధించిన పాట విన్నారు కదా, ఆ పచ్చదనాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు మనం యువవాణిలో తెలుసుకుందాం. పచ్చని ప్రకృతి మనకు ప్రాణవాయువుని ఇస్తుంది, నీటిని ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది. మరి ఆ ప్రకృతికి మనం ఏమిస్తున్నాం? అయితే ఆ ప్రకృతిని ఎవరు కాపాడుకోవాలి అంటే కేవలం నేటి యువత మీద ఎక్కువగా ఆధారపడి ఉంది అని చెప్పుకోవచ్చు. యువత కేవలం డిగ్రీలు, ఉద్యోగాల కోసం మాత్రమే పరితపించకుండా భూమాతని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. ఈరోజు మనం గ్రీన్ యూత్గా ఎలా మారాలి, ప్లాస్టిక్ రహిత జీవనం ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలని చర్చిద్దాం. ప్లాస్టిక్ రహిత జీవనం అంటే కేవలం ప్లాస్టిక్ సంచులు వాడకపోవడం మాత్రమే కాదు, ఇది మన జీవనశైలిలో మార్పు. మన అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనమందరం కలిసి ఈ మార్పును సాధించవచ్చు. చాలామంది అడుగుతుంటారు, ప్లాస్టిక్ సంచులు వాడకపోతే సరిపోతుంది కదా, మరెందుకు అంత భయం అని. కానీ మనం ఆ వాడకాన్ని తగ్గించుకోలేకపోతున్నాం. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలనే పారేయడం లేదు. దేనికైనా ఉపయోగపడుతుంది కదా అని, దాని వలన మనకు ఉపయోగపడుతుందని మనం అనుకుంటున్నాం, కానీ దానివలన మనకి ఎంతో నష్టం ఉంది. మనం ప్లాస్టిక్ ప్యాకెట్లలో తెచ్చే నిత్యావసరాలు, ప్లాస్టిక్ సీసాల్లో తాగే నీరు, ఇవన్నీ వేడికి గురైనప్పుడు లేదా ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు అందులోని మైక్రో ప్లాస్టిక్స్ మన ఆహారంలో కలిసిపోతున్నాయి. ఇవి మన కంటికి కనిపించవు, కానీ మన శరీరంలో ప్రతి అవయవాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి. దీనిని నిశ్శబ్ద విషం అంటారు. ప్లాస్టిక్ సంచి వాడడం తగ్గించడం అంటే మన సౌకర్యాన్ని త్యాగం చేయడం కాదు, మన భవిష్యత్తును కాపాడుకోవడం. బయటికి వెళ్ళినప్పుడు మీతో పాటు ఒక చిన్న గుడ్డ సంచి, అదేనండి క్లాత్ బ్యాగు, ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది మీ వ్యక్తిత్వానికి ఒక గొప్ప మెరుగుని ఇస్తుంది. ప్లాస్టిక్ బ్రష్లకు బదులుగా వెదురు బ్రష్లు, ప్లాస్టిక్ బాటిల్కి బదులుగా రాగి లేదా స్టీల్ బాటిల్ వాడటం ప్రారంభించుకోవాలి. నేను ఒక్కడిని వాడకపోతే ఏమవుతుంది అని అనుకోకుండా సముద్రంలో పడే ఒక్క చినుకు ఆ సముద్రానికి కొత్త అందాన్ని ఇస్తుంది. అదేవిధంగా మీరు తీసుకునే ఈ చిన్న నిర్ణయం మీ కుటుంబంలో, మీ స్నేహితుల్లో ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది. వారం రోజులు మీరు ప్లాస్టిక్ బాటిల్స్ను పూర్తిగా నిషేధించి చూడండి. ఎంత డబ్బు ఆదా అవుతుందో, ఎంత హాయిగా అనిపిస్తుందో మీరే గమనిస్తారు. మనం ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రాణంతో కాపాడుతుంది. కానీ మనం ఆ ప్రకృతిని ప్లాస్టిక్తో కప్పేస్తే అది మన ఉనికినే తుడిచిపెట్టేస్తుంది. ఈ పచ్చని భవిష్యత్తు గురించి మనం మరికొన్ని వివరాలు మాట్లాడుకునే ముందు ఒక పాట విందాం. జనతా గ్యారేజ్ చిత్రం నుండి శంకర్ మహదన్, రనైనా రెడ్డి పాడిన పాట వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మరి మన ఆరోగ్యం బాగుండాలి అంటే మనం ప్రకృతితో మమేకం అవ్వాలి. మనం నగరం మధ్యలో సిమెంట్ కట్టడాల మధ్య బతుకుతున్నాం. మనకు గాలి కావాలంటే ఏసీ కావాలి, నీళ్లు కావాలంటే ఆర్వో ప్లాంట్ కావాలి. కానీ అసలైన ప్రాణశక్తి దేనిలో ఉందో మనం మర్చిపోయాం. నిజం చెప్పాలంటే మనం ఎప్పుడూ ప్రకృతిని ఒక అందమైన చిత్రంలా చూస్తున్నాం. కానీ ప్రకృతి ఒక చిత్రం కాదు, ఒక జీవన శైలి. మీరు ఎప్పుడైనా గమనించారా? చిత్త

శుద్ధితో మొక్కల మధ్య నడిచినప్పుడు మన ఒత్తిడి ఎలా తగ్గిపోతుందో దీనినే ఆధునిక వైద్యశాస్త్రం ఫారెస్ట్ పాథింగ్ అంటుంది. అంటే అడవిలో లేదా చెట్ల మధ్య కాసేపు ప్రశాంతంగా గడపడం, ఇది మన శరీరంలోని కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ని తగ్గించి మెదడును ప్రశాంతపరుస్తుందంట. ఇప్పుడు మరొక పాట విందాం. పెళ్లిపీటలు చిత్రం నుండి చిత్ర పాడిన పాట.

మన పెద్దలు అంటుంటారు, త్యాగానికి తరువులే గురువులని. అంటే చెట్లు మనకి త్యాగం ఏ విధంగా చేయాలనేది నేర్పిస్తుందంట. ప్రకృతి మనకి ఏదో ఒకటి ఇవ్వాల్సిన అవసరం లేదు, అది మనకు అన్నీ ఇస్తుంది. ఒక చెట్టు అనుకోండి, పండ్లు ఇస్తుంది, నీడని ఇస్తుంది, ప్రాణవాయువుని ఇస్తుంది, ప్రతిఫలంగా ఏమీ ఆశించదు. మనం కూడా ఎదుటివారికి సహాయం చేసేటప్పుడు తిరిగి ఏం ఆశిస్తున్నామని కాకుండా సాయం చేయడం ఒక ఆనందంగా భావించడం అలవాటు చేసుకోవాలి. జిమ్లో గంటల తరబడి వర్కౌట్ చేయడం ఒక ఎత్తు, తెల్లవారుజామున మంచు కురుస్తుండగా పార్కులో నడవడం మరొక ఎత్తు. అది కేవలం నడక కాదు, అది ప్రకృతితో మనం జరిపే సంభాషణ. పాదాలతో గడ్డి మీద నడవడం వల్ల మన పాదాల్లోని నాడులు ఉత్తేజితమై నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. సూర్యరశ్మి ద్వారా మనకు లభించే విటమిన్ డి మన ఎముకలకే కాదు, మన మనసులోని చీకటిని కూడా తొలగిస్తుంది. మీ బాల్కనీలోనో మేడ మీదో చిన్న కుండీలో మొక్క పెంచండి. మీరు ఆ మొక్కకు నీళ్లు పోసి అది చిగురుస్తుంటే చూసే ఆనందం ఏ వీడియో గేమ్లోనో ఏ వెబ్ సిరీస్లోనో దొరకదు. మనం ప్రకృతిని కాపాడటం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే. ఎందుకంటే మన ప్రకృతిలో భాగమే తప్ప ప్రకృతి నుంచి వేరు కాదు. ఇది ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఒకరికి ఒకరు చిత్రం నుండి శ్రేయ కోశల్ పాడిన పాట.

పర్యావరణ పరిరక్షణ అనేది ఏదో ప్రభుత్వాలు చేయాల్సిన పని కాదు, అది మనందరి బాధ్యత. మనం ఊపిరి పీల్చుకుంటున్న గాలి, తాగుతున్న నీరు, ఇవి మన పూర్వీకుల నుంచి మనకు అందించిన సంపద. దీన్ని మనం కలుషితం చేసి మన పిల్లలకు అప్పగిస్తే మన చరిత్రలో నేరస్థలం అవుతాం. కానీ మనం గ్రీన్ యూత్గా మారి ఈ భూమిని మరింత పచ్చగా, స్వచ్ఛంగా మార్చి అప్పగిస్తే అప్పుడు మనం ఈ ప్రపంచానికి ఇచ్చిన నిజమైన బహుమతి అవుతుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక చిన్న మొక్క నాటండి, ఆ మొక్కకు మీ పేరు పెట్టండి. అది పెరిగి పెద్దదవుతుంటే మీతో పాటు ఈ భూమి కూడా శ్వాస తీసుకుంటుంది. ఇదండి పచ్చదనం గురించి విన్నారు కదా. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు, సిరివెన్నెల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బృందం పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు 1980 నుండి 2000 మధ్యలో పాటలు వింటారు. ముందుగా బృందావనం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
0: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
2: నరసింహ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హరిని పాడిన పాట వింటారు.

0: ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 538 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్టులు ఖాళీలు మొత్తం 538.

0: నుంచి ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 538 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్టులు, ఖాళీలు మొత్తం 538. పోస్టుల వివరాలు. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 9 పోస్టులు, రీజనల్ డైరెక్టర్ 2 పోస్టులు, ఆపరేషన్స్ ఆఫీసర్ 19 పోస్టులు, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ 15 పోస్టులు, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ 12 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ 15, అసిస్టెంట్ గ్రేడ్ 2 50, అసిస్టెంట్ మైనింగ్ జయాలజిస్ట్ 5 పోస్టులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 5, అసిస్టెంట్ రిజిస్టర్ 11, ప్రైవేట్ సెక్రటరీ 12 పోస్టులు. అర్హతలు. పోస్టును బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ ఇంజనీరింగ్ బిఈ లేదా బీటెక్, పీజీ లేదా పీజీ డిప్లొమా, పిహెచ్డి, ఎల్ఎల్బి, ఎల్ఎల్బి ఉత్తీర్ణతో పాటు ఉద్యోగం అనుభవం ఉండాలి. వయోపరిమితి పోస్టును బట్టి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దరఖాస్తులను బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఆ తర్వాత మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకి చివరి తేదీ 3 జూలై 2026. మరిన్ని వివరాలకు upsc.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు APMSRB జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు 30 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు. స్టాఫ్ నర్స్ 419 పోస్టులు, ఫార్మసిస్ట్ 24 పోస్టులు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ 86 పోస్టులు. అర్హతలు. స్టాఫ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మరియు జీఎన్ఎం ఉత్తీర్ణతో పాటు APNMC రిజిస్ట్రేషన్ ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు డిఫార్మసీ, బిఫార్మసీ లేదా ఏపీ ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అవసరం. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులకు 10+2 లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 1 సంవత్సరం పాటు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 1 జనవరి 2026 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం విద్యార్హతల మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఓసీలకు 1200, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరియు దివ్యాంగ అభ్యర్థులకు 900. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 జూన్ 2026. మరిన్ని వివరాలకు APMSRB.AP.GOV.in వెబ్సైట్ను సందర్శించగలరు.
1: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు బి రాజు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి వింటారు. ముందుగా ఒక ప్రకటన. భారత ప్రభుత్వం కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కెరీర్ సేవా కేంద్రం ప్రభుత్వ ఐటీఐ బాలికల క్యాంపస్ కంచరపాలెం విశాఖపట్నం వారి ప్రకటన ఇలా చెప్తున్నారు. అర్హులైన అభ్యర్థుల కోసం వివిధ శిక్షణా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రత్యేక శిక్షణ పథకం ఓ లెవెల్ ఐటీ కంప్యూటర్ శిక్షణ, ఓ లెవెల్ కంప్యూటర్ హార్డ్వేర్ మెయింటెనెన్స్ శిక్షణ మరియు కృత్రిమ మేధస్సు ఫౌండేషన్ టెక్నాలజీ శిక్షణ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల వ్యవధి 1 సంవత్సరం నుండి 2 నెలల వరకు ఉంటుంది. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలకు మించకూడదు. పుస్తకాలు మరియు స్టేషనరీ ఉచితంగా అందించబడును. కోర్సులు 1 జూలై 2026 నుండి ప్రారంభం కానున్నాయి. మరిన్ని వివరాలకు ఉప ప్రాంతీయ ఉపాధి కార్యాలయం విశాఖపట్నం వారిని సంప్రదించవచ్చు. ప్రకటన విన్నారు.

వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంకాలం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 84%. పౌర విమానయాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 74%. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షము కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన హెచ్చరిక. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మరియు యానం పరిసర సముద్ర ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. కొన్ని సమయాల్లో 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆంధ్ర ఇతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వేస్తాయి. కొన్ని సమయాల్లో 65 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. దక్షిణ తమిళనాడు తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయి. కొన్ని సమయాల్లో 60 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు.

ఈ రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు అంశం గురించి గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: Rajasthan signed an agreement for the construction and implementation of the Yamuna Water Project in the presence of Home Minister Amit Shah in New Delhi today. Speaking on the occasion, the Home Minister said the agreement has resolved the nearly three-decade-old water-related problem faced by the people of Haryana and Rajasthan. Under the agreement, approximately 580 million cubic meters of water will be supplied from the Yamuna Canal to Rajasthan through three underground pipelines from the next month to October. A Delhi court today extended till July 11 the judicial custody of 10 accused in the NEET UG 2026 paper leak case being investigated by the Central Bureau of Investigation or CBI. Earlier, on 15th June, the Rouse Avenue Court had extended the judicial custody of the 10 accused till today. The CBI has so far arrested 13 accused in the case and is investigating an alleged network involved in procuring and circulating NEET UG question papers ahead of the examination. Foreign Secretary Vikram Misri today dismissed reports claiming that India and Pakistan held a Track 2 dialogue on the sidelines of a security conference held in Sri Lanka. Responding to questions, Mr. Misri said, such interactions are neither new nor recognized by the Indian government. Foreign Secretary said that as far as the Indian government is concerned, there is no official participation, support or involvement in events like these. Commerce and Industry Minister Piyush Goyal is leading a high-level Indian business delegation to Athens in Greece after concluding his visit to the United Kingdom. Mr. Goyal met the Development Minister of Greece, Takis Theodorakakos, today. Mr. Goyal said they discussed strengthening the India-Greece economic partnership through greater trade, investment, industrial cooperation, and resilient supply chains. He added that they also explored opportunities to deepen collaboration in manufacturing, startups, and emerging technologies for the shared prosperity of both the nations. India's industrial output growth, as measured by the Index of Industrial Production, or IIP, expanded by 5.1% in May this year on an annual basis. As per the data released by the Ministry of Statistics and Programme Implementation, or MOSPI, growth in the electricity and gas supply sector expanded by 9.9% during the last month. Manufacturing, as well as water supply, sewerage, and waste management sectors posted a 5.5% growth. However, mining and quarrying sector proved to be a laggard, decelerating by 1.6%. An Indian Army field hospital deployed in earthquake-hit Venezuela under Operation Amistad has become fully operational. It is providing free round-the-clock medical services to the people of Venezuela. The Indian Embassy in Venezuela said an Indian medical team comprising experienced doctors has established a camp at the International La Rinconada racetrack in Caracas. It said the medical camp is now fully operational and services are open 24/7. Benchmark domestic equity indices ended almost 0.5% down today. Sensex fell 372 points to close at 76,728, while Nifty also dropped to settle at 23,946. And that is the end of this news bulletin.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు. మొబైల్ వదిలేయ్
2: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
2: మరైతే సరైన నంబర్
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వివరాలు. విశాఖపట్నంలో జరగబోయే సిఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వ విధానాలపై కీలక చర్చలు జరగాలని

0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబర్లో నిర్వహించే 31వ సిఏఏ సదస్సుపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నవంబర్ 12-13 తేదీల్లో విశాఖలో సిఐఏ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. భాగస్వామ్య సదస్సు కంటే ముందుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వ్యాపారాలు, పెట్టుబడులు వంటి అంశాల మీద కాకుండా వినూత్న ఆలోచనలు పంచుకునేలా సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రాంతీయ సదస్సుల్లో కూడా ఎంఓయూలు కుదుర్చుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నంలో రేపు జరగనుంది. నగరంలోని ఒక స్థానిక హోటల్లో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మదన్లాల్ మీనా, వైస్ ఛాన్సలర్ ఆచార్య టి శ్రీనివాసన్లు స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను ఈరోజు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లతో పాటు ప్రముఖ విద్యావేత్తలు, విశిష్ట అతిథులు కూడా హాజరు కానున్నట్టు తెలియజేశారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరాంధ్రలో రేపు పర్యటించనున్నారు. పర్యటనలో ముందుగా రేపు ఉదయం విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి సందర్శించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం విశాఖ బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో భోగాపురం మోడల్ స్కూల్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేసిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ విబీజీ రామ్జీ యోజనకు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు బడ్జెట్ కేటాయింపులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. జూలై 2 తిరుపతి నుంచి విబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవం జరుగుతుందని, ఈ జాతీయ ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేశామని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రియం గ్రామ్ సడక్ యోజన నాణ్యతలో అత్యుత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు స్థానం దక్కిందని తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రాల సమన్వయంతోనే వికసిత్ భారత లక్ష్యం సాధ్యపడుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్లో 380 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ఈరోజు ఆయన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఒంగోలులో 7.50 కోట్ల వ్యయంతో సెమీ ఇండో సబ్స్టేషన్ నిర్మిస్తున్నామని, మరో 2 నెలల్లో దాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్స్టేషన్లు కట్టాం. లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదే కాకుండా 220 kV సబ్స్టేషన్ ఎర్రగొండ పాలనలో చాలా పెద్ద ఎత్తున 65-75 కోట్ల రూపాయలతో చేస్తా ఉన్నాం. అదొకటి సూర్యగారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎస్సీ ఎస్టీలు ఇళ్లమైన 200 కిలోవాట్లు వాడే వాళ్ళందరూ కూడా ఉచితంగా సోలార్ ఇవ్వాలనుకున్నాం. 1.20 లక్షల ఖర్చు పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి దా అనుగుణంగా లో వోల్టేజ్ కానీ వీటన్నింటిని కూడా అధిగమించాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది.
0: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పొలంలో విత్తనాలు వేసి సాగు పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సాగు చేసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని

0: మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడే దేశ భవిష్యత్తుకు పునాదని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి శ్రీభరత్ పేర్కొన్నారు. నగరంలోని చెనగదిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన 3 అదనపు తరగతి గదులతో పాటు ఇతర అభివృద్ధి పనులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీలకు కేటాయించే నిధులు పరిమితంగానే ఉన్నప్పటికీ వాటిని అత్యంత బాధ్యతతో దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా వినియోగిస్తున్నట్టు చెప్పారు. రోడ్లు ఇతర సాధారణ పనుల కంటే సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్య, వైద్యం, క్రీడలు, గ్రంథాలయాల అభివృద్ధికే ప్రాధాన్యమిస్తున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పంతో తన పార్లమెంటు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను వినియోగిస్తున్నట్టు భరత్ వెల్లడిస్తూ,
1: మీరు కష్టపడి మీరు కమిటెడ్ గా చేస్తేనే ఈ స్కూల్ బాగుంటుంది. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ యూ. రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. నంబర్స్ పెరగడం అంటే సమాజంలో మీ మీద నమ్మకం పెరిగింది. చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్స్ మేము చేయలేము, ఈ గవర్నమెంట్ స్కూల్ అంత బాగా చేస్తుందనే ఒక పేరు మీరు తెచ్చుకోవాలి. 40 లక్షలతో చేశారమ్మా ఇది. సో ఇది మీ దేవాలయం. మీరు మీ స్కూల్ ని మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. మీరందరు డిసిప్లిన్ గా స్కూల్ కు వస్తున్నారని వినడం నాకు హ్యాపీగా ఉంది. మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ టైం.
0: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఏఆర్ ప్రక్రియలో భాగంగా నమోదు ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నరసాపురంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఈరోజు పరిశీలించిన ఆయన మ్యాపింగ్, డిజిటలైజేషన్ పనుల పురోగతిని బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. 2002 ఓటర్ల జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఓటర్ల నమోదులో పూర్వీకుల వివరాల ఆధారంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సిఐ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సర్దుబాటు అయింది.
3: దేనికి?
2: చిన్ని ఫీజుకి.
3: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే? ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
4: ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముహ్ నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే శౌర్య పురస్కారాన్ ప్రాయచ్ఛత్. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌధరీ, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వార్ష్ణేయ, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహేలా ఆదయశ్చ పురస్కృతాః. హర్యాణా రాజస్థానయోర్మధ్యే దశకత్రయేభ్యః విలంబితాయాః యమునా జలవిభాజన వివాదస్య అద్య సమాధానం జాతం. సర్వోచ్చన్యాయాలయేన రామమందిరదానప్రకరణస్య కథిత విత్తీయ అనియమితతాయాః న్యాయాలయ నిరీక్షణ అన్వేషణస్య త్వరా యాచికా నిరాకృతా. సిబిఎస్ఈ ఇత్యనేన సాంప్రతికాయ దశమవర్గాయ త్రిభాషానీతిః నానివార్యేతి ఘోషితా. సర్వకారః వ్యాపారస్య సుగమతాం ప్రావర్ధయితుం పరిష్కార సూచనాతంత్రం ప్రవర్తయతి. ఎస్ఐఆర్ ఇతి స్వస్తనాత్ దెహల్యాం సమారప్స్యతే. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతీయ క్రీడకః కిదంబి శ్రీకాంతః యుఎస్ ఓపెన్ క్రీడాయాం పురుష ఏకల స్పర్ధాయాం రజత పదకం విజితవాన్. अथ वार्ताः विस्तरेण। अद्य नवदिल्ल्यां राष्ट्रपतिभवने 26,000 द्वितीय रक्षा अलंकरण समारोहे राष्ट्रपतिः द्रौपदी मुर्मूवर्या शौर्य पुरस्कारान् प्रदत्तवती। शौर्य पुरस्काराः रक्षा सैन्यबलानां, केन्द्रीय सशस्त्र आरक्षकबलानां, राज्य केन्द्रशासित आरक्षकाणां, कार्मिकाणां च कृते प्रदीयन्ते। एते पुरस्काराः सशस्त्रबलानां, केन्द्रीय सशस्त्र आरक्षिबलानां, अन्य सुरक्षा अभिकरणानां च कार्मिकाणां असाधारण शौर्य कार्यान् उद्दिश्य प्रदीयन्ते। एयर मार्शल तरुण चौधरी, लेफ्टिनेंट जनरल नीरज वार्षणेयः, लेफ्टिनेंट जनरल विकास रोहेला, लेफ्टिनेंट जनरल हरबिंदर सिंह बंद्रा, लेफ्टिनेंट जनरल मोहेंदर पाल सिंह च अतिविशिष्ट सेवा पदकं प्राप्तवन्तः। उपराष्ट्रपति सीपी राधाकृष्णन वर्यः, रक्षामंत्री राजनाथ सिंह, अन्ये केन्द्रीय मंत्रिणः, सशस्त्र सेनायाः वरिष्ठाः अधिकारिणः च अस्मिन् अवसरे उपस्थिताः आसन्। राष्ट्रपतिः मुर्मू वर्या इतः पूर्वम् अस्मिन् मासे 8 दिनांके राष्ट्रपतिभवने रक्षा अलंकरण समारोहे प्रथम चरणस्य शौर्य पुरस्कारान् प्रदत्तवती। प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य अफ्रीका देशस्य यात्रायाः तृतीय दिने सेशेल्स देशस्य विक्टोरिया नगरस्थस्य नवशक्ति विनयगर देवालयं गत्वा प्रार्थनां कृतवान्। सः तत्र भारतीय प्रवासिभिः अपि मिलितवान्। पश्चात् अद्य पीस पार्क इत्यत्र स्थितायाः महात्मा गांधिनः प्रतिमायाः उपरि पुष्पाञ्जलिमपि अर्पितवान्। प्रधानमंत्री सेशेल्स देशस्य त्रिदिवसीयं सफलं भ्रमणं समाप्य भारतं प्रति प्रस्थितवान्। इतः पूर्वञ्च प्रधानमंत्री मोदी सेशेल्स देशस्य राष्ट्रिय दिवसस्य समारोहे भागम् अगृह्णात्, यत्र देशस्य स्वतंत्रतायाः 50 वर्ष पूर्ति समारोहः आयोजितः आसीत्। श्रीमोदी सम्माननीय अतिथि रूपेण उत्सवे भागम् अगृह्णात्। सेशेल्स देशस्य राष्ट्रपतिना डॉ. पैट्रिक हर्मिनी वर्यस्य आमंत्रणे आयोजितेस्मिन् भ्रमणे द्वयोः नेत्रोः मध्ये स्वास्थ्य सेवा, शिक्षा, क्षमता निर्माणं, समुद्रीय सुरक्षा, रक्षा इत्यादिषु क्षेत्रेषु सहकारादिषु विषयेषु विस्तृत रूपेण वार्तालापः अभवत्। प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य अवदत् यत् तस्य सेशेल्स देशस्य यात्रा महत्वपूर्णैः परिणामैः पूरितम् अस्ति, येन भारत सेशेल्स देशयोः मैत्री प्रवर्धिता भविष्यति। सामाजिकान्तर्जालीये सन्देशे प्रधानमंत्री अवदत् यत् विगत 15 वर्षेषु उभयोः देशयोः मध्ये सम्बन्धः सुदृढविश्वासेन संयुक्त प्रगतिना च चिह्नितः अस्ति। यदा तु आगामी 50 वर्षाणि नवान्वेषणेन सुस्थिरतया संयुक्त समृद्ध्या च निर्धारिताः भविष्यन्ति। सः सेशेल्स देशस्य स्वातन्त्र्यस्य 50वें वर्षे आचर्यमाणस्य राष्ट्रिय दिवसस्य समारोहे भागग्रहणाय हर्षं प्रकटितवान्। श्रीमोदी सेशेल्स देशस्य राष्ट्रपत्ये डॉ. पैट्रिक हर्मिनी इत्यस्मै सेशेल्स देशस्य सर्वकाराय, जनानां च स्नेहाय धन्यवादम् अददात्। गृहमन्त्रिणः अमितशाहस्य उपस्थितौ अद्य नवदेहल्यां हरियाणा राजस्थानयोः सर्वकारयोः यमुना जलपरियोजनायाः निर्माणाय कार्यान्वयनाय च सन्धिपत्रेषु हस्ताक्षराणि जातानि। अवसरेऽस्मिन् भाषमाणः श्रीशाहः अवदत् यत् अनया सन्ध्या हरियाणा राजस्थानयोः जनानां प्रायः दशकत्रय पुरातना जलसम्बद्ध समस्या समापिता अस्ति। सः अवदत् यत् एषा सहमतिः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना प्रदत्तस्य समाधानमन्त्रस्य उत्कृष्टम् उदाहरणम् अस्ति इति। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ आन् एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। सर्वोच्चन्यायालयेन अद्य श्रीरामजन्मभूमितीर्थक्षेत्रन्यासेन प्राप्तानां दानानां कथित वित्तीय अनियमिततानां विषये न्यायालयस्य निरीक्षणेन अन्वेषणं तथा फॉरेंसिक लेखापरीक्षणञ्च याच्यमानस्य पीआईएल इत्यस्य त्वरित विचारावेदनं निराकृतम्। न्यायमूर्ति एमएम सुन्दरेशः, शीलनागो च अत्यावश्यकतायाः विषये प्रश्नम् अकुर्वन् ग्रीष्मकालस्य विरामस्यानन्तरं न्यायालयस्य पुनः उद्घाटनानन्तरं च याचिकायाः सूचीकरणं करणीयम् इति निर्देशमपि दत्तवन्तौ।

0: केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा अद्य त्रिभाषा नीति विषये मार्गदर्शिका प्रसारिता। एकस्मिन् वक्तव्ये बोर्ड इत्ययम् अवदत् यत् साम्प्रतिकः दशमवर्गः नूतन भाषानीतेः अनुकरणं न करिष्यति इति। सप्त अष्ट नवेति वर्गेषु अध्ययनं कुर्वतां वर्तमानानां छात्राणां कृते एषा नीतिः अस्ति। अग्रिम वर्षादारभ्य एव दशमवर्गीय छात्रेभ्यो अपि तृतीय भाषायाः नीतिः अनिवार्या भविष्यति। CBSE इत्यपि अकथयत् यत् सप्त अष्ट नवेति श्रेण्याः छात्राः ये पूर्वमेव विदेशीय भाषाद्वयं स्वीकृतवन्तः ते एकस्याः अतिरिक्तस्य देशीय भाषायाः अध्ययनं कुर्वन्तः तथैव अनुवर्तयितुम् अनुमताः भविष्यन्ति इति। सर्वकारेण जनविश्वास उपबन्धानां संशोधनम् इत्यधिनियमः 20/26 इत्यस्य माध्यमेन विधिमापन अधिनियमः 90/2000 इत्यस्यान्तर्गतं परिष्कार सूचना व्यवस्था प्रवर्तिता भविष्यति इति। दिल्लीति राष्ट्रिय राजधानी क्षेत्रे SIR इत्युक्ते मतदातॄणां विशेष गहन पुनरीक्षण इति अभियानान्तर्गतं मतदातृभ्यः निर्वाचक गणना प्रपत्राणां प्रतिगृह वितरणाभियानं स्वस्तनादारप्स्यते। देहलीनगरस्य मुख्य निर्वाचनाधिकारी अशोक कुमारः अद्य नवदेहलीनगरे प्रसारमाध्यमान् सम्बोधयन् एतत् अघोषयत् यत् मतदान केन्द्रस्तरीय BLO इत्याख्याः अधिकारिणः स्वस्तनादारभ्य अग्रिममासस्य 29 दिनाङ्कपर्यन्तं कार्यमिदं सम्पादयिष्यन्ति इति। श्रीकुमारः अवदत् यत् अगस्तमासस्य 5 दिनाङ्कात् सितम्बरमासस्य 4 दिनाङ्कपर्यन्तम् अभियोगाः आक्षेपाश्च निवेदयितुं शक्यन्ते। अन्तिमा निर्वाचकसूचिः अक्टूबरमासस्य 7 दिनाङ्के प्रकाशिता भविष्यति।
1: जो हमारे लिए डेट है हाउस टू हाउस, जिसमें BLOs एक एक घर जाकर सभी इलेक्टर्स को इनुमरेशन फॉर्म डिस्ट्रीब्यूट करेंगे, वो 30 तारीख से शुरू हो जाएगी और 29 जुलाई तक फॉर्म वापसी की भी डेट है। और इसके लिए जो हमारे 13,033 बूथ्स हैं वो सभी पे BLOs अपॉइंटेड हैं, तो सभी BLOs को उनके इनुमरेशन फॉर्म हमने दे दिए हैं, जो कि कल सुबह से अपनी कार्रवाई शुरू कर देंगे। इसके साथ साथ ऑनलाइन फॉर्म भरने की भी सुविधा दी गई है।
0: भारत ऋतु विज्ञान विभागेन स्वस्तनं यावत् उपहिमालयीय पश्चिम बंग क्षेत्रे सिक्किम प्रदेशे च प्रचण्डतः अतिप्रचण्ड तरायाः वर्षायाः पूर्वानुमानं कृतमस्ति। बुधवासरं यावत् अरुणाचल प्रदेशे, असम राज्ये, मेघालये, केरलम राज्ये, माहे प्रदेशे च प्रचण्ड वृष्टिः भविष्यतीत्यपि ऋतु विभागेन पूर्वानुमानं कृतम्। फीफा विश्वचषक क्रीडायाः नॉकआउट इति चरणे संयुक्तराज्य अमेरिका देशस्य लॉस एंजलिस नगरे प्रथमायाः नॉकआउट इति स्पर्धायां कनाडा देशः दक्षिण अफ्रीका देशं 1-0 पराजयत्। बैडमिंटन क्रीडायां भारतीयः क्रीडकः किदंबी श्रीकान्तः US ओपन क्रीडायां पुरुष एकल स्पर्धायां रजत पदकं विजितवान् इति वार्ताः।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. ముందుగా ఫిట్నెస్ మంత్రాల్లో కొన్ని వివరాలు తెలుసుకుందాం. మనం రోజులో ఎన్ని గంటలు కూర్చుంటున్నాం అని ఎప్పుడైనా లెక్క వేశారా? ఆధునిక జీవనశైలిలో మనం కదులుతున్న సమయం కంటే కూర్చునే సమయమే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఫిట్నెస్ మంత్రాలో ఆధునిక ఆరోగ్య శత్రువుగా మాడిన సిడెంటరీ లైఫ్ స్టైల్, అంటే కదలిక లేని జీవనం గురించి, దాని నుంచి బయటపడే మార్గాల గురించి మాట్లాడుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల ప్రకారం శారీరక కదలికలు లేకపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణమవుతున్న 4వ అతిపెద్ద ప్రమాదం. గంటల తరబడి కూర్చొని అతుకుపోయి పనిచేయడం వల్ల మెడనొప్పి, వెన్నునొప్పి, స్థూలకాయం, చివరకు గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి. దీన్నే వైద్యులు సిట్టింగ్ డిసీజ్ అని పిలుస్తున్నారు. మరి దీని నుంచి మనం ఎలా బయటపడాలి అంటే, వ్యాయామశాలకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే, రోజువారీ అలవాట్లను మార్చుకోవడం మరొక ఎత్తు. మీరు ఆఫీసులో ఉన్నా

ఇంట్లో చదువుకుంటున్న ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కుర్చీలోంచి లేచి కనీసం 2 నిమిషాల పాటు అటు ఇటు నడుస్తూ ఉండాలి. ఇది మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వీలైనంత వరకు చిన్న చిన్న పనులకు నడకను ఎంచుకోవాలి. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఒకే చోట కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉండాలి. రోజులో కేవలం 30 నిమిషాలు ఏకాగ్రతతో చేసే వ్యాయామం మీ శరీరంలోని జీవక్రియను ఉత్తేజపరుస్తుంది. మన శరీరం యంత్రం లాంటిది. యంత్రం కదలకుండా ఉంటే తుప్పు పడుతుంది. మనిషి శరీరం కూడా అంతే. కూర్చోవడం కంటే కదలడం వల్లనే మనకు శక్తి పెరుగుతుంది. మన మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది కదా. ఇక నుండైనా ఎక్కువసేపు కూర్చోకుండా ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి నడుస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఫిదా చిత్రం నుండి హేమచంద్ర పాడిన పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత అంశం వికాసం. ఇందులో ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో చేనేత వస్త్ర పరిశ్రమలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే మారుతున్న కాలంతో పాటు ఈ రంగంలో ఆధునిక సాంకేతికతను జోడించడం, పర్యావరణ హితంగా వస్త్రాలను ప్రాసెస్ చేయడం ఇప్పుడు చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకమే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ స్కీమ్. మన దేశంలో వస్త్ర పరిశ్రమలో ప్రాసెసింగ్ అనేది ఒక ముఖ్యమైన భాగం, కానీ చిన్న తరహా యూనిట్లకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉండవు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం కలగడమే కాకుండా ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారమే ఈ ఐపిడిఎస్ వస్త్ర పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి అత్యాధునిక ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. దీనివల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది. రంగులు అద్దడం, ఫినిషింగ్ చేయడం వంటి ప్రక్రియల కోసం ఆధునిక పరికరాలతో కూడిన యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక తోడ్పాటు అందుతుంది. ఈ సదుపాయాల వల్ల స్థానిక చేనేత వస్త్ర పరిశ్రమల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యత లభిస్తుంది. తద్వారా మన చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి, ఆదాయం పెరుగుతాయి. స్వయం సమృద్ధి భారత్ సాధనలో మన చేనేత వస్త్ర పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలను సరైన సమయంలో అందిపుచ్చుకొని సాంకేతికతను వాడుకున్నప్పుడే మన కుటీర చిన్న తరహా పరిశ్రమలు విశ్వవిఖ్యాతమవుతాయి. ఇవండి ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ గురించి కొన్ని వివరాలు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. రాజా చిత్రం నుండి చిత్ర పాడిన పాట.

సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత అంశం ప్రేరణ. ఒక ప్రభుత్వ పాఠశాల ఏ విధంగా ప్రేరణగా నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం. పుస్తకాల్లోని పాఠాలే కాదు, ప్రకృతి ఇచ్చే పాఠాలు కూడా జీవితాన్ని మారుస్తాయి. ఈరోజు మన ప్రేరణలో మనం తెలుసుకోబోయే అద్భుతమైన కథ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామానికి చెందిన ఒక ప్రభుత్వ పాఠశాల గురించి. మనం తరచుగా వింటుంటాం, ప్రభుత్వ పాఠశాలలంటే సౌకర్యాలు తక్కువని, విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని. కానీ మామిడిపల్లిలోని ప్రభుత్వ పాఠశాల మాత్రం అందరికీ ఒక పాఠం నేర్పుతోంది. పాఠశాల ఆవరణలో వందలాది పండ్ల మొక్కలు, నీడనిచ్చినే చెట్లు, కూరగాయల తోటలు ఇవన్నీ విద్యార్థుల చేతిలే పెంచాయి. మధ్యాహ్న భోజనానికి కావలసిన కూరగాయలను అక్కడే పండించుకుంటున్నారు. దీనివల్ల విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాదు, ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత, ఆహార విలువలు వంటివి చిన్నతనం నుంచే అలవడుతున్నాయి. ఈ ప్రయోగం వల్ల ఫలితం ఏంటో తెలుసా? చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విద్యార్థులు ఈ పాఠశాలలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి ఒడిలో నేర్చుకునే విద్య ఎప్పటికీ మర్చిపోలేనిది. పర్యావరణాన్ని కాపాడాలంటే ఎక్కడో అడవులకు వెళ్ళక్కర్లేదు, మన పాఠశాల నుంచే మొదలుపెట్టవచ్చు అని ఈ మామిడిపల్లి పాఠశాల నిరూపిస్తోంది. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న అడుగు ఊరు రూపురేఖలనే ఎలా మారుస్తాయో చెప్పడానికి ఈ మామిడిపల్లి పాఠశాల ఒక సజీవ సాక్ష్యం. మన చుట్టూ ఉన్న ప్రభుత్వ సంస్థలను, పాఠశాలను మనమే బాగు చేసుకుందాం. ఆ బాధ్యత మనందరిది. విన్నారు కదా, ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం నుండి శ్రావణ్ భార్గవి, శశికిరణ్ పాడిన పాట వింటారు.

సాయం సమీరంలో చివరి అంశం వ్యక్తిత్వం. నేటి పోటీ ప్రపంచంలో విజయానికి కేవలం డిగ్రీలు

తెలివితేటలే సరిపోతాయా అంటే కాదు కాదు అంటున్నాయి ఆధునిక పరిశోధనలు. మన జీవితంలోని సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఒత్తిడిలో ఉన్నప్పుడు సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి, ఎదుటివారి బాధను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ మన భావోద్వేగ ప్రజ్ఞపైనే ఆధారపడి ఉంటాయి. చాలామంది యువత కోపం, అసహనం లేదా అతి ఉత్సాహం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తర్వాత బాధపడుతూ ఉంటారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం అనేది ఒక కళ, దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మీకు ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు ఆందోళనగా ఉంటారు, ఇలాంటి పరిస్థితులను ముందుగానే గమనించాలి. మీ భావాలను మీరు అంగీకరించడం నేర్చుకోవాలి. ఒక పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే ఉద్వేగంతో ప్రతిస్పందించకూడదు. కాసేపు ఆగాలి, లోతుగా ఆలోచించి శాంతంగా స్పందించాలి. ఇదే గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచించాలి, వారి మాటలను వినడం అలవాటు చేసుకోవాలి. ఇది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ సామాజిక సంబంధాలను బలపరుస్తుంది. మీ మెదడు మిమ్మల్ని తెలివైన వారిని చేస్తుంది, కానీ మీ గుండె మిమ్మల్ని గొప్ప మనిషిని చేస్తుంది. ఒక వ్యక్తికి ఉండాల్సిన అతిపెద్ద లక్షణం నియంత్రణ. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం, విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండటం, ఇవే మీ వ్యక్తిత్వానికి గీటురాళ్ళు. ఇవండి ఈరోజు సాయం సమీరంలో కొన్ని అంశాలు. ఇప్పుడు అమృత చిత్రం నుండి హరిహరన్ చిన్మయి పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ రాత్రి ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు అంశం గురించి గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం జానపద గీతాలు ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి. 8:00 స్వరమాలిక. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 9:30 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో వై మదర్ లాంగ్వేజ్ మ్యాటర్స్ అంశం గురించి డాక్టర్ షైనీస్ అన్నే రనడే ఆంగ్ల ప్రసంగం వింటారు. అనంతరం తెలుగు సినిమా పాటలు ఉంటాయి. 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో రేపు 6:00 దేశభక్తి గీతం మానవతా మందిరమై బృందగానం వింటారు. రచన శ్రీ కె రంగారావు, సంగీతం శ్రీ నల్లూరి సుదీప్ కుమార్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీరామదాస్ కీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమం వింటారు. సంకలనం శ్రీ స్వామి.

స్వామి యతిరాజానంద. పఠనం కే కామాక్షమ్మ. 6:35 పొలం పనుల కార్యక్రమంలో పెద్ద పశువులు వానాకాలంలో జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి సూచనలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమీరాల్లో ముందుగా నేటి మాట శీర్షికన దాదాబాయి నవరోజీ, స్వాతంత్ర సమరయోధులు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారుల వర్ధంతి సందర్భంగా వారిరువురి జీవిత విశేషాలు వింటారు. అనంతరం మన జ్ఞానపీఠ త్రయం అభయం గురించి డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. తర్వాత భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం సాగరిక పాడిన భక్తి గీతాలు, పుష్పాంజలి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి ఉదయ సమయాల్లో. 8:30 విజయవాడ అమరావతి సమాచార లేఖ వింటారు. విజయవాడ కేంద్రం నుండి చదివిన వారు ఐ శ్రీనివాసరావు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి అరుణ గారి గానం ప్రసారమవుతుంది. శ్రీ రామ్ చరణ్ వయలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 8:59 తిరిగి 10:15 పాటలపల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో నషాముక్త్ భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 12:10 మధుమంజరి, 12:40 సంధ్యారాగంలో మోకాళ్ళ నొప్పులు నివారణ గురించి డాక్టర్ టి సోమేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తేతల్ దిలీప్ కుమార్ రెడ్డి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో సమాజంపై సోషల్ మీడియా ప్రభావం గురించి వింటారు. నిర్వహణ శ్రీమతి డి శ్రీదేవి. 2:31 రంగస్థలి కార్యక్రమంలో సత్య హరిచంద్ర నాటకం అరణ్య సీనులో హరిచంద్రుని పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ వి తవటయ్య, హార్మోనియం శ్రీ ఏ చిరంజీవులు. ఇక సాయంత్ర ప్రసారంలో 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:30 లండన్లోని ఓవల్ గ్రౌండ్స్లో ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ జట్ల మధ్య ప్రపంచ కప్ 2026 మ్యాచ్కి సంబంధించిన హిందీ మరియు ఆంగ్ల భాషల ద్విభాషా వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. రేడియో సెట్లలో మాత్రమే వినగలరు. రోజువారీ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వినవచ్చు. ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇవి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నర్అప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వాద్రా, లెఫ్టినెంట్ జనరల్ మోహిందర్ పాల్ సింగ్లు అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లను అణిచివేయడంలో సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసమాన

0: శౌర్యాన్ని కూడా ఈ సందర్భంగా పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బ్రిక్స్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో మంత్రితో సమావేశమైంది. ఇన్నోవేషన్, స్టార్టప్లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశోధనల్లో బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. భారతదేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రతిపాదనలతో కలిసి పనిచేయాలని బ్రిక్స్ ప్రతినిధి బృందాన్ని కోరారు. తన సీషెల్స్ పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమపై చూపిన ఆదరాభిమానాలకు గాను సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ఫ్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 50 ఏళ్లుగా ఇరుదేశాల మధ్య నమ్మకం, పరస్పర పురోగతితో సంబంధాలు కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిరత, ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయని సామాజిక మాధ్యమంలో మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో కొత్త నిబంధనల వల్ల సరికొత్త సాంకేతికత, వ్యవస్థల ఉత్పత్తి, సైన్యంలోకి వాటి చేరిక వేగవంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు డిఆర్డీఓ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ నిబంధనలను ఆయన విడుదల చేశారు. వివిధ స్థాయిల్లో క్రియాశీల అధికారాలు పెంచడం, ప్రయోగాలు, పరీక్షల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, ఈ నిబంధనల వల్ల పరిశ్రమలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ ఆత్మనిర్భర్ భారత్ రక్షణ సన్నద్ధతకు దోహదపడుతుందన్నారు. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ది ప్రాజెక్టుల సమర్థత, జవాబుదారీతనం సకాలంలో అమలును పెంచడానికి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ ఎస్ఎన్ రాజా సుబ్రమణి, డిఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ ఆయన, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ వైద్య కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన, వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నాయని ఆ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళలో, అలాగే రాబోయే

0: మూడు రోజుల్లో బీహార్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ పరిసరాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు పడతాయని హెచ్చరించింది. అలాగే ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్లో రేపటి వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో చైనీస్ తైపీకి చెందిన సూ లింగ్ యాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 స్కోర్తో శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ కింద ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయనకు అంతర్జాతీయ టైటిల్ ఏదీ దక్కలేదు. దేశ సమగ్రాభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్ధిని చేకూరుస్తుందని అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఫర్వణిలో వసంతరావ్ నాయక్ మరఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి.
2: అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోతున్నటువంటి అంశము చాలా ఆసక్తికరమైనది, మన ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎంతో ఉపయోగకరమైనది. అదే ఖరీఫ్ సీజన్లో చిరుధాన్యాలను పండించి ఆ తర్వాత రబీలో శనగ పంటను సాగు చేయడం. అంటే ఒకే భూమిలో సంవత్సరములో రెండు పంటలు, రెండు లాభదాయకమైనవి కావడము, రెండు ఆరోగ్యకరమైనవి, రెండు నేలకు మేలు చేసేవి. ఈ పంట విధానము, క్రాపింగ్ సిస్టమ్ నుండి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రోజుల్లో చిరుధాన్యాలకు మంచి మార్కెట్ డిమాండ్ అనేది ఏర్పడుతోంది. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సిరిధాన్యాల సంవత్సరముగా ప్రకటించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీటి యొక్క ప్రాముఖ్యత అనేది బాగా పెరిగింది. మరోవైపు మన రాష్ట్రంలో శనగ 300,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండడము, తర్వాత శనగకు మంచి ధర ఉండడం అనేది ఉంది. ఈ రెండింటినీ కలిపి సాగు చేస్తే రైతులకు ఏడాది మొత్తము ఆదాయము వస్తుంది. ఇవి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ పంట విధానము ఎందుకు ముఖ్యమనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్లోని వర్షాధార ప్రాంతాలు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన అనంతపురము, కడప, చిత్తూరు, కర్నూలు, అలాగే

ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పొడి భూముల్లో నైరుతి ఋతుపవనాల వర్షపాతము చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో దీర్ఘకాలిక పంటలు పండించడము చాలా కష్టము, నష్టము అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే తక్కువ వ్యవధిలో పక్వానికి వచ్చే చిరుధాన్యాలు ఇక్కడ ఎంతో అనుకూలము తర్వాత సిఫారసు చేస్తూ ఉంటారు. ఈ సిరిధాన్యాలు 70 నుండి 90 రోజుల్లో కోతకు వస్తాయి. అంటే జూన్ జూలై నెలల్లో విత్తితే సెప్టెంబర్ చివరికి లేదా అక్టోబర్ ఆరంభానికి పంట చేతికి వస్తుంది. ఆ తర్వాత నేలలో నిల్వ ఉన్నటువంటి తేమను ఉపయోగించుకొని అదే నేలలో శనగను విత్తుకోవచ్చు. ఇదే ఈ పంట విధానం యొక్క గొప్ప సందేశం. భూమి ఖాళీగా ఉండదు మరియు రెండు పంటలు చేతికి వస్తాయి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయము ఏంటంటే శనగ అనేది లెగ్యూమ్ జాతికి చెందినటువంటి పంట. అంటే గాలిలోని నత్రజనిని భూమిలో నిల్వ చేస్తుంది. అలాగే ముందు పండించే చిరుధాన్యాల వల్ల భూమి లోపల పోషకాలు తగ్గినట్లయితే శనగ ద్వారా నేల తిరిగి సారవంతమవుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి క్రాప్ రొటేషన్ యొక్క సిద్ధాంతం. ఖరీఫ్లో పండించదగినటువంటి సిరిధాన్యాల విషయానికి వస్తే ఇప్పుడు ఖరీఫ్లో మనము ఏ చిరుధాన్యాలను పండించుకోవచ్చు అనేది మనం చూద్దాం. ప్రధానంగా 5 రకాలైనటువంటి సిరిధాన్యపు పంటలు ఉన్నాయి. అవి కొర్రలు, సజ్జలు అంటే గంటెలు, అలాగే రాగులు లేక తైదలు, అలాగే సామలు మరియు ఆరికలు. వీటన్నింటినీ షార్ట్ డ్యూరేషన్ మిల్లెట్ క్రాప్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. వీటిని ఒక్కొక్కటి విడివిడిగా ఇప్పుడు మనము తెలుసుకుందాం. కొర్రలు. కొర్రలను ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ మిల్లెట్ అనేసి అంటూ ఉంటాము. అలాగే కొర్రలు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి సిరిధాన్యపు పంట. ఎరువులు లేకుండా తగు మోతాదులో వాడుతూ తక్కువ నీటితో పండేటటువంటి పంట ఇది. విత్తే సమయం విషయానికి వస్తే జూను 2వ పక్షం నుండి జూలై 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. అలాగే విత్తన మోతాదు ఎకరానికి 3 నుండి 4 కిలోలు. వరుసల మధ్య 25 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 8 నుండి 10 సెంటీమీటర్ల ఎడమ అనేది ఉంచుకోవాలి. మంచి యాజమాన్యముతో ఎకరానికి 8 నుండి 10 క్వింటాళ్ళ వరకు దిగుబడిని మనము పొందవచ్చు. కొర్రలకు అనుకూలమైనటువంటి రకాలు మనం గమనించినట్లయితే సూర్యనంది, ప్రసాద్, అలాగే SIA 3156, మహానంది, రేనాడు, గరుడ, ఇలాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకాలు ఉన్నాయి. ఈ రకాలన్నీ కూడా 75 నుండి 85 రోజుల్లో పక్వానికి వస్తాయి. చీడపీడలు అనేది ఉధృతి తక్కువగా ఉంటుంది. ధర కూడా క్వింటాలకు 3000 నుండి 4000 వరకు మార్కెట్ రేటు ఉంది. అలాగే సజ్జలు లేదా గంటెలు, ఇంగ్లీష్లో పర్ల్ మిల్లెట్ అనేసి అంటూ ఉంటారు. సజ్జలు అత్యంత కరువును తట్టుకునే పంట. ఇది ఇసుక నేలలు, తేలికపాటి ఎర్ర నేలలు, తక్కువ సారం ఉన్నటువంటి భూముల్లో కూడా బాగా పండుతాయి. విత్తే సమయం విషయానికి వస్తే జూన్ నుండి జూలై మధ్య వరకు విత్తుకోవచ్చు ఖరీఫ్లో. అలాగే విత్తన మోతాదు కూడా ఎకరానికి 1.5 నుండి 2 కేజీల వరకు విత్తన మోతాదు అనేది సిఫారసు చేస్తూ ఉంటాము. అలాగే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల ఎడముతో ఈ సాగు అనేది చేస్తూ ఉంటారు. దిగుబడి కూడా ఎకరానికి 10 నుండి 15 క్వింటాళ్ళ వరకు ఉంటుంది. సిఫారసు చేయబడినటువంటి రకాలు వంగడాలు మన ఆంధ్రప్రదేశ్కు మనం గమనించినట్లయితే కొత్తగా APHB 126 అనే వంగడము అనంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానము నుండి విడుదల అయినది. ఇది చాలా మేలైనటువంటి సజ్జ హైబ్రిడ్ రకము. అలానే మనకు HHB 66 ఇంప్రూవ్డ్ అనేసి, తర్వాత ధనశక్తి అని, అలాగే ABV 04 అనే రకాలు రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. వీటి యొక్క పంట కాలాన్ని మనం గమనించినట్లయితే 75 నుండి 85 రోజులుగా ఉంటుంది. సజ్జలు పోషకాహారం పరంగా చాలా శక్తివంతమైనవి మరియు ఐరను, జింకు,

ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. తర్వాత పంట అనేది రాగులు. ఈ రాగులు చిత్తూరు, అనంతపురము, వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందినటువంటి, ప్రాచుర్యం ఉన్నటువంటి పంటలు. కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది. విత్తే సమయము జూన్ మధ్య నుండి జూలై చివరి వరకు సిఫారసు చేయడం జరిగింది. నేరుగా విత్తడము లేదా నారు పెంచి నాటడం అనేది రెండు రకాలుగా చేస్తూ ఉంటారు. విత్తనం మోతాదు అనేది నేరుగా విత్తితే ఎకరానికి 4 కిలోలు, నారు పద్ధతి ద్వారా అయితే 2 కిలోల విత్తనముతో మనము సాగు చేసుకోవచ్చు. వీటిలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకాలను మనం గమనించినట్లయితే వకుల అనేది రాయలసీమ ప్రాంతాలలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రాగి రకం. అలాగే వేగవతి, ఇంద్రావతి, గోస్తని, రత్నగిరి మరియు మారుతి అనే ఈ రకాలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువగా సాగులో ఉంటాయి. ఈ రాగి పంట యొక్క పంట కాలాన్ని అనేది 100 నుండి 110 రోజులు ఉంటుంది. దిగుబడి ఎకరానికి 10 నుండి 12 క్వింటాళ్ళు. మధుమేహ రోగులకు అంటే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు రాగులు అనేటివి చాలా మంచివి. ఈ కారణంగా మార్కెట్లో రాగులకు మంచి డిమాండ్ అనేది ఉంది. అలాగే కనీస మద్దతు ధర కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల రాగుల సాగు అనేది కూడా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది. అలాగే మరి యొక్క పంట అనేది సామలు. ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్ అనేసి అంటూ ఉంటాం. సామలు తక్కువ వర్షపాతంలో పండే అత్యంత మొండి రకానికి సంబంధించినటువంటి పంట. విత్తే సమయము జూను మరియు జూలై. అలాగే విత్తన మోతాదు కూడా ఎకరానికి 3 కిలోలు. పంటకాలం అనేది కేవలము 70 నుండి 75 రోజులు మాత్రమే ఉంటాయి. ఇంత తక్కువ సమయములో పంట చేతికి వస్తుంది కాబట్టే ఈ తర్వాత శనగ సాగుకు సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. సిఫారసు చేయబడినటువంటి రకాలు ఓఎల్ఎం 203, ఓఎల్ఎం 36, జేకే 8. ఇవి ఎకరానికి 6 నుండి 8 క్వింటాళ్ళ వరకు దిగుబడిని ఇస్తూ ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సామలు ఆరోగ్యానికి చాలా మంచిదిగా మనకు ఈ కన్జ్యూమర్స్ చెప్తూ ఉంటారు. అలాగే మరి ఒక పంట ఆరికలు. ఈ ఆరికలను ఇంగ్లీష్లో కోడో మిల్లెట్ అనేసి అంటూ ఉంటారు. ఈ ఆరికలు కూడా చాలా తక్కువ వ్యవధిలో పక్వానికి వచ్చే పంట. విత్తే సమయం అనేది జూను మరియు జూలై సంబంధంగా ఉంటుంది. అలాగే విత్తన మోతాదు కూడా ఎకరానికి 4 కిలోలు. పంటకాలము దాదాపుగా 90 నుండి 100 రోజులుగా ఉంటుంది. దిగుబడి ఎకరానికి 6 నుండి 10 క్వింటాలుగా నమోదవుతాయి. ఈ ఆరికలలో ప్రముఖ రకాలు మనం గమనించినట్లయితే CO3 అనే రకము, అలాగే JK41 అనే రకాలు ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఆరికలు 8 నుండి 10 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంటాయి. పురుగు అనేది పట్టదు. ఈ ఆరికలకు పైన లేయరు 7 పొరలు ఉంటాయి కాబట్టి వీటికి సాధారణంగా పురుగు నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఆహార భద్రతకు చాలా ఉపయోగపడుతుంది. చిరుధాన్యాల సాగుకు సాధారణ సిఫారసులను మనం గమనించినట్లయితే ఈ అన్ని చిరుధాన్యాలకు కొన్ని ఉమ్మడి సిఫారసులు ఉన్నాయి. ముందుగా భూమిని తయారు చేసుకోవడము, ఒక లోతైనటువంటి దుక్కి, తర్వాత 2-3 చదును దుక్కులు చేయాలి. అలాగే భూమిలో పూర్తిగా కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తన శుద్ధి తప్పనిసరి. తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం కానీ లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎరువుల విషయానికి వస్తే ఆఖరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువును వేయాల్సి ఉంటుంది. రసాయన ఎరువులు తక్కువ మోతాదులోనే సరిపోతాయి. ఎకరానికి 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ అనేది సిఫారసు చేసినటువంటి మోతాదు. విత్తే సమయంలో సగం నత్రజనిని, మొత్తం భాస్వరాన్ని, పొటాష్ను వేసుకోవాల్సి ఉంటుంది. మిగతా సగము నత్రజని అనేది విత్తిన 30 రోజుల తర్వాత పైపాటుగా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కలుపు నిర్వహణ

శోభన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. విత్తిన 20 నుండి 25 రోజులకు ఒకసారిగా, అలాగే 40 నుండి 45 రోజులకు మరోసారి రెండు దపాలుగా కలుపును అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కలుపును తీసుకోవడానికి మనకు యంత్రాలను వాడుకోవడం కానీ, లేదంటే కూలీలతో కానీ, లేకపోతే కలుపు మందులను వాడి ఈ కలుపును తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటిలో చీడ పీడలు అనేది పురుగు కానీ తెగులు కానీ పెద్దగా రావు. అయితే కాండము తొలిచే పురుగు అలాగే పూత పురుగు ఆశించినప్పుడు ఎకరానికి 400 ml అంటే 400 ml క్లోరిపైరిపాస్ కానీ లేదా క్వినాల్పాస్ కానీ మనం వాటితో మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ చిన్నపాటి ఏదైనా పురుగుకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా ఉన్నా కూడా మనము నివారించుకోవచ్చు. తర్వాత అంశము చిరుధాన్యాలలో కోత తర్వాత శనగ సాగు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి భాగానికి వద్దాం. చిరుధాన్యాల కోత తర్వాత శనగను ఎలా విత్తాలి? చిరుధాన్యాలను సెప్టెంబర్ చివరి వారం నుండి అక్టోబర్ మొదటి పక్షం మధ్యలో వేస్తే వెంటనే భూమి సిద్ధం చేసుకొని అక్టోబరు 2వ పక్షం నుండి నవంబర్ మొదటి వారం లోపల శనగ విత్తుకోవాలి. ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. శనగ వెంటనే విత్తాలి, ఎందుకంటే భూమిలో తేమ ఉండగానే విత్తితే మంచి మొలక అనేది వస్తుంది. ఆలస్యం చేస్తే తేమ తగ్గిపోయి మొలక సరిగ్గా రాదు, మరియు దిగుబడి మీద కూడా ప్రభావము వస్తుంది. కాబట్టి చిరుధాన్య పంట కోశాక భూమిలో ఉండే వేరు భాగాలు అవశేషాలు భూసారాన్ని పెంచుతాయి, మరియు ఇది శనగకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే భూమి తయారీ చాలా సరళంగా ఉండాలి. చిరుధాన్య పంట అవశేషాలను భూమిలోకి చేరేలా ఒక సన్నని దుక్కి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. శనగకు మెత్తని మృదువైన దుక్కి అవసరం లేదు, కాస్త రాతిగా ఉండే దుక్కి అనేది చాలా మంచిది. ఎందుకంటే వేర్ల ప్రాంతంలో గాలి సరిగ్గా పారాలి. మెత్తని దుక్కిలో వేళ్లకు గాలి అందదు, తర్వాత మొక్క కూడా సరిగ్గా ఎదిగేదానికి అవకాశము ఉండదు. సో కాబట్టి తర్వాత అంశము శనగ రకాలు మరియు విత్తనం విషయానికి మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు అనువైనటువంటి శనగ రకాలు చాలా ఉన్నాయి. అయితే JG11 అనే రకము రాష్ట్రంలో 90% వరకు విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉంది. ఇది దేశీ రకము. విత్తిన 95 నుండి 105 రోజుల్లోపల పక్వానికి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది, మరియు దిగుబడి కూడా ఎకరానికి 8 నుండి 12 క్వింటాల వరకు రైతులు తీస్తూ ఉంటారు. ఇతర మంచి రకాలు మనం వాటిని గమనించినట్లయితే NBEZ 3 అనేసి, తరువాత NBEZ 47, NBEZ 49 లాంటి దేశీ రకాలు, అలాగే CAC 2, NBEZ 119 కాబూలీ రకాలు అనేటివి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నుండి రైతాంగానికి ఇచ్చినటువంటి రకాలు. అలాగే CAC 2 అనేది పెద్ద గింజలతో కూడినటువంటి రకం. ఇది మంచి మార్కెట్ ధరను పొందుతుంది. విత్తన మోతాదు దేశీ రకాలకు అయితే ఎకరానికి 25 నుండి 30 కిలోలు, అలాగే కాబూలీ రకాలైతే 35 నుండి 40 కిలోలుగా సిఫారసు చేస్తూ ఉంటాము. అలాగే విత్తన శుద్ధి అనేది చాలా తప్పనిసరి చేసుకోవాల్సి ఉంటుంది. కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడర్మా విరిడే కానీ, 3 గ్రాముల థైరం కానీ, అలాగే 1 గ్రాము కార్బండిజంతో కానీ కలిపి విత్తనానికి పూసి విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎకరానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేస్తే వేళ్లకు నత్రజని స్థిరీకరణ అనేది బాగా జరుగుతుంది. సో కాబట్టి మనం ఈ రకంగా చేయడం ద్వారా మనము మొలక శాతాన్ని పెంచుకోగలుగుతాము, మరియు మొక్క కూడా ఆరోగ్యకరంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే శనగ విత్తే విధానాన్ని కూడా మనం గమనించినట్లయితే శనగ వరుసల మధ్య అనేది 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడమును పాటించాలి. అలాగే విత్తనాన్ని 5 నుండి 7 సెంటీమీటర్ల లోతులోనే మనం వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో ట్రాక్టర్ల ద్వారా ఎక్కువగా విత్తనం అనేది వేస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ సాలుకు మొక్కకు

మధ్య, అలాగే విత్తనము లోతు కూడా యాంత్రీకరణలో భాగంగా రైతాంగము పాటిస్తూ ఉంటారు. విత్తే ముందు భూమి లోపల తేమ అనేది తగినంతగా ఉండడం అనేది చూసుకోవాలి. తేమ లేకపోతే ఒక తడి నీరు పెట్టి తదుపరిగా మనము విత్తనం వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎరువుల విషయంలో శనగ చాలా తక్కువ అనేది మా రిక్వైర్మెంట్ ఉంటుంది, కానీ రైతులు ఎక్కువగా వేస్తూ ఉంటారు. అవసరం మేరకు ఈ నత్రజని ఆధారిత ఎరువులను మనం వాడుకోవడం అనేది చాలా అవసరం. ఇది నత్రజనిని తనకు తానే తయారు చేసుకుంటుంది కాబట్టి లెగ్యూమ్ జాతికి చెందినటువంటి పంట కాబట్టి మనము తగు మోతాదులోనే మనము విత్తే సమయంలో ఎకరానికి 8 కిలోల నత్రజనిని, 20 కిలోల భాస్వరము, 8 కిలోల పొటాష్ అనేది సరిపోతుంది. భాస్వరము ముఖ్యమైనది. ఇది మన రూట్ వేరు వ్యవస్థ అనేది పెరుగుదలకు, పూత ఏర్పడడానికి బాగా ఉపయోగపడుతుంది. నీటి యాజమాన్యం విషయానికి వస్తే శనగ ప్రధానంగా నేలలో నిల్వ ఉన్నటువంటి తేమను వాడుకొని పెరిగేటటువంటి పంట. ఎక్కువ నీరు అవసరం లేదు. ఒకవేళ నీటి వసతి ఉంటే 2 తడులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మొదటిది పూత దశలోనూ, రెండవది గింజ గట్టిపడే దశలో విత్తనానికి ఒత్తిడి అంటే నీటి సమస్య లేకుండా మనం జాగ్రత్తగా మనము నీటి లభ్యత ఉన్నప్పుడు మనం ఇచ్చినట్లయితే శనగ అనేది పంట ఈ నీటి సమస్యను అధిగమించి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ నీరు ఇస్తే మొక్క బాగా పెరిగి కాయలు తర్వాత గింజలు అనేది తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి తడి యాజమాన్యం అనేది ప్రధానంగా జాగ్రత్తగా మనము చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రధాన చీడ పీడలు తర్వాత వాటి నివారణ విషయానికి వస్తే శనగలో అత్యంత ప్రమాదకరమైన పురుగు శనగ పచ్చ పురుగు, తర్వాత దాన్ని పాడ్ బోరర్ అనేసి కూడా అంటూ ఉంటాము. ఇది కాయలను తొలిచి గింజలను తింటుంది. 70-75% వరకు దిగుబడి నష్టం అనేది కలిగిస్తుంది. సో కాబట్టి దీని నివారణకు పూత దశలో ఎకరానికి 5 ఫెరోమోన్ ట్రాప్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే NPV వైరస్ ద్రావణము ఎకరానికి 250 చొప్పున మనము పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగే తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్లయితే మన క్రిమి సంహారక మందులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇమామెక్టిన్ మెంజోయేట్ అనేసి 100 గ్రాములు ఎకరానికి, లేదా క్లోరాంట్రెన్లిప్రోల్ అనే క్రిమి సంహారక మందును 60 ml ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో మనం కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ శనగలో అత్యంత ప్రమాదకరమైనటువంటి శనగ పచ్చ పురుగును మనము నియంత్రించుకోగలుగుతాము. అలాగే తెగుళ్లలో కూడా ఎండు తెగులు తర్వాత వేరు కుళ్ళు తెగులు అనేసి 2 రకాలు అంటే కొద్దిగా ప్రమాదకరంగా ఎక్కువగా ఈ పొలాలలో శనగ పొలాలలో ఆశిస్తూ ఉంటాయి. విత్తన శుద్ధితో ఈ సమస్యలను చాలా వరకు మనము నివారించుకోవచ్చు. ఈ తెగుళ్లను తట్టుకునే రకాలను మనం ఎంచుకోవడం అనేది ప్రధానంగా మనం చేయాల్సి ఉంటుంది. వాటిలో JZ11 మరియు NBEZ 47 ఈ రెండు కూడా ఈ తెగుళ్లను తట్టుకుంటాయి. తర్వాత కాస్ట్ బెనిఫిట్, ఆదాయపు లెక్కలు మనం గమనించినట్లయితే ఈ పంట విధానంలో రైతుకు ఎంత ఆదాయం వస్తుందనేది ఒకసారి మనం గమనిద్దాం. ఎకరానికి కొర్ర పంటలో 8 క్వింటాళ్ళు వచ్చినట్లయితే క్వింటాలకు 4,000 రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉన్నట్లయితే దాదాపుగా 32,000 రూపాయలు మనకు వస్తుంది. అలాగే శనగ ఎకరానికి 10 క్వింటాళ్ళు దిగుబడి వచ్చినట్లయితే క్వింటాలకు 5,000 రూపాయల మార్కెట్ ప్రైస్ ఉందనుకుంటే కూడా 50,000 రూపాయలు మనకు ఒక ఎకరానికి సంబంధంగా దిగుబడి వస్తుంది. మొత్తానికి ఎకరానికి సంవత్సరంలో 82,000 రూపాయలు స్థూల ఆదాయం అనేది ఉంటుంది. అయితే ఖర్చులు 2 పంటలకు కలిపి కూడా సుమారుగా 25,000 నుండి 30,000కు మించి ఉండదు. కాబట్టి నికర ఆదాయం ఎకరానికి 50,000కు పైగా ఉంటుంది. కాబట్టి ఇది దీని యొక్క ఆదాయపు వివరాలు. ఇది ఒకే పంటతో పోలిస్తే చాలా ఎక్కువ. ఒక ఖరీఫ్ పత్తి లేదా వేరుశనగతో అంత ఆదాయం అనేది రాదు. పైగా 2 పంటలు పండించడం వల్ల ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంట నుండి ఆదాయం వస్తుంది. కాబట్టి రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే ప్రభుత్వ సహాయాలు తర్వాత ఇటువంటి విషయాలను మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

ఈ సిరిధాన్యాల సాగుకు ప్రోత్సహించడానికి అనేక పథకాలను అమలు చేస్తూ ఉంది. ఏపీఎంఐపి అలాగే రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైనటువంటి విత్తనాలు సబ్సిడీ ధరకు అందిస్తూ ఉన్నారు. ఈ సిరిధాన్యాలకు కనీస మద్దతు ధర కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మనము వాటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మార్క్ఫెడ్ ద్వారా శనగకు MSP ధరకు కొనుగోలు చేస్తూ ఉంటారు కాబట్టి దానిని కూడా జాగ్రత్తగా మనము యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే మీ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించినట్లయితే వీటికి సంబంధించినటువంటి వివరాలు అనేది తెలుస్తాయి. సో ఓవరాల్గా ఏంటంటే రైతు సోదరులకు నేను చెప్పాలనుకునేది, ఈరోజు మనము చర్చించుకున్నటువంటి ఖరీఫ్లో సిరిధాన్యాలు అలాగే రబీలో శనగ అనే పంట విధానము ఆంధ్రప్రదేశ్లోని వర్షాధార ప్రాంతాలకు ఇది ఒక వరం వంటిది. తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో రెండు పంటలతో పాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. భూమి సారవంతత అనేది పెరుగుతుంది, నేలలో తేమ అనేది సద్వినియోగం అవుతుంది. సో కాబట్టి చీడపీడల ఉధృతి కూడా తగ్గుతాయి కాబట్టి ఇది మన ఆహారంలో ఒక మంచి పోషకాలను కూడా మెరుగుపరుస్తుంది. ఈ శనగ పంటకు ముందు ఈ చిరుధాన్యాలు సిరిధాన్యాలను సాగును ఎలా చేసుకోవాలనేసి మనము చెప్తా ఉన్నాము. అయితే ఈ పంటలను ఏ ప్రాంతాలలో ఏ పంటలు వేసుకోవచ్చు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలలో ఈ సజ్జ పంట మరియు కొర్ర పంట ఈ రెండు ప్రధానమైనటువంటి పంటలు. అలాగే మనకు మార్కెట్లో ఈ ఆరికలు సామలకు సంబంధంగా బైబ్యాక్ సిస్టమ్ ఉన్నట్లయితే మనము ఇటువంటి పంటలను మనము వేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వ్యక్తిగతంగా రైతులు పంట పండించి తర్వాత అమ్ముకోవాలన్నప్పుడు కొంత సమస్యాత్మకంగా ఉంటాయి. కానీ ఇప్పుడు వీటి యొక్క ఈ సిరిధాన్యాల వినియోగం పెరగడము, సిరిధాన్యాల సాగు అనేది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వీటికి సంబంధించి ఒక ఉత్పత్తిదారుల సంఘము అంటే FPO ద్వారా మనము పండించి ట్రేడర్కు మనం అమ్మగలిగితే లేదా బైబ్యాక్ సిస్టంలో మనము ఏదన్నా వీటికి సంబంధించినటువంటి ఒక మొడాలిటీలో మనము వీటిని సాగు చేసినట్లయితే ఖచ్చితంగా లాభసాటి ధరకు మనము సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ మంది రైతులు ఈ సిరిధాన్యాల సాగులో మేము పంట సాగు చేస్తాము, ఎవరు వీటిని కొంటారు అనేది ఎక్కువగా రైతుల నుండి ప్రశ్నలు వింటూ ఉంటాము. సో కాబట్టి మనకు లోకల్గా కానీ తర్వాత మనకు ఏదైనా సరే వీటిని మేము కొంటాము అనే డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే వీటికి వెళ్లాల్సి ఉంటుంది. సిరిధాన్యాల వినియోగం అనేది తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో వీటిని ఎక్కువగా పంట పండించి రిస్క్ అనేది ప్రమాదం అనేది తెచ్చుకోకూడదు. ఎక్కువ వినియోగం ఉంది, సాగు ఉందో అక్కడ అటువంటి ప్రాంతాలలో మాత్రమే ఈ శనగకు ముందు ఈ సిరిధాన్యాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ శనగకు ముందు కొర్రను ఎక్కువగా సిఫారసు చేస్తూ ఉంటారు. కొర్ర కంటే కూడా ఇప్పుడు సజ్జ పంట అనేది ఎక్కువగా మనకు రైతులు ఇష్టపడతా ఉన్నారు. ఎందుకంటే సజ్జ అనేది నిలకడగా మార్కెట్ ప్రైస్ ఉండడము, తర్వాత ఇండస్ట్రీ డిమాండ్ ఉండడం వల్ల ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. తర్వాత పౌల్ట్రీ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా వీటికి యాక్సెప్టెన్స్ ఉండడం వల్ల వీటిని వాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ సిరిధాన్యపు పంటలు తర్వాత వాటితో పాటు జొన్న మరియు సజ్జ పంట ఇవన్నీ కూడా 9 రకాలైనటువంటి ఈ ముతక ధాన్యపు పంటలు అనేటి వీటిని ఆ యొక్క పంట కాలాన్ని బట్టి మనకు శనగ పంటకు ముందుగా ఈ కొర్రను అలాగే సజ్జను తర్వాత ఆరికలను సామలను సిఫారసు చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. సో కాబట్టి ఈ నల్లరేగడి భూములలో ఈ శనగ వేసే రైతాంగము దీని యొక్క సిరిధాన్యాల మార్కెట్ అడ్వాంటేజ్ను తీసుకోవాలనుకుంటే లోకల్గా వాళ్లకు ఏ పంట అనేది డిమాండ్ ఉంది, మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అనే దానిని దృష్టిలో పెట్టుకొని పంటను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి. రెండవది, పంటలో కూడా రకరకాలైనటువంటి వెరైటీస్ ఉంటాయి, వీటిలో కూడా స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సీక్వెన్షియల్ క్రాపింగ్లో ఈ ఖరీఫ్లో పంట కాలము పెరిగితే అది రబీలో శనగ పంట మీద

0: ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇక్కడ ఇది కోత, అక్కడ మరి విత్తనం వేసుకుండే గ్యాప్ అనేది ఎక్కువగా ఉండకపోవడం వల్ల కొంత శనగ రైతులు ఒత్తిడికి గురవుతారు. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని మనకు సజ్జ పంటన, అలాగే కొర్రన, అలాగే ఇతర చిరుధాన్యపు పంటలు వేసుకోవాలా అనేది ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పంటలను ఒక్క రైతుగా వేసినా కూడా కొన్నిసార్లు సమస్యలు గుర్తిస్తూ ఉన్నాము. వీటిని సంఘటితముగా మనము వేసినట్లయితే, ఉత్పత్తి సంఘాల ద్వారా వీటిని మనం ఛానలైజ్ చేసి ఈ బయర్స్ను మనము అట్రాక్ట్ చేసినట్లయితే లాభసాటి ధరను పొందడానికి అవకాశం ఉంది. వీటిలో విలువ ఆధారిత ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉన్నది, కానీ రైతుకు మాత్రము గిట్టుబాటు అంటే లాభసాటి ధర అనేది రావడం లేదు. ఈ గ్యాప్ అనేది, మార్కెట్ గ్యాప్ అనేది ఉండడం వల్ల దీనిని ప్రాపర్గా మనం అడ్రస్ చేసినట్లయితేనే ఇక్కడ సిరిధాన్యాల సాగులో లాభసాటిగా మనము పంటలో ఒక లాభాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇటువంటి ఉత్పత్తులు విలువ ఆధారిత ప్రోడక్ట్స్ను మనము అంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ను మనం తయారు చేసుకున్నా కూడా లోకల్గా మంచి మార్కెట్ అనేది ఉంది. ఇప్పుడు ఈ సిరిధాన్యాలను ఎక్కువగా ఫైబర్ ఉండడము, అలాగే ఇతర పోషకాలు ఆరోగ్య సమస్యలను నివృత్తి చేస్తూ ఉంటాయి కాబట్టి, అలాగే మన రాష్ట్రము అలాగే దేశంలో కూడా సిరిధాన్యాలను సాగు మరియు ఉత్పత్తిని పెంచాలి అనే ఉద్దేశంగా ఈ నల్లరేగడి భూములలో శనగ పంటకు దాదాపుగా 300,000 హెక్టేర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి శనగ పంటకు ముందు ఇటువంటి స్వల్పకాలిక సిరిధాన్యపు పంటలను వేసుకోవడం ద్వారా మనము అదనపు ఆదాయమే కాదు, అదనపు భద్రతను కూడా మనం పెంపొందించిన వాళ్ళం అవుతాము, ఆదాయం కూడా రైతులకు అందించిన వాళ్ళము అనే దిశగా ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. మీ ప్రాంతానికి అనువైనటువంటి సిరిధాన్యాలు, శనగ రకాలు ఏమి అనే విషయాన్ని సందేహాలుంటే మీ సమీప కృషి విజ్ఞాన కేంద్రాన్ని లేదా RSK రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే మీకు వివరాలు తెలుస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి కూడా సలహాలు సూచనలు పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
1: శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు, వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ CV చంద్రమోహన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: యువతే దేశ భవిత అని, యువతే అభివృద్ధి అని, వికసిత్ భారత్ నిర్మాణం అని, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో SPగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
3: నమస్కారం అండి.
2: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ, విక్రయాలు కానీ, నిల్వలు కానీ, వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
3: మరి ఒకసారి మీ అందరికీ నమస్కారం అండి. ఈగిల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి

0: ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టటము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈ ఈగల యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి స్థాపించబడిన సంస్థ ఈ ఈగల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులను కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాన్ని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది.
1: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
0: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిస అవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
0: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ను కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గరికి కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే మోర్ దెన్ 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేల్, 1 ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో 10 ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
1: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
0: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయ్యి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
0: మీరు అన్నది అక్షరాలు నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు 0 అయిపోయింది. దీన్ని ఎన్సిపి వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్, ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ చూపించారు బై ప్రొవైడింగ్ మోర్ దాన్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో 0 అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
0: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలో కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.

0: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, మరీ ముఖ్యంగా యువతకు, మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డి అడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డి అడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
1: మన రాష్ట్రంలో దాదాపు 58 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో, డి అడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికీ చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డి అడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
0: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఏమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్ళల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
1: యా, తప్పకుండా అండి. ఎవరైతే ఈ డి అడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు. వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి. వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
0: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
1: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
0: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
1: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
0: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం గ్యాంగ్ లీడర్.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. రాముడు కాదు కృష్ణుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

స్వర మాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. సాయుధ దళాల సిబ్బందికి రెండవ విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇక వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ దళాల సిబ్బందికి ప్రతిష్టాత్మక శౌర్య పురస్కారాలను ఈరోజు ప్రదానం చేశారు. దేశ రక్షణలో అసాధారణ ధైర్యం, అంకితభావం, విశిష్ట సేవలందించిన సైనికులు, భద్రతా సిబ్బందిని ఈ పురస్కారాలతో సత్కరించారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బీందర్ సింగ్ వంద్రా, లెఫ్టినెంట్ జనరల్ మహేంద్ర పాల్ సింగ్లకు రాష్ట్రపతి భవన్లో జరిగిన రెండవ విడత శౌర్య పురస్కారాల ప్రదానోత్సవంలో అతి విశిష్ట సేవా పథకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. సీషెల్స్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అనేక కీలక ఫలితాలు అందించిందని ప్రధానమంత్రి ఒక సామాజిక మాధ్యమ ప్రకటనలో తెలిపారు. గత 50 సంవత్సరాల్లో భారత్ సీషెల్స్ దేశాల మధ్య సంబంధాలు ప్రగాఢమైన విశ్వాసం, పరస్పర సహకారం, ఉమ్మడి అభివృద్ధిపై ఆధారపడి కొనసాగాయని చెప్పారు. రాబోయే 50 సంవత్సరాలు ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, పరస్పర శ్రేయస్సు ఆధారంగా రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీ ఆ దేశ ప్రభుత్వం, ప్రజలు చూపించిన ఆత్మీయతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ సీషెల్స్ మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం భవిష్యత్తులో మరింత విస్తరించనుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిలో ఆరోగ్య సేవలను విస్తరించడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ

0: సంక్షేమ మండలి 16వ సమావేశం ఆయన అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఈ సందర్భంగా జేపీ నడ్డా ప్రసంగిస్తూ, పౌరులకు ఆరోగ్య సేవల వ్యవస్థకు మధ్య అనుసంధాన కేంద్రాలుగా పనిచేసేలా దేశవ్యాప్తంగా 186,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
1: అగర్ హమ్కో డెవలప్డ్ నేషన్ బనానా హై తో హెల్దీ నేషన్ హోనా ఆవశ్యక్ హోగా క్యూంకి హెల్త్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ ఆఫ్ మేకింగ్ అ డెవలప్డ్ నేషన్. ప్రీవియస్లీ వి వర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ క్యూరేటివ్ పార్ట్, లేకిన్ అబ్ హమ్ ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరేటివ్, ప్యాలియేటివ్, రీహాబిలిటేటివ్, ఇన్ సభీ ఆస్పెక్ట్స్ కే బారే మే ఇన్ టోటాలిటీ మే హమ్ సోచ్ కర్కే ఆగే బడ్నే కా ప్రయాస్ కర్ రహే హై.
0: అంతకుముందు ఆరోగ్య సేతు యాప్ 2.0ను జేపీ నడ్డా ప్రారంభించారు. దీంతో ఒకే యాప్లో ఇకపై అభా ప్రొఫైల్, ఆరోగ్య రికార్డులు, పీఎంజేఏవై సేవలు, సమీప ఆసుపత్రుల వివరాలు లభ్యం కానున్నాయి. గుజరాత్లోని వడోదరలో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. సదస్సును కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మనోహర్ లాల్ దేశ పారిశ్రామిక వృద్ధికి విద్యుత్ రంగం కీలక ఆధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. బలమైన ప్రణాళికలు, ముందస్తు ఏర్పాట్ల కారణంగా ఈ వేసవిలో దేశం రికార్డు స్థాయిలో 271 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ను విజయవంతంగా తీర్చగలిగిందని తెలియజేశారు. 2014లో దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 236 గిగావాట్లు ఉండగా ప్రస్తుతం అది 542 గిగావాట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధస్సు, ఏఐ విస్తరణ కారణంగా విద్యుత్ అవసరాలు పెరగనున్న నేపథ్యంలో 300 గిగావాట్ల వరకు డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: దేశభర్ మే లగ్భగ్ 271 మెగావాట్ ఇస్ పవర్ కి డిమాండ్ హుయి, హమ్నే ఉస్కో సప్లై కో పూరా కియా. హమారి తయారీ 284 గిగావాట్ తక్ భీ బనీ హుయి థీ తాకి కిసీ ప్రకార్ కి కమీ న పడే. అగలే వర్షో మే డాటా సెంటర్స్, వెహికల్స్ హై, ఈవీస్, ఏఐ, ఇస్కే మాధ్యమ్ సే పవర్ కి డిమాండ్ 30 గిగావాట్ ఆర్ బఢనే వాలీ హై, ఐసా హమారా అనుమాన్ హై. తో హమ్నే 300 గిగావాట్ తక్ కి తయారీ అగలే వర్ష కి యే కర్ రఖీ హై.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖపట్టణంలో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి రేపు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఆ మరుసటి రోజు అనంతపురంలోని కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా రాష్ట్రపతి హాజరవుతారు. గ్రామాలు పురోగతి సాధించకపోతే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోలేమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీబీజీ రామ్జీ చట్టం అమలుకు సంబంధించి అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన్ పేరిట న్యూఢిల్లీలో ఈరోజు ఆయన ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితోనే గ్రామీణాభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. వీబీజీ రామ్జీ పథకాన్ని ఎటువంటి జాప్యం లేకుండా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆయన స్పష్టం చేస్తూ,
3: వికసిత్ భారత్ జీ రామ్జీ అబ్ యే 1 జులై సే లాగూ హోగా. కేంద్ర కి ఓర్ సే ఆప్ జాంతే 95,682 కరోడ్ రూపాయ కి అంతరిమ్ విత్తీయ స్వీకృతి దే ది గయీ. రాశి కి పూరి వ్యవస్థా హై. ఐటీ సంబంధిత జితని భీ హమారీ ఔపచారికతాయే హై వో భీ పూరి కర్ లీ గయీ హై. हमने अपने तरफ से ग्रामीण रोजगार गारंटी कार्ड को भी अंतिम रूप दे दिया है और 1 जुलाई से इसको पूरी तरह से धरती पर उतरना है.
0: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ త్రిభాషా విధానానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు కొత్త భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చిన తర్వాత 3వ భాషలో బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని సిబిఎస్ఈ తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుతం చదువుతున్న బ్యాచ్లపై తక్షణ ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే 7, 8, 9 తరగతుల్లో 2 విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అదే విధానాన్ని కొనసాగించవచ్చునని, అయితే దానికి అదనంగా ఒక భారతీయ స్థానిక భాషను కూడా అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. త్రిభాషా విధానం ద్వారా భారతీయ భాషల ప్రోత్సాహం, భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు సిబిఎస్ఈ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్ర 3 జూలై నుంచి ప్రారంభం కానుంది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర 28 ముగింది.

0: ఉంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గుహలోని మంచు శివలింగానికి తొలి పూజ నిర్వహించి యాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం మనోజ్ సిన్హా విలేకరులతో మాట్లాడుతూ, యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పరిపాలనా విభాగం, ఆలయ బోర్డు, సైన్యం, పోలీసులు, భద్రతా బలగాలు, స్థానిక ప్రజలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యాత్ర సజావుగా కొనసాగేందుకు రవాణా, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర అవసరమైన మౌలిక వసతులను గణనీయంగా పెంచినట్టు చెప్పారు. నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రానున్న 3 నుంచి 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్ వైపు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళం, మహే ప్రాంతాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. యమునా నదీ జలాల ప్రాజెక్టుపై హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, హోంమంత్రి అమిత్ షాల సమక్షంలో హర్యానా, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు న్యూఢిల్లీలో యమునా వాటర్ ప్రాజెక్ట్ తీర్మానానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాయుధ దళాల సిబ్బందికి 2 విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. గోవిందుడు అందరు వాడే చిత్రం నుండి జావేద్ అలీ పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమంగుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గానం వింటారు. లాల్గుడి జి జయరామన్ వయలిన్ సహకారం, కరైకుడి ఆర్ మణి మృదంగ సహకారం. వినండి శమంగుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గాత్ర కచేరి. ముందుగా దేవదేవ కలయామితే మాయామాళవ గౌళరాగం, రూపకతాళం స్వామి తిరునాళ్ రచన

మీరు వింటున్నారు ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్ర కచేరి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మామవ మీనాక్షి వరాలి రాగం, మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షితార్ రచన.

మీరింతవరకు శమంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్ర కచేరీ విన్నారు. లాల్గుడి జి జయరామన్ వయలిన్ సహకారం, కరైక్కుడి ఆర్ మణి మృదంగ సహకారం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలో, అనంతరం

0: games. The International Cricket Council today confirmed that India, alongside Australia, Great Britain and South Africa, have booked their places in the Women's T20 competition. And that's the end of the news.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం మానవత మందిరమై బృందగానం వింటారు. రచన శ్రీ కె రంగారావు, సంగీతం శ్రీ నల్లూరి సుదీప్ కుమార్. 6:10 భక్తి రంజన కార్యక్రమంలో శ్రీరామదాస్ కీర్తనలు ప్రసారం అవుతాయి. 6:30 చింతన కార్యక్రమం వింటారు. సంకలనం శ్రీ స్వామి యతిరాజానంద్, పఠనం కె కామాక్షమ్మ. 6:35 పొలం పనులు కార్యక్రమంలో పెద్ద పశువులు వానాకాలంలో జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి సూచనలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమీరాల్లో ముందుగా నీటిమాట శీర్షికన దాదాబాయి నవరుజీ, స్వాతంత్ర సమరయోధులు బలిజపల్లి లక్ష్మీకాంతం గారిల వర్ధంతి సందర్భంగా వారిరువురి జీవిత విశేషాలు వింటారు. అనంతరం మన జ్ఞానపీఠ త్రయం అభయం గురించి డాక్టర్ వేదల శ్రీరామ్ శర్మ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. తర్వాత భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం సాగరిక పాడిన భక్తి గీతాలు, పుష్పాంజలి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. ఉదయ సమీరాల్లో 8:30 విజయవాడ అమరావతి సమాచార లేఖ వింటారు. విజయవాడ కేంద్రం నుండి చదివిన వారు ఐ శ్రీనివాసరావు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి అరుణ గానం ప్రసారమవుతుంది. శ్రీ రామ్ చరణ్ వయలిన్, శ్రీ ధన్వాడి ధర్మారావు మృదంగం. 8:59 తిరిగి 10:15 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో నషాముక్త్ భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 11:00 మధురమ, 12:10 మధుమంజరి, 12:40 సంధ్యారాగంలో మోకాళ్ళ నొప్పులు నివారణ గురించి డాక్టర్ టి సోమేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తేతల దిలీప్ కుమార్ రెడ్డి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో సమాజంపై సోషల్ మీడియా ప్రభావం గురించి శ్రీమతి డి శ్రీదేవి గారు అందించిన వివరాలు వింటారు. 2:31 రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిచంద్ర నాటకం అరణ్య సీన్లో హరిచంద్రుని పాత్ర ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ వి తవిటయ్య, హార్మోనియం శ్రీ ఏ చిరంజీవులు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:30 లండన్లోని ఓవల్ గ్రౌండ్స్లో ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ జట్ల మధ్య జరగబోయే ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 మ్యాచ్కు సంబంధించిన హిందీ మరియు ఆంగ్ల భాషల ద్విభాషా వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. రేడియో సెట్లో మాత్రమే వినగలరు. రోజువారీ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వినవచ్చు. ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా శ్రీమతి ఏ కనక మహాలక్ష్మి పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన గురించి కొన్ని వివరాలు వింటారు. 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆధునిక పద్ధతుల్లో కూరగాయల సాగు, అధిక లాభాలతో రైతులకు బాగు అంశం గురించి పార్వతీపురం జిల్లా కురుపం ఉద్యాన అధికారిని సిహెచ్ గిరిజ కుమార్ గారి ప్రసంగం. జానపద గీతం వ్యవసాయ సమాచారంలో కాకినాడ జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 భక్త సిరియాళ హరికథ వింటారు. కథకులు శ్రీ బి యతిరాజు భాగవతార్. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షము కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉంది.

కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మరియు యానం ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కొన్ని సమయాల్లో 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. నైరుతి బంగాళాఖాతం కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాల్లో 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ తమిళనాడు తీర ప్రాంతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాల్లో 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:15:43. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.63 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలతో పాటు 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.

65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ తమిళనాడు తీర ప్రాంతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. కొన్ని సమయాల్లో 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు.